శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం.

వందే మాతరం శ్రీనివాస్ ఆలపించిన దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కి వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం.

మరింతవరకు భక్తరంజని కార్యక్రమంలో సురేష్ బాబు నిత్య సంతోషిని ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు.

0: కేంద్రం సూక్తి సుధ శ్రీమతి హెచ్ సీతామహాలక్ష్మి గారి హితోక్తులు వింటారు.
1: ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేది ఒక దివ్యగుణం. దీనివలన మనలో వినయ విధేయతలు వికసిస్తాయి. నిస్వార్థం, ధైర్యస్థైర్యాలు, దీంతోపాటు ఆత్మవిశ్వాసం వికసిస్తుంది. కాని మనలో గూడు కట్టుకున్న కొన్ని అవగుణాల్ని దూరం తొలగించాలి. నిన్ను ఇంతటివాణ్ణి అంతటివాణ్ణి అంటూ గొప్పలు చెప్పకూడదు, ప్రగల్భాలు పలక్కూడదు. స్వీయం యశ పౌరుషంచ గుప్తయే కథితంచయత్ కృతం యదుపకారాయ ధర్మజ్ఞాన ప్రకాశయేత్ అంటుంది మహానిర్వాణతంత్రం. అంటే తన గొప్పలు తానే చెప్పుకోవడం కాదు, ఇతరులకు చేసిన ఉపకారాలను కూడా చెప్పుకోకూడదు. ఇంతేకాదు, చాటుమాటుగా మనకు తెలిసిన విషయాలను కూడా ఇతరులకు చెప్పకూడదు. ధర్మజ్ఞుడైన వ్యక్తి ఈ మూడు సుగుణాలని ఆచరిస్తాడు. ఇతరుల లోపాలని వెతకడం అల్పత్వం. ఈనాడు మనం అనవసరంగా ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం అలవాటైపోయింది. పరుగులు తీస్తున్న మన బతుకు బాటల్లో ఇతరుల విషయాలను, నిరర్థకమైన అంశాలను, ఇతరుల ప్రవర్తనను చర్చించుకోవడం, విమర్శించుకోవడం విలువైన కాలాన్ని దురుపయోగం చేసుకోవడం అవుతుంది. శుష్కమైన సంభాషణలతో వైమనస్యానికి దారితీస్తున్నాయి. పరుల జీవితాలని గురించి పట్టించుకోవడం వల్ల అనావశ్యకమైన అలజడి, అలసట మనకు దాపురిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. మన పని మనం చేసుకోవాలి. ఇతరుల జీవితాలతో జోక్యం చేసుకోకూడదు, పరిహాసం చేయకూడదు. ఎంతవరకు చేతనైతే అంత ఇతరులలోనే మంచినే చూడాలని కాని చెడును కాదు. కర్ణశ్రీ అంటారు, పరిగణింపరాదు పరుల దోషమ్ములు, పరితపింపరాదు పరుల సిరికి, పరిహసించరాదు నిరుపేదలగాంచి, పరవశింపరాదు భాగ్యములకు. దీన్ని సర్వదా జీవితంలో గుర్తుంచుకోవాలి. ఇతరుల్లోని మేరు పర్వతమంత లోపాన్నైనా ఆవగించంత చూడాలి. అదేవిధంగా ఆవగించంత మంచినైనా దాన్ని మేరు పర్వతమంత గొప్పగా భావించాలి అంటారు స్వామి వివేకానంద. కొందరు ఇతరుల దోషాల్ని ఊరంతా ప్రచారం చేస్తుంటారు. ఇది సంకుచిత్వ స్వభావానికి నిదర్శనం. తప్పులెన్నువారు తమ తప్పులెరగరు. అద్దంలో తన తప్పులన్నీ తన కనిపిస్తున్నా దానివైపు దృష్టి సారించకుండా పరుల తప్పుల్ని పరిపరి విధాలా ప్రచారం చేయడం ఆత్మవంచన. ఇలాంటివాడు మంచిలో కూడాను చెడునే చూస్తాడు. తనలోని తప్పుల్ని దిద్దుకోవడానికి ప్రయత్నించడు. ఈ కారణంగా అతడి మనసంతా మలినమైపోతుంది. అటువంటి మాలిన్యంలోనే ఆత్మవంచన చేసుకున్న వారికి సంతోషం అనిపిస్తుంది. సామాన్యంగా అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు. తప్పు చేయడం, తప్పు దొర్లడం సహజం. కాని తప్పును సరిదిద్దుకోవడం అవసరం. పరుల దోషాల్ని వెల్లడిస్తూ, పరుల తప్పుల్ని ప్రకటిస్తూ తన తప్పుల్ని తప్పిపుచ్చుకునే యత్నించేవాడిని చూసి జనాలు భయపడతారు. అతన్ని మిత్రులే అతన్ని చూసేందుకు ముఖం చాటేస్తారు. అందుకే స్వామి వివేకానంద అంటారు, నెవర్ టాక్ అబౌట్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్, నో మ్యాటర్ హౌ బ్యాడ్ దే మే బీ, నథింగ్ ఈజ్ ఎవర్ గెయిన్డ్ బై దట్. You never help one by telling about his faults, but you do him an injury and injure yourself as well. అంటే ఇతరుల దోషాలని గురించి ఎప్పుడు మాట్లాడొద్దు. అది ఎంతటి తప్పైనా చెప్పొద్దు. దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. పరుల దోషాలని గురించి పలవరించడం, ప్రకటించడం వల్ల ఏ ఒక్కరికి సాయం జరగదు. దానివల్ల ఇతరులని మనసు నొప్పించడమే కాదు, దాని ఫలితంగా నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది. ఇది స్వామి వివేకానంద చెప్పిన మాట. మనం పరులను నిందిస్తూ మనకు మనమే పొగుడుకుంటూ మనుగడ సాగిస్తే మన బతుకు బాటలో అడుగడుగునా ముళ్లే కనిపిస్తాయి. మన మాటల్లో, మన చేతల్లో ఎంతో సమత్వం కావాలి. లోకము పగయగు పరుషపు వాగున, చుట్టమ్మగు మధురవాక్యపు కథనన్. ఇతరులతో స్నేహంగాని విరోధంగాని మన నోట పలికిన మాటను బట్టియే ఉంటుంది. మన నోరు మంచిదైతే ఊరు మంచిదని పెద్దల మాట. అవసరమైన సమయంలో అవసరమైన మాటలు పలకడం, ఉద్రేకంతో చెప్పరాని మాటలు ప్రేలడం సరైంది కాదు. నిగ్రహించుకుని మాట్లాడడం అవసరం. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడడం తెలివైన వారి లక్షణం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం చెప్పాల్సిందే, ప్రియమైన మాట కూడా చెప్పాల్సిందే. కాని సత్యమైనను అప్రియంగా ఉన్నట్లయితే దాన్ని చెప్పరాదు. ఇది ధర్మం. ఇతరులను నిందించకుండా మంచి మాట్లాడితే అందరూ సంతోషిస్తారు, చెడు మాట్లాడితే ఎందరికో అపకారం జరుగుతుంది. కబీర్దాస్ అంటారు, ఐసీ బానీ బోలియే మన్కా ఆపా ఖోయ్, ఔరన్కో శీతల్ కరే ఆపహు శీతల్ హోయ్. సంయమనంతో నిగ్రహంగా మాట్లాడాలి. మన మాటల వల్ల ఇతరుల మనసులకు బాధ కలగకూడదు. పరుల హృదయం గాయపడకూడదు, పరుల మనసు నొచ్చుకోకూడదు, మనకు ఇబ్బంది ఉండకూడదు. వాణి రసవతి యస్య సఫలం తస్య జీవనం, ఇది పెద్దల మాట. ఎవరి పలుకుల్లో తీయందనం ఉంటుందో వాడి జీవితం సఫలం. కపటం కుటిలత్వం ఇంతే కాదు.

0: కాదు, మన జిత్తులమారి తెలివితేటల వల్ల ఇతరుల మనసుల్ని నొప్పించకుండా ఉండటమే మంచి మనిషి లక్షణం.
1: శ్రీమతి హెచ్ సీతామహాలక్ష్మి గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తి సుధలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండే.
2: మన రాష్ట్రంలో కొన్ని వేల హెక్టార్ల విస్తీర్ణంలో బెండను సాగు చేస్తున్నారు. పరిపక్వము చెందని బెండకాయలను కూరగాయలుగా వాడతారు. కాండంను కాగితము పరిశ్రమలలోనూ అలాగే నార తీయటానికి ఉపయోగిస్తారు. బెండ వేడి వాతావరణంలో పెరిగే కూరగాయ. దీనిని రాష్ట్రమంతటా విరివిగా సాగు చేస్తారు. చల్లని అలాగే అతి చల్లని వాతావరణం ప్రతికూలము. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉన్నచో విత్తనాలు మొలకెత్తవు. నిరవధికంగా మంచు పట్టిన పరిస్థితుల్లో ఇవి జీవించలేవు. దీనిని వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చును. సారవంతమైన నీరు ఇంకెడి తేలిక నేలలు దీని సాగుకు చాలా అనుకూలం. వర్షాధారపు పంటను జూన్ జులై మాసాలలోనూ, వేసవి పంటను ఫిబ్రవరి మార్చి మాసాలలోనూ విత్తవలెను. వేసవి కాలంలో పెరుగుదల తక్కువగా ఉండటం వలన విత్తనాలు ఎక్కువ ఎడం లేకుండా విత్తుకోవాలి. ఇక రకాలను చూసినట్లయితే పూసా సవానీ, పర్బని క్రాంతి, జనార్దన్, లామ్ హైబ్రిడ్ సెలక్షన్ 1, అర్కా అనామికా, అర్కా అభయ్ హైబ్రిడ్ రకాలు వర్ష, విశాల్, తారా, నంబర్ H2, విజయ్, ఇవి బెండలో రకాలు. విత్తనం వర్షాధారపు పంటకు హెక్టారుకు 12 నుండి 15 కిలోలు, వేసవి పంటకు హెక్టారుకు 18 నుండి 20 కిలోలు వాడాలి. ఇక విత్తన శుద్ధి విషయానికొస్తే ఇమిడాక్లోప్రిడ్ మందు 3 గ్రాములు/కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. విత్తే దూరం చూసినట్లయితే నేలను 4 నుంచి 5 సార్లు దున్ని చదును చేసి బోదెలు కాలువలు తయారు చేసుకోవాలి. ఖరీఫ్లో బోదెకు బోదెకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు ఎడం ఉండునట్లుగా నాటుకోవాలి. వేసవి పంటకు నేలను మల్లుగా తయారు చేసి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 నుండి 20 సెంటీమీటర్లు ఎడం ఉండునట్లుగా నాటుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టాలి. రెండవసారి 4 నుంచి 5 రోజుల తర్వాత నీరు పెట్టాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే విత్తడానికి 2 వారాల ముందు హెక్టారుకు 20 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. హెక్టారుకు 50 కిలోల ఫాస్ఫరస్, అలాగే 50 కిలోల పొటాష్ను ఆఖరి దిక్కులో వేసి దున్నాలి. హెక్టారుకు 120 కిలోల నత్రజనిని 3 భాగాలుగా చేసి 1/3 భాగాన్ని ఆఖరి దుక్కులోను, మిగిలిన 2/3 వంతును 2 సమభాగాలుగా చేసి నాటిన 30వ రోజున 45వ రోజున వేసుకోవాలి. బెండ సాగులో అంతర్కృషి విషయానికి వస్తే బేసాలిన్ 48 EC అనే కలుపు నివారణ మందును హెక్టారుకు 2.5 లీటర్లు విత్తడానికి 4 రోజుల ముందు పిచికారీ చేసి భూమిలో కలగలపాలి. ఒకవేళ బేసాలిన్ దొరకని ఎడల లాసో 50 EC అంటే అలాక్లోర్ అనే మందు హెక్టారుకు 5 లీటర్ల చొప్పున లేక స్టాంపు 30 EC అంటే పెండిమిథాలిన్ 2.5 లీటర్లు విత్తిన మరుసటి రోజు పిచికారీ చేయాలి. ఆ తర్వాత 45 నుండి 60 రోజులలో ఒకసారి కూలీలతో కలుపు తీయించాలి. ఇక నీటిపారుదల విషయానికొస్తే సాధారణంగా ప్రతి 5 నుండి 6 రోజులకొకసారి నీరు పెట్టాలి. వేసవిలో ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి తడి అవసరం ఉంటుంది.

వర్షాకాలంలో నేలలోని తేమను బట్టి నీరును పెట్టాల్సి ఉంటుంది. ఇక బెండలో సస్యరక్షణ విషయానికొస్తే కాయతోల్చు పురుగు ఇవి లేత కుమలను తొలచి గింజలతో సహా లోపలి భాగాలను తినివేయును. కాయలపై ఉన్న రంధ్రములలో వీటి విసర్జిత పదార్థములు నిండి ఉండును. దీని నివారణకు ఈ పురుగును ఆశించిన కొమ్మలను కాయలను త్రుంచివేయాలి. క్వినాల్ఫాస్ 0.05% లేదా కార్బారిల్ 0.15% కలిపి చల్లాలి. అలాగే మరొక పురుగు దీపపు పురుగు. పిల్ల పురుగులు అలాగే పెద్ద పురుగులు కూడా ఆకులలోని రసాన్ని పీల్చి నష్టం చేకూరుస్తాయి. దీని నివారణకు మాలాథియాన్ 0.15% మొక్కలపై చల్లాలి. అలాగే బెండలో మరో తెగులు బూడిద తెగులు. తెగులు సోకిన ఆకులు ఇరుప్రక్కల బూడిద వంటి పొడిచే కప్పబడి ఉండును. దీని నివారణకు వెట్టబుల్ సల్ఫర్ 3 గ్రాములు లేదా క్యారాథెన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి చల్లాలి. అలాగే మరొక తెగులు పల్లాకు తెగులు. ఈ తెగులు సోకిన ఆకులు ఈనెలు పసుపు రంగులోకి మారును. ఇది అధికంగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారిపోయి ఆకుల పరిమాణం తగ్గి మొక్కలు గిడసబారిపోతాయి. కోత సమయంలో తెగులు సోకినచో కాయలు చిన్నగా ఉండి తెల్లగా మారుతాయి. దీని నివారణకు ఈ తెగులు తట్టుకొను పర్బనీ క్రాంతి వంటి రకాలను ఎన్నుకోవాలి. ఈ తెగులు వ్యాప్తి చేసే పురుగులను క్రిమి సంహారక మందులను ఉపయోగించి అరికట్టాలి. ఇక బెండలో కోత విషయానికొస్తే నాటిన 40 నుంచి 45 రోజులకు మొదటిసారి, కోత తరువాత ప్రతి 2 రోజులకొకసారి కోతకు వస్తాయి. పువ్వు పూసిన 6 నుండి 7 రోజులకు కోయుట సరి అయిన పద్ధతి. కోత కోయుట ఆలస్యమైనచో కాయలు ముదిరి పోవుట వలన మార్కెట్ ధర తగ్గును. ఇక దిగుబడి విషయానికొస్తే వర్షాకాలంలో 8 నుంచి 10 టన్నుల దిగుబడి ఇస్తాయి. వేసవిలో హెక్టారుకు 5 నుండి 6 టన్నులు, సరాసరి దిగుబడి హెక్టారుకు 8 టన్నులు ఉంటుంది.

0: పొలం పనులు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరమొచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీసాం, తెలుసా?
0: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. కాలం ఎవరికోసమో ఆగదు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవటమే నిజమైన విజయం. ఓర్పు అనేది చాలా చేదుగా ఉన్నప్పటికీ దాని ద్వారా లభించే ప్రతిఫలం ఎంతో తీయగా ఉంటుంది. మంచి పనులకు పునాది క్రమశిక్షణ. క్రమశిక్షణతో కూడిన జీవితం ఉన్నతమైనదిగా మారుతుంది. ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తల వంచుతుంది, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు.

0: తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగోల్ నుంచి గౌరెల్లి వరకు రెండో దశ మూసీ నది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీ నది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇళ్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని అన్నారు. రాష్టంలో 69 లక్షల మందికి ముద్ర రుణాలు అందాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశాన్ని వెళ్ళినా అనువైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం. వాస్తవం
0: తపాలా శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల సదుపాయం కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ,
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శారీరం అలసిపోకుండా ఉండాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైన

0: ఉన్నటువంటి వెహికల్ ని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబి రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
3: మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి పనిచేయ ఒక మంచి తత్వం ఉండే టీచర్. ఏదైతే 22 సంవత్సరాల్లో ఉద్యోగం కలిసిగా టీచర్లు అయ్యి ఉంటారు. ఎందుకంటే మిగిలిన ఎవరు కూడా ఇంజనీరింగ్ చేసో ఎంబీబీఎస్ చేసో డిగ్రీ చేసో చేయాలి అంటారు. ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 11 ఏళ్ళే వచ్చేస్తారు నాకు తెలిసి.
2: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగులకు ఇచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈసారి మృగశిర కార్తే రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నందున అదే సమయంలో చేపమందు పంపిణీ మొదలవుతుందని, రేపు రాత్రి వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన వేదికగా మారిందన్నారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ రోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15

0: కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా డాక్టర్ ఎన్ సుమంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. 8 గంటలకు హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు, 9:30 చిత్రాంజలి తెలుగు ఫిలిం గీతాలు, 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11 గంటల నుండి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. ఇక తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. ఇక మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. సాయంత్రం 5:00 శిశిరస్ శిబిరం నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక. సాయంత్రం 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. సాయంత్రం 6:20 ప్రసార వివరాలు, రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. సాయంత్రం 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు, కుటుంబ సంక్షేమ గీతం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం వింటారు. రాత్రి 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో భాగవతం సత్యభామ పాత్ర చిత్రణ గురించి శ్రీమతి జి వనజకుమారి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రాత్రి 8:15 చిత్రసీమ తెలుగు ఫిలిం గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 8:40 లలిత గీతం. ఇక రాత్రి 8:45 హిందీలో వార్తలు, రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, అలాగే 9:15 స్పాట్ లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరి సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రాత్రి 10:00 ఏకచిత్రగానంలో ప్రేమ సాగరం చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆ పాత మధురాలు అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలింతవరకు నేటి ప్రసార వివరాలు విన్నారు కదా. ఇక ఇప్పుడు విందాం ఒక లలిత గీతం. వినే ముందు ఈ ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహేసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని

0: జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్ గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లిని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఈనాటి కాంతిరేఖల కార్యక్రమంలో పత్రికా సమాచారం. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా డాక్టర్ ఎన్ సుమంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా ఈ ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బబ్బలా సై బాల్, నడుగుల కామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రకటనలు విన్నారు. ఇక చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత గల అంశాలంటే ఒకసారి గమనిద్దాం. ఈరోజు జూన్ 8వ తేదీ, ఆలిండియా రేడియో ఆవిర్భావం. భారతదేశంలో రేడియో ప్రసారాలు మొదట ఔత్సాహిక రేడియో క్లబ్ల ద్వారా మాత్రమే జరిగేవి. ముంబైలో మొదలైన ఈ రేడియో క్లబ్లు 1924 కలకత్తా, చెన్నై నగరాలకు కూడా వ్యాపించాయి. 1927 జూలై 3 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏర్పాటైంది. దాన్ని 1936 జూన్ 8 ఆలిండియా రేడియోగా మార్చారు. 1957 అదే ఆకాశవాణిగా రూపం సంతరించుకుంది. దక్షిణ భారతదేశంలో రేడియో ప్రసారాలు చెన్నైలో 1924 జూలై 31 మొదలయ్యాయి. రావు బహదూర్, సివి కృష్ణస్వామి శెట్టి అనే తెలుగువారి నాయకత్వంలో మద్రాస్ ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ ప్రసారాలు చేసింది. హైదరాబాద్లో 1933 మహబూబ్ అలీ అనే వ్యక్తి చిరాగ్ అలీ అనే వీధిలో రేడియో కేంద్రం ప్రారంభించారు. 1935 అది నిజాం చేతికి వెళ్లి దక్కన్ రేడియోగా మారింది. 1950 ఏప్రిల్ 1 దానిని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1948 అక్టోబర్ 12 విజయవాడ కేంద్రం రేడియో కేంద్ర స్థాపన జరిగి డిసెంబర్ 1 ప్రసారాలు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడతో పాటు కడప, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, కర్నూలు, మార్కాపురం కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు కొత్తగూడెం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్లలో ఆకాశవాణి కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రపంచ సాగరాల దినోత్సవం కూడా. దాని గురించి కొన్ని వివరాలు ఈ ప్రకటన ద్వారా ప్రకటన అనంతరం తెలుసుకుందాం.
7: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
8: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
7: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ సాగరాల దినోత్సవం. 1992 ఐక్యరాజ్య సమితి భూ శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు ప్రపంచ సాగరాల దినోత్సవం నిర్వహించాలి అన్న ఆలోచనను రేకెత్తింది. 2002 వరల్డ్ ఓషన్ నెట్వర్క్ ఈ విషయాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన ఈ దినోత్సవం నిర్వహించాలని 2008 ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. 2009 జూన్ 8

ప్రపంచ సాగరాల దినోత్సవం విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. భూమిపైన దాదాపు 2/3 వంతు సముద్రాలు విస్తరించి ఉన్నాయి. అవి మానవ జీవితానికి పునాదిలాంటివి. మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ను సముద్రాలు పీల్చుకుని మనకెంతో ప్రాణవాయువును ఇస్తున్నాయి. మన వాతావరణాన్ని అవి సానుకూలంగా నియంత్రిస్తూ ఉంటాయి. మన ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు. ఎంతో పోషక విలువలను కలిగిన ఆహారాన్ని అందిస్తున్నాయి. కానీ మానవులు సముద్ర జలాన్ని కూడా కలుషితం చేసేస్తున్నారు. సాగర జీవాలను విచక్షణారహితంగా పట్టుకుని దుర్వినియోగపరుస్తున్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగరాలను పరిరక్షించుకుంటూ వాటికి కృతజ్ఞత చూపాలని ప్రచారం చేస్తారు. అలాగే ఈరోజు దేవులపల్లి రామానుజరావు వర్ధంతి కూడా. వారి గురించి 2 విషయాలు తెలుసుకుందాం. గ్రంథాలయోద్యమకారులు, అక్షర యోధులు దేవులపల్లి రామానుజరావు 1917 ఆగస్టు 25న వరంగల్ జిల్లాలో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి లా పట్ట పొందారు. తెలంగాణ విముక్తి పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన శోభ, గోలకొండ పత్రికలలో పదునైన సంపాదకీయాలు వెలువర్చారు. ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, శ్రీకృష్ణదేవరాయేంద్ర నిలయం వంటి సాహితీ సంస్థలతో విడదీయరాని ఆత్మీయ సంబంధం కొనసాగించారు. వరంగల్లులోని తెలుగు గ్రంథాయనికి కార్యదర్శిగా సేవలు అందించారు. హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థకు చైర్మన్గా 1966-73లలో విశేష సేవలు అందించారు. దేశ అభిమానంతో వివిధ కవితలు కూడా రచించారు. 1950-79లలో ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యుడిగా సేవ చేశారు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాలలో వివిధ గౌరవ బాధ్యతలు నిర్వహించారు. 1960-62 మధ్యకాలంలో రాజ్యసభలో సాహితీరంగ ప్రతినిధిగా ఉన్నారు. సుమారు 16కు పైగా గ్రంథ రచనలు చేశారు. వీరు 1993 జూన్ 8వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఇదండి దేవులపల్లి రామానుజారావు గారి గురించి. అలాగే ఈరోజు మరో ముఖ్యమైన రోజు 1948 జూన్ 8న ఇండియా, యూకేల మధ్య విమానాల రాకపోకలు ప్రారంభమైన రోజు. భారత్ నుంచి విదేశాలకు విమాన ప్రయాణాలకు ఇదే నాందిగా మారింది. ఇవండి నేటి చరిత్రలో ప్రాముఖ్యత గల అంశాలు.

0: రే బజారి
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
0: రే బజారి.
1: ఓ అయ్యా,
0: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
1: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
0: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండిగున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్ళు దండిగా వస్తున్నాయి, బాగా కడుగు.
4: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా డాక్టర్ ఎన్ సుమంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం.

0: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ ఎన్ సుమంత్ కుమార్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి డిఎన్బి న్యూరో సర్జరీ విభాగంలో విధులు నిర్వహిస్తూ మరి కర్నూలులో న్యూరో సర్జన్ గా వీరు ఎన్నో న్యూరో సర్జరీస్ చేస్తున్నారు. అంతేకాకుండా వీరు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సొసైటీస్ లో 2022 సంవత్సరానికి గాను భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక డాక్టరు. మరి ఈ ఫెలోషిప్ జర్మనీలో జరిగింది. ఈ యొక్క ఫెలోషిప్లో ముఖ్యంగా వీరు చేసిన విశేష కృషి ఏంటంటే మైక్రోస్కోప్ ద్వారా బ్రెయిన్లో సర్జరీస్ చేయడము, అంటే మినిమల్ ఇన్వెసివ్ సర్జరీస్. అంటే యాక్చువల్గా అనుకుంటారండి బ్రెయిన్కి సంబంధించి ఏదైనా చేస్తారంటే బ్రెయిన్ని విడదీస్తారేమో, ఏదో పెద్ద డ్యామేజ్ జరుగుతుందేమో, మళ్ళీ సెట్ కాదేమో అనుకుంటారు. కానీ చిన్న ఇన్వెజన్తో మైక్రోస్కోప్ని పెట్టి తర్వాత దానికే కెమెరా కూడా అటాచ్ అయి ఉంటుంది అనుకుంటా, మరి దాంతోనే వీరు అన్నీ చేస్తూ ఉంటారు. మరి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో ఉన్న హాస్పిటల్స్లో వీరు పనిచేస్తూ మరి మన కర్నూలులోనే ఉండి ఒక న్యూరో సర్జన్గా వీరు ఎన్నో సర్జరీస్ చేసిన డాక్టర్గా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ బ్రెయిన్ ట్యూమర్స్, స్ట్రోక్స్, తర్వాత బ్రెయిన్ ఇంజురీస్ వీటి గురించి మనం వీరి ద్వారా తెలుసుకుందామండి. ఇక ముందుగా డాక్టర్ గారిని మన స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి డాక్టర్ సుమంత్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఇక ముఖ్యంగా ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే గురించి, అంటే వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే 8వ తారీఖు జరుగుతున్న సందర్భంగా మా శ్రోతలకు, ముఖ్యంగా మా రేడియో శ్రోతలు అంటే గ్రామీణ ప్రాంత శ్రోతలండి, వీరికి వచ్చేసి ఒక అవగాహన కల్పించండి బ్రెయిన్ ట్యూమర్స్ గురించి. ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటో తెలియజేస్తారా అండి?
1: ధన్యవాదాలండి. ముందుగా నమస్కారం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, ఈ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే జూన్ 8 మనకి వరల్డ్లో అక్రాస్గా దాదాపు ఒక 30 కంట్రీస్లో వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకు అనంటే బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన అవేర్నెస్ మన కామన్ పీపుల్లో పెంచడానికి, అపోహలు తొలగించడానికి, దానికి ఉండే ట్రీట్మెంట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది యాక్చువల్గా జర్మనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. దాని తర్వాత మిగతా అదర్ కంట్రీస్ కూడా అదే సేమ్ ఫాలో అవుతున్నాయి. జూన్ 8ని బ్రెయిన్ ట్యూమర్ డేగా మనము సెలబ్రేట్ చేస్తున్నాం.
0: ఇక పోతే అండి, సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, తర్వాత కణతలు గడ్డలుగా ఏర్పడ్డాన్ని బ్రెయిన్ ట్యూమర్ అని అంటూ ఉంటారు అని సామాన్య భాషలో అంటూ ఉంటాము, మీ పరిభాషలో బ్రెయిన్ ట్యూమర్స్ని ఏమంటారో తెలియజేయండి. తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ ద్వారా క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉందా, ఇది కాస్త మా శ్రోతలకు తెలియజేయండి.
1: బ్రెయిన్ ట్యూమర్, కణితులు అనేవి వేరు, క్యాన్సర్ అనేది వేరు. మనకి బ్రెయిన్లో వచ్చే ఏవైనా కానీ బేసికల్గా బ్రాడ్గా వాటిని రెండు రకాలుగా చెప్తాము. ఎక్స్ట్రెన్సిక్ ట్యూమర్స్, ఇంట్రెన్సిక్ ట్యూమర్స్ అంటాం. అంటే బ్రెయిన్కి చుట్టూ లేయర్స్ ఉంటాయి, మెనింజెస్, పొరలు ఉంటాయి. వాటి నుంచి ఏదైనా కణితిలాగా పెరిగి బ్రెయిన్ని పుష్ చేస్తూ పెరిగే వాటిని ఎక్స్ట్రెన్సిక్, అంటే బయట నుంచి పెరిగినట్టుగా ఎక్స్ట్రెన్సిక్ అని పేరు పెట్టారు. ఇంట్రెన్సిక్ అంటాం. ఇంట్రెన్సిక్ అంటే బ్రెయిన్ మ్యాటరే అబ్నార్మల్ టిష్యూలాగా ట్రాన్స్ఫార్మ్ అయి పెరుగుతుంది, వాటిని ఇంట్రెన్సిక్ ట్యూమర్స్ అంటాం. సో మళ్ళీ వీటిల్లో గ్రేడింగ్ ఇచ్చారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. అయితే ఈ కణితులు అనేవి దాదాపుగా గ్రేడ్ 1 కేటగిరీలోకి వస్తాయి. ఏవైతే బ్రెయిన్లోనే పెరిగి స్ప్రెడ్ అవుతూ ఉంటాయో అవి గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 4 అంటే అది క్యాన్సర్గా చెప్పొచ్చు.
0: ఇక బ్రెయిన్ ట్యూమర్ యొక్క ముఖ్య లక్షణాలు కూడా మాకు తెలియజేయండి. ఎందుకంటే దీంట్లో చాలా వరకు బ్రెయిన్ ట్యూమర్ అని వాళ్ళకి తెలియకపోయినా తలనొప్పి రావడము, తర్వాత చూపు మందగించడము, తర్వాత ఫిట్స్ రావడము, ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి తెలియదు ఇది బేసికల్గా శ్రోతలకు. మరి వాటి
1: ఇది చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్ మీరు అడిగారండి. మనకందరికీ తెలిసిన విషయమే, మన శరీరంలో ఉన్న ప్రతి, అంటే కంటి చూపు అయినా, మాట్లాడడమైనా, వినడమైనా, ఈ చెయ్యి పనిచేయమైనా, ఏదైనా కానీ మెదడు నుంచే కంట్రోల్ అవుతుంది. సో అలానే మెదడులో ఎక్కడైతే ఆ కణితి పెరుగుతుందో, ఉదాహరణకి మన కంటి చూపుకు సంబంధించిన ఏరియా అనేది ఒకటి ఉంటుంది బ్రెయిన్,

0: దానికి సంబంధించిన నరాలు, నర్వ్స్, ఆ ఏరియాలో ఒకవేళ కణితి ఏదైనా పెరిగితే కంటి చూపు మందగించటము, లేదు మనం మాట్లాడే బ్రెయిన్లో ఒక స్పీచ్ ఏరియా ఉంటుంది, ఆ స్పీచ్ ఏరియాలో ఏదైనా ట్యూమర్ పెరిగితే స్పీచ్ డిస్టర్బెన్స్ రావడము. థర్డ్ పాయింట్ హెడేక్, ఈవెన్ సింపుల్గా తలనొప్పి రావడం అనేది కూడా బ్రెయిన్లో ఉండే ట్యూమర్ వల్ల ఉండే లక్షణం. ఎందుకంటే ప్రెషర్ పెరుగుతుంది, దీన్ని మనము ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం. ఎప్పుడైనా మన మెదడులో ఏదైనా వాల్యూమ్ పెరిగితే, అంటే ట్యూమర్ లాంటిది ఏదైనా కొత్తగా గ్రోత్ పెరిగితే బ్రెయిన్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది, అంటే అది ఎక్స్పాండ్ పెద్దదిగా కావాల్సి వస్తుంది. అలా పెద్దదిగా అయినప్పుడు ప్రెషర్ పెరిగి తలనొప్పి రావడం జరుగుతుంది, ఫిట్స్ రావడము జరుగుతాయి, కాళ్ళు చెయ్యి కొద్దిగా వీక్నెస్ రావడము జరుగుతాయి, నడవడానికి ఇబ్బంది ఉండొచ్చు, బ్యాలెన్స్ పోవచ్చు. మనకి చిన్న మెదడు అనేది బ్యాలెన్స్కి సంబంధించిన కోఆర్డినేషన్, చిన్న మెదడులో ఏదైనా సమస్యలు వస్తే బ్యాలెన్స్ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా నరాలకు సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి చెవులు సరిగా వినపడకుండా ఉండడం వల్ల కూడా ట్యూమర్స్ ఉంటాయి. సో మెదడులో ఉండే కణితులు వాటి వల్ల తలనొప్పి అయినా రావచ్చు, ఫిట్స్ రావచ్చు, కంటి చూపు ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు, నడవడానికి ఇబ్బంది, చేతులు పని చేయకపోవడానికి ఇబ్బంది, మాటలు మాట్లాడడానికి ఇబ్బందులు, బ్యాలెన్స్ లేకుండా ఉండడం, ఇలా మెదడులో ఉండే అవి ఉండే లొకేషన్ను బట్టి కూడా మనకి ఆ సింప్టమ్స్ అనేవి ఉంటాయి.
1: ఇక ముఖ్యంగా అండి డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఏ వయసు వారికి రావచ్చండి?
0: స్పెసిఫికల్గా ఈ వయసు వాళ్ళకు ఎక్కువ ఉంటుంది అలా అని కాదు, కానీ మనకి చిన్నపిల్లల్లోనూ బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి, పెద్దవాళ్లలోనూ బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. చిన్నపిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ కొద్దిగా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాయి, అంటే అవి కొద్దిగా క్యాన్సర్గా స్టేజ్ 4, ఇందాక నేను చెప్పినట్టుగా గ్రేడ్ 4లో ఉండే అవకాశాలు ఉంటాయి చిన్నపిల్లల్లో ఉండేవి. అలానే పెద్ద వయసులో ఉండే వాళ్ళకి కూడా ఈ హై గ్రేడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తరువాత ఇంకా మెదడులో ఇంకొకటి ఏంటంటే, మన శరీరంలో వేరే భాగంలో ఏదైనా క్యాన్సర్ ఉంటే అది కూడా బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీటిని మెటాస్టాసిస్ అంటాం. మెటాస్టాసిస్ అంటే మన శరీరంలో వేరే భాగంలో ఉన్న వేరే క్యాన్సర్, లైక్ ఉదాహరణకి ఏదైనా లంగ్ క్యాన్సర్ కానివ్వండి, లేదంటే లివర్ క్యాన్సర్ కానివ్వండి, ఏదైనా అవి కూడా బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాని బ్రెయిన్ ట్యూమర్ ఆర్ బ్రెయిన్ క్యాన్సర్ అనేది వేరే దగ్గరికి స్ప్రెడ్ అవుతుంది.
1: ఇకండి, మారుతున్న జీవనశైలిలో ముఖ్యంగా రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంట, అంటే మొబైల్ ఫోన్స్, మన జీవనశైలిలో మొబైల్ ఫోన్స్ ఒక భాగం అయ్యాయండి. అంతకుముందు మొబైల్ ఫోన్ అనేది అసలు లేదు, అది ఫోన్ అనేది ఒక లగ్జరీ. అంటే ఇండిపెండెన్స్కి ముందు కానీ ఇండిపెండెన్స్ తర్వాత కానీ 70s, 80s, 90s వరకు ఈ ఫోన్ అనేది ఒక లగ్జరీ అండి. 94, 95 మధ్యలో సెల్ ఫోన్స్ వచ్చాయండి. సెల్ ఫోన్స్ వచ్చినాక అప్పుడు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా ఛార్జెస్ ఉండేవి, అప్పుడు తక్కువగా యూజ్ చేసేవారు, పైగా చిన్న ఫోన్స్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, అందుబాటు రేట్లలో అందరికీ వచ్చేసాయి. ఓ 15,000, 10,000 పెట్టినా కానీ మనకు వస్తూ ఉన్నాయి. ఇంకోటి అండి, అంతర్జాలం. చాలా వరకు చాలా ఇండ్లలో వైఫై కనెక్షన్స్ లేని ఇండ్లు అనేది లేదు. మరి అట్లాంటి సమయంలో ఈ పిల్లలు వైఫై కనెక్షన్ ఉంది కదా అని వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ వాడడం జరుగుతూ ఉంటుంది, అంటే గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఇట్లా వాడితే మరి బ్రెయిన్ ట్యూమర్స్ ఏమన్నా అవకాశం వచ్చేదిందా? ఇంకా లేడీస్ కూడా అండి, ఇటీవలి కాలంలో ఈ సీరియల్స్ ఇవి కూడా యూట్యూబ్లో చూడడం మొదలుపెట్టారు, వంటకాలు కూడా యూట్యూబ్లో చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల మన బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా?
0: అయితే రేడియేషన్ వల్ల మనకి వీటి పర్సంటేజ్ అనేది పెరగొచ్చు, కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ అండి, అంటే మనం మొబైల్ యూస్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అనే డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే లేదు. బట్ మనకి వీటి వాడకం వల్ల వాటి అవకాశాలు పెరగొచ్చు అనేది అంతే ఉన్నాయి, కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే మనకి లేదు.
1: తర్వాత అండి, ఇక ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్ని మీరు ఎలా గుర్తిస్తారండి? ఓ పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు, అతను ఏదో తలనొప్పి అని చెప్పి వచ్చారు, అది బ్రెయిన్ ట్యూమర్గా మీరు నిర్ధారణకు వచ్చేకి ముందు మీరు తీసుకోబోయే పరీక్షలు ఏంటి, అవి ఎంత ఖర్చు అవుతాయి, అవి కూడా తెలియజేయండి మా శ్రోతలకు.
0: ఇక్కడ ఒకటి క్లినికల్ డయాగ్నోసిస్ అంటాం, అంటే క్లినికల్గా ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనము ఏమి ఈ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐలు కానీ లేకుండా ఇది బ్రెయిన్లో ఇక్కడ సమస్య ఉండొచ్చు అని మనం

0: క్లినికల్గా ఒక నిర్ణయానికి వస్తాము. దానిని మనము కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇట్స్ ఎ సెకండ్ స్టెప్. దాని తర్వాత దాన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేవి మనము ఒక నిర్ణయానికి రావాలి అని అంటే, బెస్ట్ మొడాలిటీ అయితే బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. ఈ ఎంఆర్ఐ అనేది మనకి అంటే సిటీ, కొందరు సిటీ చేశాం కదా మళ్ళీ ఎంఆర్ఐ ఎందుకు అని అనుకుంటారు. సిటీ
1: మీరు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా డాక్టర్ ఎన్ సుమంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ప్రకటనలు. ప్రకటనల అనంతరం ఈ కార్యక్రమం కొనసాగింపు వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ట్రీట్మెంట్ చేయాలి అనేవి మనము ఒక నిర్ణయానికి రావాలి అని అంటే, బెస్ట్ మోడాలిటీ అయితే బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. ఈ ఎంఆర్ఐ అనేది మనకి అంటే సిటీ, కొందరు సిటీ చేశాం కదా మళ్ళీ ఎంఆర్ఐ ఎందుకు అని అనుకుంటారు. సిటీ స్కాన్లో మనకి బోన్కి సంబంధించిన వివరాలు చాలా క్లియర్గా తెలుస్తాయి. ఎంఆర్ఐలో సాఫ్ట్ టిష్యూ అంటే బ్రెయిన్ టిష్యూకు సంబంధించిన, బ్రెయిన్లో ఉండే ఆ ట్యూమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి ఆ ఎంఆర్ఐలో కూడా. కొన్ని సీక్వెన్సెస్లో క్లియర్గా తెలుస్తాయి, కొన్ని సీక్వెన్సెస్లో కొన్ని క్లియర్గా తెలుస్తాయి. సో అలా ఇప్పుడు మీరు ఇందాక ఇంకొకటి అడిగారు, ఏమి వాటికి ఎంత డబ్బులు అవుతాయి, ఎంత డబ్బులు అవుతాయి అనే దానికి అది డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క సీక్వెన్స్, మనం ఏ క్వాలిటీలో వెళ్తున్నాము, ఎన్ని సీక్వెన్సెస్లో వెళ్తున్నాము, ఎంత ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఐ నుంచి తీసుకోగలుగుతున్నాము. ఇప్పుడు సింపుల్గా మనకి ఉంది అని తెలియడం వేరు, ఏదో మనం ఎంఆర్ఐ చేసి ఎంఆర్ఐలో ఓకే అక్కడ ఏదో ఉంది అని తెలియడం వేరు. అలా కాకుండా దానికి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, దాని యాంజియోగ్రామ్ ఎలా ఉంది, తర్వాత వాటి గురించిన సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి మనకి సీక్వెన్సెస్ అనేది పెరుగుతూ ఉంటే ప్రైస్ కూడా పెరుగుతుంది.
5: అంటే ఇది ముఖ్యంగా ఎందుకు అడిగానంటే అండి, మన గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా వరకు అంటే ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటేనే సడన్గా వారు సైకలాజికల్గా వాళ్ళు పెథటిక్గా అయిపోతారండి. వాళ్ళతో పాటు ఎమోషనల్గా ఫ్యామిలీ కూడా ఎమోషనల్ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళిపోతారు. మరి ఇటువంటి సమయంలో డబ్బు అనేది కూడా చాలా అవసరము. మరి మన భారతదేశము గ్రామీణ ప్రాంతాల మీద ఆధారపడిన దేశము. మరి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా డబ్బు అనేది ఉండదు. ఒక్కోసారి పొలాలమ్మి, ఈ బంగారాలమ్మి వస్తూ ఉంటారు. అంటే డబ్బు అనేది కూడా ఒక కన్స్ట్రెయింట్, ఒక డిసీజ్ని చూపించుకోనికి. అందుకు అడిగానండి ఈ యొక్క ప్రశ్న. ఇక వచ్చేసండి, ఈ బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స ఉందా, ఉంటే ఎలా ఉంటుంది?
0: బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జికల్ అంటే మనము ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది మ్యాక్సిమం సేఫ్ రిసెక్షన్. అంటే మనం ఎంతవరకు అయితే కుదిరినంతగా సేఫ్గా బ్రెయిన్ ట్యూమర్ని తీసేయడం అనేది ఫస్ట్ టార్గెట్ అండి. అంటే ఆపరేషన్ చేసి వాటిని తీసేయగలగడం అనేది ఫస్ట్ టార్గెట్. మనకి నేను ముందు చెప్పినట్టుగా గ్రేడ్ 1 అని అనుకుందాం. అంటే దాంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అలా ఉంటే, గ్రేడ్ 1 ట్యూమర్ని మనం మొత్తం టోటల్గా తీయగలిగితే మళ్ళీ వచ్చే అవకాశాలు దాదాపుగా ఉండవు. అదే గ్రేడ్ 4 అనుకోండి, అంటే అది మనకు క్యాన్సర్ కేటగిరీలోకి వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో మనము ట్యూమర్ని తీసేసిన అంటే కుదిరినంత వరకు మనము బ్రెయిన్ ట్యూమర్ని సర్జరీ చేసి తీసిన తర్వాత కూడా మళ్ళీ ఆంకాలజీ అంటే రేడియోథెరపీ, కీమోథెరపీ ఇవి వాళ్ళకి పేషెంట్కి ఆ ట్యూమర్ రీగ్రోత్ అవ్వకుండా కంప్లీట్గా స్టాప్ చేయడానికి కుదరకపోవచ్చు, వాటి గ్రోత్ రేట్ని తగ్గించడానికి అంటే స్లో చేయడానికి కుదరవచ్చు. సో ఇలా న్యూరోసర్జన్ ప్లస్ ఆంకాలజీ టీమ్ ఇద్దరూ కలిసి చేయాల్సి ఉంటుంది.
5: అంటే ఇప్పుడు న్యూరో ఒకటే బాధ అంటే మళ్ళీ ఆంకాలజీకి కూడా పోవాల్సి వస్తుంది లాస్ట్ స్టేజ్లో.
0: అది ఎప్పుడు, ఒకవేళ అది గ్రేడ్ 4 ఆర్ గ్రేడ్ 3, గ్రేడ్ 1 కాకుండా హయ్యర్ గ్రేడ్స్లో మళ్ళీ మనకి రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ చేసుకోవాల్సి ఉంటుంది.
5: డాక్టర్ సుమంత్ గారు, ఇక మరొక ముఖ్యమైన ప్రశ్న అండి.

0: ఇప్పటి ఆధునిక పరిస్థితుల్లో చాలా వరకు బ్రెయిన్ సర్జరీ అంటే చాలా వరకు భయపడతా ఉంటారండి. నిజంగా ఇది భయపడి అంత ప్రమాదకరం అంటారా?
1: ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే సింపుల్, మనకి అపెండిసైటిస్ అంటే 24 గంటల నొప్పి అని అంటాము, దానికి అపెండిక్స్ ఆపరేషన్ చేయాలా? ఇప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ చేయాల్సిన ఎగ్జాంపుల్ జనరల్ సర్జన్ తీసుకుందాం. జనరల్ సర్జన్ దాన్ని ఎలా ఫీల్ అవుతారు? ఇది చాలా సింపుల్ అనే ఫీల్ అవుతారు. అదే పేషెంట్ విషయానికి వస్తే వాళ్ళకది పెద్ద ఇబ్బంది. అలానే నేను న్యూరోసర్జన్ని, అంటే నాలాగా న్యూరోసర్జరీలో ట్రైన్ అయిన వాళ్ళు మేము, ఎస్ ఈ పరిస్థితికి, బ్రెయిన్ ట్యూమర్ పరిస్థితికి, దానికి ఆపరేషన్ చేసి తీయడం అనేదే సులభం. అది మనము మనకున్న టెక్నాలజీకి మనము చేయగలుగుతాము. అలా చేయడం వల్ల పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది. దానివల్ల నియర్ నార్మల్ లైఫ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. దాదాపుగా బ్రెయిన్ ట్యూమర్ పరిస్థితి చాలా విషమమైన పరిస్థితిలో వచ్చి దాదాపు ఆల్టర్డ్ కాన్షియస్ లెవెల్ అంటే స్పృహ తగ్గి ఉన్న పేషెంట్లు కూడా సర్జరీ అయిన తరువాత నియర్ నార్మల్ లైఫ్ ఉన్నవాళ్ళు ఉంటారు. సో దాని గురించి మనము అంతగా భయపడాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే మనకు అవైలబిలిటీ ఉన్న టెక్నాలజీ అయినా అవనివ్వండి, అవైలబుల్గా ఉన్న డాక్టర్స్ అయినా అవనివ్వండి, పోస్ట్ ఆప్ అంటే మనం సర్జరీ చేసిన తర్వాత ఉండే కేర్, తర్వాత ఒకవేళ అవసరమైతే ఆంకాలజీ, ఇలా ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. కాబట్టి ఏదో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనగానే మనము భయపడాల్సిన అవసరం లేకుండా దానికి సంబంధించిన సరైన వైద్యం దొరికితే బ్రతికే అవకాశాలు, నియర్ నార్మల్గా బ్రతికే అవకాశాలు కూడా ఉంటాయండి.
0: ఇక బ్రెయిన్ ట్యూమర్ గురించి మనము మాట్లాడుకునే ముందండి, ఈ శ్రోతల్లో కానీ మన ప్రజల్లో కానీ, గ్రామీణ ప్రాంత ప్రజల్లో కానీ, ఇంకా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్లో కూడా బ్రెయిన్ ట్యూమర్ అంటే ఎన్నో అపోహలు ఉన్నాయండి. ఆ అపోహల గురించి కాస్త మా శ్రోతలకు వివరిస్తారు. అంటే ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే ఇంకా వీడు చావుకు దగ్గరయ్యాడు, ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. ఇది కాదు, ఈ రోజున్న మెడికల్ సైన్స్లో చావుని కూడా ఎదిరించి మనము నిలబడచ్చు అని ఒక ధైర్యాన్ని నింపేవారు డాక్టర్లు. ఒక పొజిషన్లో ఉన్న డాక్టర్లలో ముఖ్యంగా న్యూరోసర్జన్స్ పాత్ర చాలా వరకు ఉంటుంది. ఈ న్యూరోసర్జన్స్గా మీరు ఒక న్యూరోసర్జన్గా ఉన్నారు, మరి ఈ అపోహల్ని ఎలా అధిగమించాలా, ఆ అపోహలు ఎలాంటివి, ఇది తెలియజేస్తారా అండి మా శ్రోతలకు?
1: అపోహలు అనడం కన్నా భయం, భయం అనేది అందరికీ కామన్ అండి. బ్రెయిన్ ట్యూమర్ అంటే మన శరీరము అంతా కంట్రోల్ చేసేది బ్రెయినే కాబట్టి బ్రెయిన్లో ఏదైనా సమస్య ఉంది అంటే భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఆ సమస్యకి మనము ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే దానికి కరెక్ట్గా చేసుకో, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోప్ రిలేటెడ్, మనం మైక్రోస్కోప్ యూజ్ చేస్తూ ట్యూమర్ తీసేయడము మ్యాక్సిమం సేఫ్ రిసెక్షన్ అంటాం. అంటే మనకి సరౌండింగ్ బ్రెయిన్ని డ్యామేజ్ అవ్వకుండా అక్కడ ఆ ఏదైతే ట్యూమర్ కనిపిస్తుందో ఆ ట్యూమర్ని మాత్రమే విజువలైజ్ చేసుకునే టెక్నాలజీ కూడా ఉంటుంది. ఆ టెక్నాలజీని వాడుకొని సరౌండింగ్ బ్రెయిన్ని మనము సేఫ్గా చూస్తూ ట్యూమర్ని మాత్రమే రిసెక్ట్ చేసుకునేగలిగే కెపబిలిటీ ఉంటుంది. నావిగేషన్ అంటాం, అంటే మనము జీపీఎస్, ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మొబైల్లో జీపీఎస్ పెట్టుకుని వెళ్తాం. అలానే బ్రెయిన్ సర్జరీస్ చేసేటప్పుడు నావిగేషన్ సిస్టమ్ మేము యూజ్ చేస్తాం. అంటే ఇవన్నీ ఉన్న టెక్నాలజీ, మనకి ఇప్పుడు అంత టెక్నాలజీ అవైలబుల్గా ఉంది. మనము బ్రెయిన్లో ఎక్కడో ఉన్న ట్యూమర్ని లొకేట్ చేసుకోవడానికి ఈ నావిగేషన్ని వాడతాం. నావిగేషన్ ద్వారా మనము ఆ ట్యూమర్ని, ఇక్కడ ఏంటి, ఆ ట్యూమర్ చుట్టూ ఉన్న బ్రెయిన్ డ్యామేజ్ చేయకుండా ట్యూమర్ని మాత్రమే సేఫ్గా తీయడానికి ఈ టెక్నాలజీ మనకి యూజ్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఉన్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల అంతగా మనము భయపడాల్సిన అవసరం లేదు.
2: మీరు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా డాక్టర్ ఎన్ సుమంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు, అనంతరం కార్యక్రమం కొనసాగింపు వింటారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు.

0: కదా యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా. యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని సరౌండింగ్ నార్మల్ బ్రెయిన్ ని సేవ్ చేసుకుంటూ ట్యూమర్ ని మాత్రమే పాసిబుల్ గా రిసెక్ట్ చేసుకోగలిగితే నియర్ నార్మల్ లైఫ్ ఉండే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.
4: ఇకండి ముఖ్యంగా రోగి పరిస్థితి చూస్తే మానసికంగా కుంగిపోతాడండి అతనికి ఎప్పుడైతే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే. ఇక రోగి కుటుంబ సభ్యులకు కూడా వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి అంటే రోగి కుటుంబ సభ్యులు?
3: నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చా?
4: చెప్పండి.
3: అంటే నాకు మనకి రీసెంట్గా ఉన్న వాళ్ళు ఇద్దరు టీచర్స్. సో ఆవిడకి ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తూ ఉంది. ఆ దాని ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది, అంటే తలనొప్పి పెరుగుతూ వస్తుంది. సో నెమ్మదిగా తను కొద్దిగా డల్గా అయిపోయారు. టీచర్ తను చెప్పడానికి సరిగా రాకపోవడము అలా. సో ఒక 2-3 రోజుల్లో తను ఏ పరిస్థితికి వెళ్ళారంటే తలనొప్పి ఎక్కువగా అయ్యి వాంతు చేసుకుంటూ స్పృహ తగ్గే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆవిడకి మనకి హాస్పిటల్కి వస్తే చూస్తే బ్రెయిన్లో ఒక కణితి పెరిగి ఉంది, స్పృహ సరిగా లేదు. సో ఆవిడ తన గురించి తను ఆలోచించుకునే పరిస్థితిలో లేదు, కానీ తన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా పెయిన్లో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలీదు. తను ఒక టీచర్, సరిగా పాఠాలు చెప్పలేని పరిస్థితికి వెళ్ళి స్పృహ లేకుండా అయిపోయే పరిస్థితిలో ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా చాలా ఎమోషనల్గా ఉంటారు. ఆవిడకి ఏముంది అని మనం చూసి దానికి తగిన సర్జరీ ట్రీట్మెంట్ జరిగిన తరువాత బై గాడ్స్ గ్రేస్ ఆవిడకి అది గ్రేడ్ 1 అని వచ్చింది. సో ఇప్పుడు తను మళ్ళీ తన టీచింగ్ జాబ్కి వెళ్ళింది. సో మనము భయం ఒకటే పెట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేమండి. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ అంటాం కదా, ఆ సక్సెస్ స్టోరీస్ నుంచి కూడా ఉదాహరణకి క్రికెటర్ ఉన్నారు యువరాజ్, అతనికి కూడా ఒక క్యాన్సర్ ఉంది. మళ్ళీ ఆయన తర్వాత మళ్ళీ హీస్ ప్లేయింగ్ అగైన్, అంటే మళ్ళీ ఆడుతున్నాడు,
4: కోచ్గా కూడా మెంటర్ కూడా
3: అయ్యాడు. సో ఈ భయంతో పాటు సక్సెస్ అయిన వాళ్ళని కూడా మనము తీసుకోవాలి,
4: ఎగ్జాంపుల్స్గా
3: తీసుకోవాలి. మనము ఎక్కడుంటామో, ఇటు నెగిటివ్లో ఉంటామా పాజిటివ్లో ఉంటామా అనేది భగవంతుడు నిర్ణయం చేస్తాడని నేను అనుకుంటాను. మన చేతిలో ఉందేంటి, మనకి రీచబుల్గా ఉన్న ప్రాబబుల్ సేఫ్ సర్జరీస్ చేయగలిగే పరిస్థితిలో మనం వాళ్ళని వదిలేస్తే మిగతాది భగవంతుడు చూసుకోవాలి. నేను నమ్ముతాను భగవంతుణ్ణి. సో అది అలా జరిగితే నియర్ నార్మల్కి వెళ్ళిపోతారు.
4: అంటే భగవంతుణ్ణి నమ్ముతామండి అందరము, కానీ డాక్టర్నే భగవంతునిగా భావించే సంస్కృతి మన భారతదేశంలో ఉందండి.
3: అవును,
4: ఈ డాక్టరే ఒక దేవుడు, ఆసుపత్రి ఒక దేవాలయము అనే ఆలోచనలో మనము ఉన్నాము. మరి అట్లాంటప్పుడు మీ మీదనే పూర్తి నమ్మకంతోనే వస్తూ ఉంటాం మేము, పేషెంట్స్ని ఎవరైనా కానీ, మా శ్రోతలు కానీ, గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ, వీళ్ళందరూ కూడా మనసులో డాక్టర్ అంటే దేవుడు అంటే వాళ్ళకి ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుందంటే ఒక 24 గంటల్లో డాక్టర్ 3 నిమిషాలు వచ్చి వాళ్ళని పలకరించిపోయినా కానీ డాక్టర్ వచ్చాడు నన్ను చూసి వెళ్ళాడు. ఇన్పేషెంట్గా జాయిన్ అయితే, అవుట్ పేషెంట్గా జాయిన్ అయినప్పుడు ఏ ఊరి నుంచి వచ్చావు పెద్ద ఆయన, మీరేం చేస్తారు ఏంటి అని ఇలా పలకరింపుగా మాట్లాడితే, ఆహా ఈసారు నన్ను గుర్తుపెట్టుకున్నాడు, పెద్ద ఆయన అంటే చాలన్నమాట, ఆ పలానా ఊరు మీది కదా అని ఇంకోసారి వచ్చినప్పుడు అని అన్నప్పుడు డాక్టర్ గారు నన్ను గుర్తుపెట్టుకున్నారని ఓ దేవునితో సమానంగా చూసే
3: వైద్యు నారాయణ హరి,
4: అది మన భారతదేశం యొక్క గొప్పతనం అండి. ఇక మీరు దేవుని మీద భారం వేయమంటా ఉన్నారు, నేను మీ మీద భారం వేయమని మా శ్రోతలకు, అంటే మా శ్రోతలకు అందరికీ తెలుసు దేవుని కన్నా డాక్టరే గొప్పవాడు. మాకు చివరి స్టేజ్లో దేవుడు అని అంటాం, కానీ దేవునికి ముందు డాక్టర్ ఇంకొక దేవుడు వచ్చేసి డాక్టర్ అని భావిస్తూ ఉంటారు. మరి డాక్టర్ గారు, చివరిగా ఈ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా ప్రజలకు మీ సందేశం ఏంటో తెలియజేస్తారా అండి డాక్టర్ సుమంత్ గారు?
3: అయితే మనకి ఏవైతే

0: భయం, అపోహలు, బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఇంకా దానికి ఏమీ ట్రీట్మెంట్ లేదు అలా అని అనుకోవడం కాకుండా, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, మనకి అవైలబుల్గా ఉండే, ఇందాక నేను చెప్పినట్టుగా మైక్రోస్కోప్ కానివ్వండి, ఎండోస్కోప్ కానివ్వండి, నావిగేషన్ సిస్టమ్ కానివ్వండి, సో ఇలాంటి టెక్నాలజీస్ మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి అంతగా ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. సరి అయిన టైంలో సరిగా అయిన ట్రీట్మెంట్ మనం తీసుకోగలిగితే దాదాపుగా మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అది నేను అంటే అంత భయపడాల్సిన పరిస్థితి లేదు అనేది నా అభిప్రాయం అండి.
1: చాలా సంతోషం అండి డాక్టర్ సుమంత్ గారు, ఈరోజు చాలా విలువైన సమాచారం అందించారండి మీరు మా స్టూడియోకి వచ్చి. ఇక మా ఆకాశవాణి శ్రోతలందరి తరపున మీకు బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా మీరు మా శ్రోతలకు కలగజేసిన అవగాహన గురించి, ఎన్నో విషయాలు మీరు తెలిపిన విధానం గురించి మీకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముగిద్దామండి. డాక్టర్ గారు ధన్యవాదాలండి, స్వస్తి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా డాక్టర్ ఎన్ సుమంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి పత్రికా సమాచారం. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన అశేష భక్తజన వాహినితో జనసంద్రంగా మారింది. లక్షకు పైగా భక్తులు వరదలా తరలిరావడంతో శ్రీమఠం కిటకిటలాడింది. జూన్ నెల మొదటి ఆదివారం సెలవు దినం కావడంతో దేశ నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు భక్తులు తరలివచ్చారు. ఉదయం నుండి రాత్రి వరకు అశేష భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖ ద్వారం, మధ్యమార్క్ కారిడార్ ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నదీ తీరం భక్తులతో కోలాహలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సైబర్ నేరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు విద్యార్థుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్ లింకులు పంపి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు. పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హత వివరాలు, నగదు జమ తదితర అంశాల పేరుతో వాట్సాప్, ఎస్ఎంఎస్లు లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని అన్నారు. ఆధార్, ఓటీపీ, బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇటువంటి మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ వెబ్ లింకును లేదా 1930 హెల్ప్ లైన్కు కాల్ చేయమని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. వినియోగదారుల కోసం ఈరోజు డయల్ యువర్ విద్యుత్ ఎస్సీ నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ ఎస్సీ ఆర్ ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8:30 నుండి 9:30 వరకు నిర్వహించే కార్యక్రమంలో వినియోగదారులు సమస్యలపై 7-3-8-2-6-1-4-3-0-8 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యమని శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అన్నారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీశైలంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు చేపట్టవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈవో మాట్లాడుతూ 8వ తేదీన జరిగే యోగాంధ్ర 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని సూచించారు. చంద్రావతి కళ్యాణ మండపంలో ఒంగోలుకు చెందిన ప్రముఖ యోగా గురువులు గంధపిళ్ల సుబ్రహ్మణ్యంతో పాటు వారి బృందంచే ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ తరగతుల్లో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శివ సేవకులతో పాటు స్థానికులకు ఉచితంగా యోగా శిక్షణ ఇస్తారన్నారు. గంగాధర మండపం నుండి నంది ఆలయం వరకు యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ రోజు జరగనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఏసీ సూరజ్ ధనుంజయ్ పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ఆలయ గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికను పరిశీలించి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. జేసీతో పాటు ఈవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

0: స్థానిక ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఈరోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చెల్లా ఓబలేష్ అన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని సోమవారం ఉదయం 9:30 నుండే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సమస్యకు నిర్దేశిత గడువులోపు పరిష్కారం లభిస్తుందన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. విద్యుత్ ఆధునీకరణ పనుల్లో భాగంగా నగరంలో ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు డివిజన్ ఇన్ఛార్జ్ ఈఈ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీకెంప్ సెక్షన్ పరిధిలోని నందికొట్కూరు రోడ్, జయరాం నగర్, నంద్యాల చెక్పోస్ట్, శేషాద్రి నగర్, చంద్రశేఖర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ కోతలో సరఫరాలో అంతరాయం ఉంటుందని ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు. శ్రోతలు ఇంతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
1: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 ప్రసారమవుతుంది.
0: ఇక ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచిలో మళ్ళీ కలుద్దాం.
2: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
3: भारत के प्रधानमंत्री ने भारत में जिस सौर क्रांति का आगाज किया था उसका असर अब दिखने लगा है. भारत में एक एक करके 30 लाख से अधिक परिवारों की छत पर सोलर पैनल लग चुके हैं. आप भी इस ऊर्जा क्रांति का हिस्सा बने. पीएम सूर्य घर मुफ्त बिजली योजना जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in. हर घर सूर्य घर.
4: नमस्कार. आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार बल. पश्चिम बंगाल आयुष्मान भारत प्रधानमंत्री जन

0: win the French Open crown at Roland Garros. The world number three prevailed 6-1, 4-6, 6-4, 6-7, 6-1 in a 4-hour and 20-minute contest on the court Philippe Chatrier. The victory ended Zverev's long wait for a major title after runners-up finishes at the US Open in 2020, the French Open in 2024, and the Australian Open in 2025. The 29-year-old became the first German man to win the French Open since Henna Henkel in 1937. In our bilingual live phone-in program Public Speak tonight at 9:30 p.m., we will bring an insightful discussion on Khet Bachao Abhiyan, restricting fertilizer use and promoting soil health, with Dr. J.P.S. Dabas, former principal scientist, ICAR, Indian Agricultural Research Institute. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-2371-7106 and 011-2331-4444 from 9:30 p.m. onwards tonight. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. Top front page headline in the Statesman writes, Nepal signals pragmatic reset in ties with India during foreign minister's visit, backing bilateral route on border issue. Ministry of Home Affairs approves deployment of 670 companies of CAPFs, marking one of the largest ever multi-layered security arrangements for Amarnath Yatra, reports the Asian Age. An editorial in Hindustan Times states how SAARC offers India what other forums cannot. It empowers Delhi amidst global turmoil with no guarantee needed from any external actor in setting the terms of the organization. In an extraordinary arrangement, need paper setters to be in lockdown till re-exam, no phone, net, team housed at secret location, says the Times of India. The Economic Times states, lay old town to get heritage makeover to enhance infrastructure and improved public amenities. The Indian Express quoting the government says, despite second price revision of LPG gas cylinder since crisis in West Asia, oil marketing companies are still losing 700 rupees. And finally, in a historic first for Punjab, celebrated music composer and singer A.R. Rahman delivered a live performance at the Attari border on Sunday, paying tribute to the border security force through a stirring rendition of his patriotic song, Jai Ho, notes the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. West Bengal set to become 36th state or union territory to implement Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. National Testing Agency releases exam city intimation slip for NEET UG 2026 re-examination scheduled to be held on the 21st of June. Lok Sabha Speaker Om Birla to inaugurate Commonwealth Parliamentary Association India Region Zone 2 conference in Chandigarh today. New Delhi says Indonesia is a key pillar of India's Act East policy. Iran fires waves of missiles at Israel for first time since April ceasefire. And in tennis, Germany's Alexander Zverev secures his maiden Grand Slam title. And with that, we end the morning news. Have
2: Akashwani se peshe khabarnama.
3: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. జుడిషియల్ వ్యవస్థలు బార్ అసోసియేషన్ సమన్వయంతో వ్యవహరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే పరమావధిగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పిలుపునిచ్చారు. అమలాపురంలోని కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 2వ అదనపు సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే లోకదళతులను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని, తద్వారా పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాయపతి విజయ్, జస్టిస్ సుమతి జగడం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో పశుసంవర్ధక సహకార శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించి కోనసీమ పశుదానా విక్రయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు పశువులకు అత్యంత పోషక విలువలు కలిగిన దానాను తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్

0: ఆర్ మహేష్ కుమార్ సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధే లక్ష్యంగా పర్యావరణ హితమైన ఉచిత విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యకర్ అమల్లోకి తెచ్చిందని, ఎస్సీ ఎస్టీలకు తొలిదశలో ప్రాధాన్యత ఇచ్చి ఉచితంగా యూనిట్లు నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఏపీఈపీడీసీఎల్ ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో అర్హులను గుర్తించి పీఎం సూర్యఘర్ ద్వారా సబ్సిడీపై సోలార్ యూనిట్లను స్థాపించాలన్నారు. పేదల పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పసలపూడి బైపాస్ జంక్షన్ కొత్తూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి వాసంశెట్టి సుభాష్తో పాటు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్దని కొనియాడారు. యుద్ద వాతావరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యవసర వస్తువులు సవరించిన ఆర్డర్ ప్రకారం తినదగిన నూనె శుద్ది యూనిట్లు తప్పనిసరిగా నమోదు చేసుకుని జిల్లా పౌరసరఫరాల అధికారి అడప ఉదయభాస్కర్ యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు. నిత్యవసర వస్తువుల చట్టం 1955 నిబంధనల ప్రకారం నిత్యవసర సరుకుల అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత మరియు అధిక ధరలకు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్దేశిత యంత్రాంగాల ద్వారా నిత్యవసర వస్తువుల ధరలను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామన్నారు. స్పిరులినా ఫార్మింగ్ ద్వారా జిల్లాలో ఆక్వా, పాడి పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ ద్వారా మెరుగైన ఉత్పాదకత పెంపుదలకు వినియోగించేలా యోచన చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురంలోని కలెక్టరేట్లో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధనల విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్పిరులినా ఫార్మింగ్ ఉత్పత్తులను శాస్త్రీయంగా ల్యాబుకు పంపి పోషక విలువలను నిర్ధారించాలని మత్స్యశాఖ ఏడీని ఆదేశించారు. ప్రకృతి రమణీయతకు, పచ్చదనానికి నిలయమైన జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం రైతు బజారు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబొత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గత 16 నెలలుగా ప్రతీ నెల 3వ శనివారం ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కెవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా మనసంతా నువ్వే చిత్రం కోసం సంజీవిని, ఉషా ఆలపించిన గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్. వినిపించమంటున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, ప్రవీణ్, నవీన్, రాహుల్, సందీప్, ప్రదీప్, డేవిడ్, వెంకటరాముడు, వెంకటస్వామి, దేవరాజు, లక్కీ, విక్కీ, ఆనందమ్మ, నాగమ్మ, మేరమ్మ, చంద్రకళ, మునమ్మ, ఇస్తారి, కళ్యాణి, చిన్నారి, మహిమ, కీర్తన, సరోజమ్మ. మరి వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థే.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: అభిరుచి కార్యక్రమంలో తర్వాత కొండవీటి సింహం చిత్రం కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనము, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖేలా, బన్నపురం, దశరథ్.

నజా బాలనరసింహ, మొహమ్మద్ సనతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్, అలాగే పెద్దపాడు రోడ్ రేణుకానగర్ కర్నూలు నుండి ఉమాశంకర్, మల్లికార్జున్, జగదీష్, ఈశ్వర్, కాంచన, సుశీల. మరి మీ అందరి కోసం ఈ పాట

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో తర్వాత కల్పన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం వేటూరి సాహిత్యానికి స్వరాలు సమకూర్చిన వారు చక్రవర్తి. వినిపించమంటున్నారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, విఘ్నేష్, రిక్కి. కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటికారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, శాంతి, విజయకృష్ణ, ఉమామహేశ్వరి, అంబాదాస్, చంద్రిక, విష్ణుప్రసాద్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, విజయ్, వినోద్, బిట్టు. మరి మీ అందరి కోసం ఈ పాట

0: मुखान मोटिमला
1: सही बोल,
0: गज्जा बबला
1: सही बोल,
0: नडुवलो तामरा
1: सही बोल,
0: बुरद पुल्ला
1: सही बोल।
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్।
3: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత గీతరచన వేటూరి, స్వరరచన కెవి మహదేవన్, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సినిమా పేరు సిరిసిరి మువ్వ. వినిపించమంటున్నారు వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల నుండి చంచల విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, సిరిచందన, చిన్న, విజయ, కిషన్, పద్మావతి, తరుణ్, హిమబిందు, కోటీశ్వరి, మహేశ్వరి, పరమేశ్వరి, సరస్వతి, జిన్ను, సత్యం, మాధవి, గౌతమి, రాధ, యశోద, మౌనిక, రంగస్వామి, కురుమయ్య, అంజి, బాలు, భాస్కర్, లావణ్య, సువర్ణ, వెంకటయ్య, తిరుపతయ్య, అలివేణి, నారాయణ, సునీత, గోపమ్మ, ఈశ్వరయ్య, కార్తీక్, నిఖిల్, రమణమూర్తి, శ్రీదేవి, బత్తుల రాఘవేందర్, శ్రీనివాసులు, వినయ్, రాజు, కొప్పుల కృష్ణకుమార్, బాలరాజు, శంకరయ్య, సలేశ్వరం, ఈశ్వరయ్య, ప్రవీణ్, భాస్కర్, రమేష్, చింత, మంజుల, రాముడు. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
4: కార్యక్రమంలో తర్వాత వేడూరి సాహిత్యానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చగా మనో చిత్ర ఆలపించిన గీతం చిత్రం కిల్లర్ వినిపించమంటూ ఉత్తరాలు పంపారు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కాన్గుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. మరి మీ అందరి కోసం ఈ పాట

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమే సల్మా, లుబిన్, అహిల్ ముజామిల్, షాహిన్, గోరా వారి మిత్ర బృందం, సాయినగర్ వనస్థలిపురం, హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బదరి, హరిణి, లోకేష్, సాయికృప, రేవనపల్లి గ్రామం భూదాన్ పోచంపల్లి నుండి వేణమ్మ, బాలయ్య వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఖైదీ నంబర్ 786 చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. సంగీత నిర్వహణ రాస్ కోటి.

0: ఓబ్లేసన్న సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ వీరంతా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి రాశారు. అలాగే మరో ఉత్తరంలో కె లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెనలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, నాగిశెట్టి వీరంతా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి నాగర్కర్నూలు.

జిల్లా నుండి ఉత్తరం పంపారు. మరి వీరందరి కోరికపై నరసింహ నాయుడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన గీతం స్వరాల సమకూర్చింది మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

తర్వాత రౌడీగారి పెళ్ళాం చిత్రం కోసం బప్పిలహరి సంగీత నిర్వహణలో కేజే యేసుదాస్ ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర, మణిదీప్, మణిచంద్ర, సికింద్రాబాద్, బురదిగడ్డ, ఆర్యనగర్ సమాజ్ నుండి కె సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అవిలాష్. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కార్యక్రమంలో చివరిగా పూజాఫలం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. వినిపించమంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.

శ్రోతలంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి కార్యక్రమం సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి ఇవాళ్టి కార్యక్రమంలో చిలుక గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ అందుకు సంబంధించిన పాటలు కొన్ని విందాం. అత్యంత ఆకర్షణీయమైన తెలివైన పక్షుల్లో చిలుక అనేది ఒకటి. వీటిని తెలుగులో రామచిలుక అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350కి పైగా చిలుకల జాతులున్నాయట. ఆకుపచ్చని రంగు, ఎర్రటి ముక్కు, మెడలో నల్లటి లేదా గులాబీ రంగు చారలు వీటి ప్రత్యేకత. పక్షిజాతుల్లోనే అత్యంత తెలివైనవిగా పేరుగాంచిన చిలుకలు మనుషుల మాటలను, ఇతరుల శబ్దాలను కూడా ఇట్టే అనుకరిస్తాయట. చిలుకలు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం వంటి అనేక రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి ముక్కు వంగి ఉండి చాలా గట్టిగా ఉంటుంది. దీని సహాయంతో గట్టి కాయలను, పళ్లను కూడా

సులభంగా విరుచుకొని తినగలుగుతుంది చిలుక. పండ్లు, గింజలు, పువ్వుల తేనె, మొక్కల లేత ఆకులను ఇష్టంగా తింటుంది. ముఖ్యంగా జామ, మామిడి పండ్లంటే వీటికి చాలా ఇష్టం. చిలుకలు చాలా చురుకైన పక్షులు. వీటికి సరైన శిక్షణ ఇస్తే మనుషుల్లాగా స్పష్టంగా మాట్లాడగలుగుతాయి. సాధారణంగా చిలుకలు 15 నుండి 20 సంవత్సరాల వరకు జీవిస్తాయట. కానీ కొన్ని పెద్ద చిలుకలు 30 సంవత్సరాలకు పైగా కూడా జీవిస్తాయట. ఇవి చెట్ల తొర్రల్లోనో లేదా కొమ్మల మధ్య గూడు కట్టుకుని జీవిస్తూ ఉంటాయి. గుంపులు గుంపులుగా ఎగరటానికి చిలుకలు ఎక్కువగా ఇష్టపడతాయి. ఈ చిలుకలు జీవితాంతం ఒకే జతతో కలిసి జీవిస్తాయట. అంటే ఒకే చిలుకతో జంటగా జీవిస్తాయి. ఒక్కసారి జత కట్టిన తర్వాత మరో జతను ఎంచుకోవటం చాలా అరుదట. సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్లిన శ్రీరాముడు తన భార్యపై ఉన్న ప్రేమకు మరియు ఏకపత్ని వ్రతానికి చిలుకల స్వభావం ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతారు. అందుకే వీటిని హిందూ సాంప్రదాయంలో ఎంతో భక్తితో రామచిలుక అని పిలుస్తారు. ప్రపంచంలో అత్యంత బరువైన చిలుక కకాపో. ఇది న్యూజిలాండ్ దేశంలో మాత్రమే కనిపిస్తుందట. రెక్కలు చిన్నవిగా ఉండటం వల్ల ఈ జాతి చిలుకలు ఎగరలేవట. అయితే ఇవి నేలపై చాలా వేగంగా పరుగెత్తుతాయి. ప్రకృతి అందాలను ఇనుమడింపజేసే ఈ చిలుకలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఎంతో సహాయపడతాయి. విత్తనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వ్యాప్తి చేయటంలో వీటి పాత్ర ఎంతో ఉంది. ఇక ఈ చిలుకలకు సంబంధించి మన సినిమా రంగంలో అనేక పాటలు మనం చూడవచ్చు. శ్రావణమాసం చిత్రంలోని ఒక పాట చిలుక రెక్కపై రాసిన ప్రేమలేఖ. ఈ పాటను వందేమాతరం శ్రీనివాస్ స్వరపరచగా ఉష అద్భుతంగా ఆలపించారు. కథానాయిక తన ప్రియుడికి లేఖ రాయటం, తన మనసులోని భావాలను వర్ణించటం సున్నితమైన అంశాలు ఇందులో మనకు కనపడతాయి. చిలుక రెక్కపై లేఖ అంటూ మొదలయ్యే ఈ పాటలో అమ్మాయి తన మనసులోని ప్రేమను గోరువెచ్చని భావనతో వర్ణిస్తుంది. మెలోడీగా మనసుకు హత్తుకునేలా ఈ పాట అప్పట్లో యూత్ను, ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంతో ఆకట్టుకుంది. తన మధురమైన స్వరంతో గాయని ఉష ఈ పాటకు ప్రాణం పోశారు. ఆమె పాడిన విధానం పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. కలర్ఫుల్గా పల్లెటూరి వాతావరణం, సాంప్రదాయ కుటుంబాల నేపథ్యంలో అందంగా చిత్రీకరించబడిన ఈ పాట మంచి ప్రజాదరణను పొందింది.

ఇక చంద్రముఖి చిత్రంలో చిలుక పద పద ఒక అద్భుతమైన పాట, ఉత్సాహాన్ని నింపే డ్యాన్స్ నంబర్ వన్ హిట్. ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ పాటలో సుద్దాల అశోక్ తేజ గారు అందించిన సాహిత్యం, టిప్పు రాజేశ్వరి మాణిక్య వినాయకం గంగా పాడిన విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. పాటలో నాయిక తన మనసులోని ఆనందాన్ని ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తుంది. గాలిపటంలా ఎగరగలిగే స్వేచ్ఛ, హంసలా సాగిపోయే నడక గురించి ఇందులో వర్ణింపబడింది. తన మనసులోని భావనలను ఒక పక్షితో పోలుస్తూ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరిపోవాలని, అనుకున్న లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించేలా ఈ పాట సాగుతుంది. లయబద్దమైన డ్రమ్స్, గిటార్ వాయిద్యాలు ప్రేక్షకులను ఉర్రూతలోగిస్తాయి. టిప్పు మరియు రాజేశ్వరి గారి గాత్రాలు ఈ పాటలో మంచి ఎనర్జీని నింపుతున్నాయి.

1976లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం కార్తీక దీపం. ఇందులోని చిలకమ్మ పలికింది, చిగురాకు కొలికింది అనే పాట ఒక మధురమైన రొమాంటిక్ గీతం. ఈ పాటను ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఎంతో అద్భుతంగా ఆలపించారు. ప్రముఖ నటులు శోభన్ బాబు, శ్రీదేవుల మధ్య చిత్రీకరించబడిన ఈ పాట యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమానురాగాలకు మధురమైన భావనలను తెలియచేస్తుంది. సత్యం ఈ పాటలకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటలో హీరో హీరోయిన్లు తమ మనసులోని భావాలను అందమైన ప్రకృతి ఉదాహరణలతో వ్యక్తపరుస్తారు. చిలుకలు పలకటం, గోరింట పోయటం, కోయిల పాడటం వంటి ప్రకృతి దృశ్యాలను మన మనసులతో పోలుస్తూ ఈ పాట సాగుతుంది. అందమైన ప్రకృతిలో కొత్త అనుభూతులు కలిగినప్పుడు కలిగే సిగ్గు ఆనందాలను ఎంతో మనోహరంగా వర్ణించారు. వారి మధ్య కురిసే చిరునవ్వులు, సిగ్గులు, కౌగిలింతల గురించి అందంగా చెప్పారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకిల గారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది.

మధురమైన సంగీతం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. ఎవర్గ్రీన్ పాటగా, క్లాసిక్ హిట్గా అప్పట్లో ఎంతో ప్రజాదరణ పొందిన గీతమిది.

తర్వాత తోటరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. 1975లో విడుదలైన ఈ సినిమాలో మధురంగా ఓ సూపర్ హిట్ పాట ఇది, అందమైన ప్రేమ గీతం. సత్యం స్వరాలు సమకూర్చిన దాశరథి సాహిత్యమిది. అల్లరిగా ముద్దుగా హీరోయిన్ అలకలు ప్రదర్శిస్తూ పలికే భావాలు ఇందులో మనకు కనపడతాయి. ప్రకృతి అందాల నడుమ మనోహరంగా వర్ణించారు ఈ పాటను. హీరో చలం, హీరోయిన్ కన్నడ మంజురల అభినయం, ఎస్పి మధురమైన గాత్రం, దాశరథి గారి కలం నుండి జారువారిన సాహిత్యం ఈ పాటను ఎవర్గ్రీన్ పాటగా చిత్రీకరించాయి.

ఇక కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1991లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా రౌడీ అల్లుడు. అత్యంత ప్రజాదరణ పొందిన పాట చిలుక క్షేమమా అనే పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర మధురంగా ఆలపించిన గీతమది. బప్పులహరి సంగీతం సమకూర్చగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. చిరంజీవి శోభరల మధ్య చిత్రీకరించబడిన గీతమిది. చిలుక క్షేమమా పలుకే పలుకు అంటూ సాగే ఈ పాటలో ఒకరి క్షేమం గురించి మరొకరు ఆరా తీయటం, వారి మనసులోని అనురాగాలు భావోద్వేగాలు కళాత్మకంగా వర్ణింపబడ్డాయి. అందమైన లొకేషన్లు, రంగురంగుల దుస్తులు మరియు పళ్లతో కూడిన వినూత్నమైన సెట్టింగులలో ఈ పాటను తెరకెక్కించారు. చిరంజీవి ఎనర్జెటిక్ స్టెప్పులు, శోభన అభినయం ఎంతో ఆకర్షణీయంగా ప్రజాదరణ పొందాయి.

ఇక 1997లో విడుదలైన దొంగాట చిత్రంలో జగపతి బాబు మరియు సౌందర్య నటించిన ఓ చిలక రాచిలక పాట ఎంతో మధురమైన ఆహ్లాదకరమైన ప్రేమగీతం. హీరో హీరోయిన్ల మధ్య స్వచ్ఛమైన ప్రేమను, అనురాగాన్ని, ప్రకృతి అందాలను అద్భుతంగా వర్ణించారు. ప్రముఖ సింగర్లు మధుబాలకృష్ణన్, కెఎస్ చిత్ర ఆలపించిన గీతమిది. ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల మధ్య అందమైన పరిసరాలలో తిరుగుతూ ప్రేమ ఆప్యాయతలు గొప్పవని, భార్యాభర్తల ప్రేమికుల మధ్య ఉండే చిన్న చిన్న సంతోషాలు సరదాలతో కూడిన అద్భుతమైన గీతమిది.

0: చిత్రాంజలి విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు. ఇక వినండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.
1: చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ అభివృద్ధి, సుపరిపాలన, మౌలిక వసతుల కల్పన, సంక్షేమం మరియు ఆత్మ నిర్భరత దిశగా పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధి, దక్షిణ కోస్తా రైల్వే జోన్, పారిశ్రామిక పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్ర పాత్ర వంటి అంశాలపై ఈరోజు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శ్రీలంక దినకర్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్ కార్యక్రమంలో ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధిని మీరు ఎలా విశ్లేషిస్తారు?
2: ముఖ్యంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014లో మొట్టమొదటిసారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, నేటికి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో 3 సార్లు వరుసగా విజయాలను సాధించడమే కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కావలసినటువంటి నిధులు 2014-19 మధ్యన ముందు 2500 కోట్ల రూపాయలు ఏదైతే అమరావతి, అమరావతి చుట్టూతో ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు నగరాలకు అభివృద్ధి కూడా కలిపి నిధులు సమకూర్చడం జరిగింది. అలాగే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆ ప్రాజెక్ట్ని

2014 19 మధ్యలోనే ఆమోదించడం జరిగింది. హెరిటేజ్ సిటీగా, స్మార్ట్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ రకాల ప్రతిష్టాత్మక సంస్థలు, దాదాపు 50కి పైగా ప్రతిష్టాత్మక సంస్థల్ని అమరావతిలో నిర్మించేదానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ అంశాలన్నీ ఒకవైపు, అలాగే మూలధన పన్ను క్యాపిటల్ గెయిన్ నుంచి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే 1924 తర్వాత జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి పరిపాలనాపరమైనటువంటి మార్పుల వల్ల అమరావతి కొంత వెనుకబడింది. మళ్ళీ 2024 డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏ సంస్థలు అయితే ఆగిపోయినవో 2019-24 మధ్య ఆ సంస్థలన్నీ కూడా పునఃప్రారంభమయ్యేటటువంటి విధంగా, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇంకా విస్తృతంగా, గతంలో కన్నా విస్తృతంగా దాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా, రైల్వే కనెక్టివిటీకి కావలసినటువంటి ప్రాజెక్టుని అమరావతికి 2500 కోట్ల రూపాయల వరకు వ్యయంతో దాన్ని చేసేటటువంటి పరిస్థితి, అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల పద్ధతులతోటి ఈ అమరావతికి సహాయాన్ని అందించడానికి ముందుకు రావటము, వివిధ రకాల ప్రాజెక్టులు నిర్మాణానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అమరావతిలో ఇవ్వడం, ఇవన్నీ రాజధానికి సంబంధించినటువంటి. మరొకవైపు పోలవరానికి సంబంధించి ఏదైతే సెక్షన్ 90 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలిపినటువంటి విధంగా జాతీయ ప్రాజెక్టు గుర్తించడం, దానికి కావలసినటువంటి నిధులు పూర్తి అయ్యేటప్పుడు ముందు మొదటి దశకి సంబంధించి ఏదైతే 45.72 మీటర్ల ఎత్తు వరకు కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయాల్సినటువంటి దానికి సంబంధించి మొదటి దశలో పూర్తి చేసేటటువంటి కార్యాచరణ, రాబోయే 1 సంవత్సరం లోపల అది పూర్తి అయ్యేటటువంటి కావలసినటువంటి నిధులు ఇవ్వటం, దాదాపు 22,000-23,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు నిధులు ఇవ్వటం జరిగింది. ఇంకా మిగతా నిధులు కూడా ఏదైతే కార్యాచరణ జరిగే విధంగా అక్కడ ఏ విధంగా అయితే ప్రోగ్రెస్ ఉందో దానికి అనుగుణంగా నిధులు ఇచ్చేటటువంటి విధంగా కార్యాచరణతోటి ముందుకు వెళ్తా ఉన్నాం. R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి దానిలో కూడా దశల వారీగా అక్కడ అవసరాన్ని బట్టి ఆ నిధులు కూడా విడుదల చేస్తా ఉన్నాం. మరొక వంక ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించేటటువంటి దాన్ని పూర్తి చేయటం, రేపు జులైలో ప్రధానమంత్రి గారు వస్తున్నారు, దాన్ని ఇనాగ్రేట్ చేయటం, దాని చుట్టూతో వివిధ రకాల పరిశ్రమలు, అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి చెందేటటువంటి తీర ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి విధంగా విశాఖపట్నం చుట్టూతా కూడా విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ రీజన్ కింద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో కేంద్ర ప్రభుత్వం సహాయంతో అది పూర్తి అవటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు డాటా సెంటర్, గూగుల్కి సంబంధించినటువంటి డాటా సెంటర్ రావటం, రిలయన్స్ డాటా సెంటర్ వచ్చేటటువంటి పరిస్థితి, కాగ్నిజెంట్ వంటి సంస్థలు, అలాగే మిట్టాల్ లాంటి స్టీల్ ప్లాంట్లు అక్కడికి రావటం, ఇలా వరుసగా మనం క్రమానుగతంగా చూసుకున్నట్లయితే ఒకవైపు అమరావతి, మరొకవైపు పోలవరం, ఇంకొకవైపు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధిని ఒకవైపు చేస్తూనే ఆ కార్యాచరణని కొనసాగించే విధంగా రాయలసీమలో ముఖ్యంగా కూడా ఏదైతే ఓర్వకల్లు సంబంధించినటువంటి పారిశ్రామిక వాడకిని గాని, అలాగే మరొకటి ఓర్వకల్తో పాటు కడప జిల్లాకి సంబంధించినటువంటి పారిశ్రామిక వేడ అయితే, రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, దాంతో పాటు డ్రోన్ సిటీగా కర్నూలుకి దగ్గరలో ఓర్వకల్ దగ్గరలో కూడా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి, అదేవిధంగా వివిధ రకాల కేంద్ర సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి, రైల్వే గాని నేషనల్ హైవేస్ కి సంబంధించి కానీ, ముఖ్యంగా విశాఖపట్నం రాయపూర్ నేషనల్ హైవే పూర్తి కాబోయేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంది. అలాగే సూరత్ నుంచి చెన్నై వరకు వెళ్లేటటువంటి ఎక్స్ప్రెస్ వే కూడా అతి ఎక్కువగా 320-350 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలో కనెక్టివిటీ రావటం, అదేవిధంగా వివిధ రకాల సీ పోర్ట్స్ కి సంబంధించి రామాయపట్నం పోర్టు, రామాయపట్నం చుట్టూతా కూడా బీపీసీఎల్ సంబంధించినటువంటి పరిశ్రమలు దాదాపు 60,000-70,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రావటం, అదేవిధంగా ఇండోసెల్ లాంటి పరిశ్రమలు అక్కడ రావటం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2024 తర్వాత ఒక్క విశాఖపట్నం కేంద్రంగా 2,25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయటం, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇట్లా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గత 12 సంవత్సరాలుగా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతా ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన 2 సంవత్సరాలు చాలా వేగంగా వార్తా పత్రికా మాధ్యమాల్లో కూడా చూసాం, భారతదేశంలోనే అతి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంగా 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే, ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి, జనాభా ప్రాతిపదిక మీద చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం వచ్చేటటువంటి పరిస్థితి. ఇంత ప్రత్యేక శ్రద్ధతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అది కూడా సర్వతోముఖ అభివృద్ధి, ఒకసారి మీరు చూసినట్లయితే కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా అమరావతి పోలవరంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి చిత్తూరు జిల్లాల దగ్గర అట్లా సమగ్ర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి వైపు అన్ని రంగాల్లో ఏ ప్రాంతాల్లో ఏ అంశాల్లో అభివృద్ధి చెందాలో ఆ కార్యాచరణతో ముందుకు వెళ్లేటటువంటి విధంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి

0: చంద్రబాబు నాయుడు గారు వారు ఏ అంశాలైతే వారి దృష్టికి ప్రధానమంత్రి గారి దృష్టికి అవన్నీ కూడా శీఘ్రంగా ఇక్కడ పూర్తయ్యేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం, అలాగే ఆస్పిరేషన్ డిస్టిక్ గా వెనకబడినటువంటి ప్రాంతాలు మొత్తం దేశంలో 112 కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో 3, ముఖ్యంగా కడప జిల్లా గాని అలాగే ఎస్ఆర్ జిల్లా గాని పార్వతీపురం గాని. అలాగే పిఎం ధనధాన్య కృషి యోజన కింద 100 జిల్లాలని దేశవ్యాప్తంగా గుర్తిస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు, ఒకటి అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఏఎస్ఆర్ జిల్లా. అలాగే పిఎం జన్మన్ ఎక్కడైతే అటవీ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసము కార్యాచరణ తీసుకునేటటువంటి రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ, జలజీవన్ కింద వారికి కావలసినటువంటి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటటువంటి దానికి కానీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి అవకాశాలకు ఇట్లాగా దాదాపు ఒక 12 రకాల విద్య వైద్యానికి సంబంధించిన అంశంలో పిఎం జన్మన్ ద్వారా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి. ఏఎస్ఆర్ జిల్లాని తీసుకున్నట్టయితే పిఎం జన్మన్ కింద 600 కిలోమీటర్ల వరకు ఇప్పుడు మనం అక్కడ రహదారులు వేస్తా ఉన్నాం, ఇప్పటికే 100 కిలోమీటర్లు పూర్తయినటువంటి పరిస్థితి. ఆ జిల్లాలోనే 28,000 గృహాలు పిఎం జన్మన్ కింద ఇవ్వడం జరిగింది, దాదాపు ఒక 6,000 గృహాలు పూర్తి చేశాం, రాబోయే డిసెంబర్ నాటికి పూర్తి అయ్యేటటువంటి మిగతా పూర్తయ్యేటటువంటి కార్యాచరణ. ఇట్లా సమగ్ర అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి కార్యాచరణని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గడిచిన 12 నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది.
1: సార్, మనం చూస్తే కనుక సార్, అంటే కేంద్ర రాష్ట్ర సమన్వయం వల్ల ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలులో అంటే ఎలాంటి మార్పులు వచ్చాయని చెప్పి మనం చూడవచ్చు సార్?
0: ముఖ్యంగా మార్పులు అనేటటువంటి దానికి నేను పెద్ద పెద్ద పట్టణాల గురించి చెప్పేదానికి, పట్టణాల్లో మార్పు అనేటటువంటి ఒక సమయం నుంచి మరొక సమయానికి చాలా స్పష్టంగా కనబడుతుంది. పిఎం జన్మనికి సంబంధించి నేను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసము 24 ఏప్రిల్ 2025 అరకుకి వెళ్ళటం జరిగింది ఏఎస్ఆర్ జిల్లాకి. అక్కడ కొన్ని ప్రాంతాలని ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో పిఎం జన్మన్ ఏ విధంగా అక్కడ అమలవుతుంది అనే దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే నేను అనంతగిరి అనేటటువంటి మండలంలో పైనంపాడు అనేటటువంటి గ్రామం దగ్గర నుంచి కాకరపాడు అనేటువంటి గ్రామం 3.5 కిలోమీటర్లు వెళ్లాలంటే అవి కూడా జీప్స్ లేకపోతే బొలేరో లాంటి వాహనాల్లో మాత్రమే వెళ్లేటటువంటి పరిస్థితి. దాదాపు 30 నుంచి 35 నిమిషాలు 3.5 కిలోమీటర్లు వెళ్లినటువంటి స్థితిలో అక్కడికి వెళ్లిన తర్వాత 36 గృహాలు అక్కడ కాకరపాడులో పిఎం జన్మన్ కింద అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కేటాయించిన నేపథ్యంలో నేను గత సంవత్సరం వెళ్ళినప్పుడు చూసినప్పటికీ అన్ని కూడా ఫౌండేషన్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ రహదారి లేదు. దీనికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి అధికారుల దృష్టికి ఆ రహదారిని 3.5 కిలోమీటర్ వేయాలి, పిఎం జన్మన్ కింద వేయవచ్చు, దాని మీద సంబంధించినటువంటి లేఖ రాయటం జరిగింది. అలాగే ఈ గృహాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రాంతం ఆ కాకరపాడు అనేటటువంటిది పర్యాటకంగా ఆకర్షించేటటువంటి అద్భుత ప్రాంతంగా నాకు కనపడింది. దానికి సంబంధించిన హోమ్స్టేస్ కింద పిఎం జన్మన్ కి సంబంధించిన ఇల్లు పూర్తయితే వినియోగించవచ్చని చెప్పిన అనంతరం నేను 1 సంవత్సరం అయిన తర్వాత మొన్న ఈ మధ్య ఒక అదే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అధికారుల దగ్గర నుంచి నేను తెలుసుకున్నటువంటి సమాచారం 3.5 కిలోమీటర్ ఏదైతే రహదారి ఉందో పిఎం జన్మన్ కింద కేటాయించటము, దానికి టెండర్ ప్రక్రియ వరకు రావటం, దానికి కావాల్సిన అటవీ శాఖల అనుమతులు కూడా తెచ్చుకోవటము, రేపు 31 మార్చి 2027 నాటికి పూర్తి చేస్తున్నాం అనేటటువంటి ఒక నివేదిక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే గృహాలకి సంబంధించి 1 సంవత్సరంలో 36 గృహాల్లో ఆ కాకరపాడు అనేటువంటి గ్రామంలో 18 గృహాలు దాదాపు పూర్తయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2-3 నెలల్లో అవి పూర్తయ్యే పరిస్థితి కనబడతా ఉంది. 36 గృహాలు కూడా డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని అంటే ఒక రకమైనటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్. నేను ఉదాహరణకి ఒక మారుమూల ప్రాంతంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్లో జరుగుతున్నటువంటి కార్యాచరణను ఒక ఉదాహరణగా చెప్పదలిచాను. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లా చుట్టూత అడవి తల్లి బాట కింద పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు చొరవ తీసుకుని నిర్మించినటువంటి ఉపాధి హామీ నిధులతో తీసుకున్నటువంటి కన్వర్జెన్స్ తోటి చేసినటువంటి కార్యాచరణ వల్ల గతంలో ఎవరు ఊహించలేనటువంటి ప్రాంతాలకి కూడా రహదారుల కనెక్టివిటీ అనుసంధానం కావటం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు ఏదైనా వాళ్ళ పిల్లలు స్కూల్స్కి రావాలన్నా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, గతంలో గర్భిణీ స్త్రీలు ఒక ప్రాంతం నుంచి వారు ప్రసవానికి హాస్పిటల్కి రావాలన్నా రాలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి గ్రామాన్ని కూడా రోడ్లతో అనుసంధానం చేసి వేగంగా వారికి సంబంధించినటువంటి రవాణా సదుపాయాలు కలిగేటటువంటి విధంగా చేయటము, దానివల్ల ఎకానమీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలకి వాళ్ళు ఎక్కడికైనా బయట ఎట్టి ప్రాంతాలకు వెళ్లాలన్నా కానీ వాళ్ళకి అవకాశం కలుగుతూ ఉంది. వాళ్ళకి నివాస యోగ్యమైనటువంటి గృహాలు, అలాగే సురక్షిత తాగునీరు జల్ జీవన్ మిషన్. నేను ఇంకోటి ఈ కాకరపాడనేటువంటి గ్రామంలో ఇప్పటికి ఈ గృహాలు నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే చూస్తే సోలార్ కి సంబంధించినటువంటి ప్యానల్స్ ఇప్పటికే చాలా చోట్ల బిగించి వాళ్ళకి డిజిటల్ కనెక్టివిటీ కింద వాళ్ళకి సెల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చేటటువంటి విధంగా కావలసినటువంటి టవర్స్ నిర్మాణాలు ఇవన్నీ చూసినప్పుడు

0: స్పష్టంగా ఒక మార్పు దిశగా ఈ దేశంలో స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర, ముఖ్యంగా అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్పు నేను ఉదాహరణగా ఎందుకు తీసుకున్నానంటే, కన్వీనియంట్ గా మనం ఎవరో అడిగినా కానీ పట్టణాల్లోనో లేకపోతే ఎక్కడైనా మంచి కార్యాచరణ జరిగిన దగ్గర చూసుకొని దాని గురించి గొప్పగా మెప్పుగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అంత్యోదయ స్ఫూర్తి, ఎక్కడైతే చిట్ట చివరి వ్యక్తికి, చిట్ట చివరి ప్రాంతము, అభివృద్ధికి నోచుకోని ప్రాంతము, సంక్షేమ ఫలాలు అందనటువంటి వ్యక్తికి అందేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నం ఏదో ఉందో అది స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజల్లో చాలా స్పష్టమైనటువంటి మార్పు. అలాగే లఖ్పతి దీదీస్ లక్షాధికారులు, దేశం మొత్తం మీద కూడా 3 కోట్ల మంది మహిళల్ని లఖ్పతి దీదీలుగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రకాల స్కీమ్స్, ఏదైతే కేంద్ర ప్రాయత పథకాలు, రాష్ట్ర పథకాల యొక్క సమ్మిళితతోటి కన్వర్జెన్స్ ద్వారా లఖ్పతి దీదీలు 3 కోట్ల మంది దేశవ్యాప్తంగా అయితే, ఒక ఆంధ్రప్రదేశ్లో 17.5 లక్షల మంది లఖ్పతి దీదీలు ఇవాళ ఆవిర్భవించడం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ కనపడతా ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి దానిలో అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్ మారుమూల పడ్డే ప్రాంతం, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అటవీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాలతో సహా మహిళలు కూడా ఆ డిజిటల్ మాధ్యమం ద్వారా ఆ ట్రాన్సాక్షన్స్ చేయటం ఏదైతే ఉందో స్పష్టమైనటువంటి మార్పు ఉంది. అయితే ఇంకా ఇవాళ గతంలో ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ 12 సంవత్సరాల్లో ఒక రకమైనటువంటి మార్పు, ముఖ్యంగా మహిళా సాధికారిత, మహిళల ఆత్మగౌరవం అనేటటువంటి ఉద్దేశంతో ఒకవైపు ఆర్థిక స్వావలంబన దిశగా లఖ్పతి దీదీలు తీసుకున్నారు. దానికి ముందు 2014లో అధికారంలోకి రాగానే దాదాపు 12.5 కోట్ల మరుగుదొడ్లు ఇప్పటి వరకు నిర్మించడం జరిగింది. మహిళలకి సంబంధించిన ఆత్మగౌరవంగా ప్రతిగ్గా నిలిచినటువంటి పరిస్థితి, అంతకు ముందు ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మహిళలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో శివాల్లో ఉండేటటువంటి మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉండేటటువంటి, బహిర్భూమికి సంబంధించి ఉన్నటువంటి వారి మల విసర్జనకి సంబంధించి ఇటువంటి అంశాల్లో కొంచెం మనం మాట్లాడుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు ఏ విధమైన 100% ODF వైపు సాధించినటువంటి దృష్టి ఏదైతే ఉందో, స్పష్టంగా మహిళలకు కూడా ఒకవైపు గౌరవాన్ని కాపాడుతూ ఆర్థిక సాధికారత లభించేటటువంటి చూస్తూ, రాజకీయంగా కూడా మహిళలకి వారికి 1/3 వంతు రిజర్వేషన్ ఇవ్వాలి, నారీ శక్తిని చాటాలని ఒక ప్రయత్నం చేశారు. సరే, విపక్షాలు కలిసి రాలి, మళ్ళీ వదిలే సమస్య లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే మహిళా రాజకీయ సాధికారతను కూడా సాధించేటటువంటి దిశగానే అడుగులు పడతాయి. ఈ 12 సంవత్సరాల్లో మహిళలకి సంబంధించి అత్యద్భుతమైనటువంటి కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తా జరిగింది. అలాగే డ్రోన్ దీదీల కార్యక్రమం తీసుకున్నాము. చాలా చక్కగా మహిళలు డ్రోన్ దీదీలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చి చక్కటి ప్రతిభని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇంకా విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది.
1: సార్, రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడితే సార్, మనకి సౌత్ కోస్ట్ రైల్వేస్ అని కూడా రావడం జరిగింది సార్. సో దీని వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు సార్?
0: ముఖ్యంగా దశాబ్దాల ఉత్తరాంధ్ర వాసుల కళ, విశాఖపట్నం వాసుల కళ, ఆంధ్రప్రదేశ్ కల ప్రత్యేక రైల్వే జోన్, ముఖ్యంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాస్తవ రూపం దాల్చడం, రేపు 1వ తారీఖు నుంచి అది కార్యాచరణలోకి రావటం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉన్నటువంటి అంశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని ఆ స్థలానికి సంబంధించి 2024 మధ్య జరిగిన చాచారాన్ని పక్కకి నెట్టి అందులో ఉన్నటువంటి లోటుపాటుని సర్ది ఆ భూమి తొందరగా వచ్చేటటువంటి విధంగా చేయటం, ఆ నిర్మాణం పూర్తి చేసుకునేటటువంటి విధంగా ఈ రోజు మన సొంత రైల్వే జోన్ నిర్వహించుకునేటటువంటి దిశగా కార్యాచరణ పట్టడం వల్ల ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే ఉద్యోగాలకి సంబంధించి ఒక ఈ జోన్ కి సంబంధించినటువంటి అవకాశాలు యువతకి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 100కి పైగా రైల్వేలు, కొత్త రైల్వేలు విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాలకి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. తద్వారా ఇవాళ విశాఖపట్నము సంబంధించి 100 రైళ్లు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయనంటే, ఒకవైపు ఇందాక నేను చెప్పినటువంటి భోగాపురం విమానాశ్రయం కానీ, ఇవాళ వచ్చేటటువంటి కొత్త నౌకాశ్రయాలు కూడా ఏదైతే ఉన్నాయో, నక్కపల్లి కానీ, భావనంపాడు, వీటన్నింటికి సంబంధించి కానీ, ఇక్కడ వచ్చేటటువంటి పరిశ్రమలకి సంబంధించిన కార్గోకి సంబంధించినటువంటి సప్లై కానీ, ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి వచ్చే వైజాగ్కి వచ్చేటటువంటి వివిధ రకాల ఈ కంపెనీలు మొత్తం పెట్టుబడులు వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చేటటువంటి వారికి కావాల్సినటువంటి ప్యాసింజర్కి సంబంధించినటువంటి సౌకర్యాలకు కానీ అన్నిటికీ కూడా గతంలో ఈ జోన్ ఎక్కడో ఉండటం వల్ల వారి దగ్గర నుంచి అన్ని అనుమతులు వచ్చి ఇవి ఈ సేవలు అందాలంటే చాలా ఆలస్యమయ్యాయి. ఇవాళ సింగిల్ స్ట్రోక్ గా విశాఖపట్నం నుంచి ఈ సేవలన్నీ కూడా సరైనటువంటి సమయంలో, సకాలంలో అందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కార్గో సర్వీస్ వస్తు రవాణాకి సంబంధించి ఇప్పుడు వైజాగ్ ఏదైతే ఉందో, భారతదేశానికి పశ్చిమాన బాంబే ఉంటే తూర్పున ఇవాళ వైజాగ్ అనే అనేటటువంటి పరిస్థితి వస్తా ఉందో, ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి అన్ని రకాల ఉత్పత్తులకు సంబంధించిన రవాణాకి మంచి సౌకర్యవంతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రగతి ఏదైతే మనం సాధించబోతున్నామో ఉత్తరాంధ్ర

0: దాని నుంచి ముఖ్యంగా ఏదైతే విశాఖ ఎకనమిక్ రీజన్ కారిడర్ రీజన్ $1 trillion ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుని వెళ్తా ఉన్నాము. దానికి కావలసినటువంటి సేవలన్నీ కూడా వేగంగా అందించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంది.
1: సార్, ఈ యొక్క రైల్వే జోనే కాదు, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో ఇప్పటికే అనేక జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, మీరు చెప్పినట్టు. సో ఈ యొక్క అభివృద్ధి అనేది చాలా బాగా చాలా వేగంగా జరుగుతుంది సార్ మనకి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో. సార్, మరి యొక్క పాత్రను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్, ముఖ్యంగా ఈ రహదారులు రైల్వేలకు సంబంధించి, పోర్టుల నిర్మాణానికి సంబంధించి?
0: ఏ రవాణా అయినా కూడా రవాణాకి సంబంధించి రోడ్డు రవాణా, రైలు రవాణా, జల రవాణా, వాయు రవాణా, ఈ నాలుగు అంశాలు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రోడ్డు కనెక్టివిటీ అనేటటువంటిది చాలా స్పష్టంగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఎంతైతే ఉందో దాదాపు ఒక 3,500 నుంచి 4,000 కిలోమీటర్ల మధ్యలో ఉండేది. ఇవాళ దాదాపు డబుల్, దాదాపు 8,000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దేశ యావరేజ్ కూడా అంతే, 45,000 కిలోమీటర్లు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఉండి దాదాపు 90,000 కిలోమీటర్ల ఉన్న ఇడివిని పెంచుకోవడం జరిగింది. కొత్త మార్గాలు వేయటం కానీ, ఉన్న వాటిని ఎక్స్టెన్షన్ చేయటం కానీ, రెండు వరుసల రహదారుల్ని 4 చేయటం కానీ.

0: 2014 వరకు ఎంతైతే ఉందో దాదాపు ఒక 3500 నుంచి 4000 కిలోమీటర్ల మధ్యలో ఉండేది. ఇవాళ దాదాపు డబుల్, దాదాపు 8000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దేశ యావరేజ్ కూడా అంతే, 45000 కిలోమీటర్లు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు దాదాపు 90000 కిలోమీటర్ల ఉన్న ఇడివిని పెంచుకోవటం జరిగింది. కొత్త మార్గాలు వేయటం కానీ, ఉన్న వాటిని ఎక్స్టెన్షన్ చేయటం కానీ, రెండు వరుసల రహదారుని 4 చేయటం కానీ, 4ని 6 చేయటం కానీ, ఈ విధంగా వివిధ రకాల కార్యాచరణ ద్వారా. తద్వారా ఏమైందంటే రోడ్డు కనెక్టివిటీ అనేటటువంటిది చాలా విస్తృతంగా వేగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అలాగే దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి అనుసంధానం చేయటంలో చాలా చక్కనటువంటి పాత్ర. ఇందాక నేను చెప్పినటువంటి విధంగా విశాఖపట్నం రాయపూర్ కి సంబంధించినటువంటి రహదారి కానీ, అదేవిధంగా సూరత్ నుంచి చెన్నై రహదారి కానీ, సూరత్ నుంచి చెన్నై రహదారిని కరెక్ట్ గా అనుసంధానం చేసి చూసినట్లయితే చెన్నై నుంచి ఢిల్లీకి, ఢిల్లీ టు బాంబే రహదారికి మధ్యలో అనుసంధానం కాబడుతుంది. అంటే చెన్నై నుంచి ఢిల్లీ వరకు ఒక ఎక్స్ప్రెస్ కారిడార్ మనకి ఉత్తర దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేసేటటువంటిది. అందులో 320 నుంచి 350 కిలోమీటర్ల నిడివి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 750 నుంచి 800 కిలోమీటర్ల విశాఖపట్నం నుంచి రాయపూర్ కి వెళ్తున్నటువంటి రహదారి, ఆ రాయపూర్ నుంచి మళ్లీ మధ్యప్రదేశ్ కి, ఇతర ప్రాంతాలకి, రాజస్థాన్ కి, అలాగే మళ్లీ ముంబైకి కనెక్ట్ అయ్యేటటువంటి, అంటే విశాఖపట్నం నుంచి ముంబైకి కనెక్ట్ అయ్యేటటువంటి రహదారికి అనుసంధానం చేసేటటువంటి ఒక అవకాశం కలగటము, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రవాణాలను, అనేక రహదారుల్ని నేషనల్ హైవేగా గుర్తింపు తెచ్చి అభివృద్ధి చేసేటటువంటి కార్యాచరణ తీసుకోవటం, అలాగే ఏదైతే చెన్నై విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ఉందో, కోస్టల్ కారిడార్, ముఖ్యంగా ఒంగోలు నుంచి నక్కపల్లి వరకు, ఇప్పుడు కత్తిపూడి వరకు ఉన్నటువంటి రోడ్డుని దాన్ని విస్తరించడం జరిగింది. దాన్ని ఇంకా పెంచేటటువంటి అవకాశం ఉంది. కోస్టల్ కారిడార్ ని దానికి అనుసంధానం చేయడం ద్వారా రవాణా, సముద్ర రవాణాని రైలు రవాణాకి అనుసంధానం చేసుకోవటానికి, అలాగే వాయు రవాణానికి అనుసంధానం చేయడానికి, రైలు కి కనెక్టివిటీ చేయడానికి, అన్నిటికీ కూడా ఉపయోగపడేటటువంటి విధంగా ఈ వస్తు రవాణాకి కానీ, ప్రయాణికులకి సేవలు అందించడానికి కానీ చాలా ఉపయుక్తంగా ఉండే విధంగా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం కనబడతా ఉంది. ఒక్కసారి రైల్వేకి సంబంధించిన బడ్జెట్ ని కూడా మీరు చూసుకున్నట్టయితే 2004 నుంచి 14 మధ్య 600 కోట్ల చిల్లర వరకు మాత్రమే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఉండేది. ఇవాళ దానికి 10 రెట్లు, దాదాపు 7000 కోట్ల రూపాయల వరకు రైల్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి ఇవాళ బడ్జెట్ వస్తున్నటువంటి పరిస్థితి సగటున. అంటే ఎంత విస్తృతంగా మనము అభివృద్ధి చేసుకుంటా పోతాం, అలాగే రోడ్డుకి సంబంధించి కూడా చాలా వేగంగా వివిధ రకాల గతిశక్తి యోజన కింద నిర్మించుకున్నాము, భారతమాల ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాము, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కోస్టల్ కారిడార్ కింద నిర్మించుకుంటున్నాము. వీటన్నింటినీ అనుసంధానం చేసుకునేటటువంటి విధంగా ఒక మంచి బృహత్తరకరమైనటువంటి పారిశ్రామిక వృద్ధికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి అడుగులు వేగంగా వేయగలుగుతా ఉన్నాం.
1: సార్, మనం ఇంతవరకు అనేక అంశాల గురించి మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు యువత గురించి మనం మాట్లాడితే కనుక, అంటే యువతకు ఉపాధి కల్పనకి సంబంధించి కానివ్వండి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా స్వయం ఉపాధి, సో వీటికి సంబంధించి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమం,
0: ముఖ్యంగా యువతకి సంబంధించి వివిధ రంగాల్లో, ముందు విద్య, అలాగే ఖేలో ఇండియా ద్వారా స్పోర్ట్స్ కి సంబంధించి కానీ, అలాగే నైపుణ్య వృద్ధి ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యలో వాళ్ళకి కావాల్సిన నైపుణ్యతను పెంచడము, అలాగే స్టార్టప్స్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యాచరణ ద్వారా ఎంటర్ప్రీన్యూర్స్ చేసేటటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి కార్యాచరణ ఇవ్వటము, ముఖ్యంగా యువతకి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం 2047 నాటికి వికసిత భారత్ కావాలనేటువంటిది, నేడు 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉన్నటువంటి యువతే రేపు 2047 నాటికి మరొక 25 సంవత్సరాలకి ఈ దేశాన్ని వికసిత భారత్ కి తీర్చిదిద్దేటటువంటి రసాదాలు వీరు కాబట్టి, వీరికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టమైనటువంటి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది. యువతకి సంబంధించినటువంటి, ముఖ్యంగా విద్యకి సంబంధించినటువంటి అంశంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ విధంగా రీసెర్చ్ కి కావాల్సినటువంటి కార్యాచరణ, పరిశోధనలకి గతంలో మనకు వెనకబడి ఉండేవాళ్ళు వివిధ దేశాలతో పోల్చినట్టు, పరిశోధనలో ముందుండేటటువంటి విధంగా కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోవడం, దానికి కావాల్సిన నైపుణ్య శిక్షణని విద్య సమయం నుంచి, చదువుకునే సమయం నుంచి ఏ విధంగా అందించాలనేటటువంటి విధంగా కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోవటం, విద్య అభ్యనిస్తున్నటువంటి సమయంలోనే ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుదల చేయగలిగేటటువంటి ఆలోచనని, వాళ్ళ సృజనాత్మకతని సృష్టించేటటువంటి ప్రయత్నం చేయటం, దాని ద్వారానే స్టార్టప్ ఇండియాకి సంబంధించినటువంటి కార్యాచరణలో అవకాశాలు కల్పించేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కూడా ఉద్యోగ కల్పన సృష్టికర్తలుగా యువతను తీర్చిదిద్దాలనేటటువంటి ధ్యేయంతో ముందుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తా ఉన్నారు. ఒకసారి మనం క్రీడల్లో కూడా చూసినట్లయితే అంతకు ముందు ఉండేటటువంటి యువతకి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ గాని సాధించినటువంటి విజయాలు గాని ఈ రోజు పార్టిసిపేషన్ గాని సాధిస్తున్నటువంటి విజయాలు గాని గతంలో ఒక క్రికెట్ చుట్టూతో మాత్రమే మనము ప్రతిబింబించేటటువంటి పరిబింబించేటటువంటి పరిస్థితి నుంచి

0: అన్ని రకాల స్పోర్ట్స్ కి సంబంధించిన అన్ని రకాల అంశాల్లో కూడా అత్యున్నతమైనటువంటి ప్రతిభని చూపించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే వివిధ పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నాయో ఆ దిగ్గజాల దగ్గర నైపుణ్య శిక్షణ కలిగేటటువంటి విధంగా అప్రెంటిషిప్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని తీసుకుని వాటి ద్వారా వారికి కావలసినటువంటి జ్ఞాన సంపత్తి పెరిగేటటువంటి విధంగా యువకులకి వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ 10 మందిని నిలబెట్టేటటువంటి విధంగా తీసుకునేటటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పిఎం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి కానీ అదేవిధంగా ఏదైతే వివిధ రకాల సేవా సంస్థలకి సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఈ రోజు ఉన్నాయని స్పష్టంగా యువతకి సంబంధించినటువంటి అంశంలో వారిని ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పన కాదు భవిష్యత్తులో అత్యుత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దేటటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తాం జరుగుతా ఉంది.
1: సరే, ఇప్పుడు మనం చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మనకి ఆ అంశానికి సంబంధించి చట్టబద్ధత కూడా లభించిన తర్వాత మనం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో ఒక సహాయం ఏ విధంగా ఉందంటారు సార్?
0: ఇప్పుడు చట్టబద్ధ గతంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చేటటువంటి విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వచ్చేటటువంటి పెట్టుబడిదారుని ఇబ్బంది కలిగేటటువంటి విధంగా వాళ్లలో ఒక నమ్మకం లేకుండా ఉండేటటువంటి విధంగా కేవలం రాజకీయ అవకాశాల కోసం చేసేటటువంటి బెదిరింపులకి చెక్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబీ రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ ఆ యొక్క అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ సిస్టమ్ కి సంబంధించి కూడా ఏదైతే ఉందో సర్వేయర్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించి వాటిలో కూడా కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేయటము, స్పష్టంగా అమరావతి రాజధాని అనేటటువంటి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని భరోసాని కలిగించడానికి అవసరం చట్టబద్ధత చేయడం జరిగింది. అన్ని పార్టీలు కూడా సహకరించినాయి ప్రతి ఒక్క పార్టీ సహకరించిన తర్వాత విష ప్రచారం చేసేటటువంటి వారికి ఏ రకమైనటువంటి అవకాశం కలుగుతుంది, రేపు దాన్ని నేను మళ్ళీ వచ్చి అలా మారుస్తాం ఇలా మారుస్తాం అని ఎవరన్నా తప్పుదోవ పట్టిస్తే అది వాస్తవం కాదు అనేటువంటిది ప్రజలకు కూడా ఇవాళ అర్థమైపోయింది.
1: సరే, మరి వికసిత్ భారత్ 2047 ఈ లక్ష్య సాధనలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది?
0: వికసిత్ భారత్ అనేటటువంటిది 2 రకాల అంశాలు ఉన్నాయి, దానికి అంతర్లీనంగా మరొక అంశం ఉంది. ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ అనగానే ఆర్థిక పరమైన అంశానికి ముడిబట్టి $35 trillion ఎకానమీగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం అనేటటువంటిది అంశం ఒక అంశము వాస్తవమైతే, అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క భాగస్వామ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధన ద్వారా 15% సగటున ఏదైతే వృద్ధి రేటు నమోదు చేస్తూ $2.40 trillion ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ నుంచి భాగస్వామ్యం అవుతాం వికసిత భారత్లోనే ఒక స్ఫూర్తిని చాటుతా ఉన్నారు. ఇది ఆర్థిక పరమైనటువంటి అంశాలకైతే వికసిత భారత్ అనేది కేవలం ఆర్థిక పరమైన అంశాలకే ముడిపడింది కాదు, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటిది, అదేవిధంగా భౌగోళికంగా వివిధ ప్రాంతాల వెనుకబడతనం ఏదైతే ఉందో అవన్నీ కూడా అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి మిగతా ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి చేసేటటువంటి విధంగా చేయటం అనేటటువంటిది వికసిత భారత్. అంటే కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాదు, వ్యక్తులకి సంబంధించినటువంటి అంశమే కాదు, భౌగోళిక పరమైనటువంటి వెనుకబాటుతనాన్ని కూడా పారదర్శక దేశంలో అత్యున్నత స్థానంలో నిలిచేటటువంటి ప్రయత్నం చేయాలన్ని ప్రాంతాలని అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది వికసిత భారత్ని ప్రస్ఫుటంగా మనకి ప్రతిబింబిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు ప్రతి అంశంలో చివరికి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా వికసిత భారత్ లో ఒక భాగస్వామ్యం. కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలే కాదు, సామాజిక పరమైనటువంటి అంశాలు, ప్రకృతి సంబంధించినటువంటి అంశాల్లో పర్యావరణం సంబంధించిన అంశంలో సమతుల్యత సాధించటము, అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి, వివిధ ప్రాంతాల సమృద్ధి, అన్ని రకాల అంశాల సమ్మిళిత అభివృద్ధితో కూడుకున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశమే వికసిత భారత్ అనేటువంటి సంకల్పం ప్రధానమంత్రి గారు చాటుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూస్తున్నాం $2.40 trillion స్వర్ణాంధ్రలో వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయాలనేటటువంటి తపన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తపరుస్తున్నారు, ఇవాళ వస్తున్నటువంటి పెట్టుబడులు మొత్తం కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అమరావతి గాని మరొక వైపు ఉత్తరాంధ్ర గాని రాయలసీమ గాని అదేవిధంగా పోలవరం ద్వారా నదులు నదులు అనుసంధానం, నల్లమల సాగర్కి అనుసంధానం చేద్దాం అనుకున్న మొదటి దశ, తద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి కానీ అన్ని రకాల అంశాల్లో కూడా అభివృద్ధి సాధించేటటువంటి దిశగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలిపేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైందో అది వికసిత్.

0: ఆవిష్కృతము అయ్యేదానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీని ఈ అంశంలో ఒక అడుగు ముందుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వికసిత భారత్ అని చెప్పిన తర్వాత మొట్టమొదటి విజన్ ని ఒక రాష్ట్రానికి తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ ని డాక్యుమెంట్ ని కూడా వారు రిలీజ్ చేశారు. కాబట్టి స్వర్ణాంధ్ర సాధన ద్వారా వికసిత భారత్ సాధ్యం, ఈ జిల్లాలు వికసిత జిల్లాలు అయినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యం అనేటటువంటి ఒక విధానంతో ఆంధ్రప్రదేశ్ లో మేము పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం.
1: సార్, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 ఇయర్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలతో మీరు పంచుకున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ లంకా దినకర్ గారు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాల పరిరక్షణ ఆవశ్యకత, ఈ అంశం గురించి శ్రీ ఈదర శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి 2002 జూన్ 8 తారీఖుని ప్రతి ఏడాది కూడా అంతర్జాతీయ సముద్ర దినోత్సవం కింద జరుపుకుందామని ప్రకటించిన 16 సంవత్సరాల తర్వాత అధికారికంగా 2008 నుంచి ఈ అంతర్జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకోవటం మొదలుపెట్టింది. ప్రతి ఏడాది కూడా ఒక ముఖ్యమైన అంశంతో సదస్సులు, వర్క్షాపులు, సెమినార్లు యువతని సమాహితం చేయటం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. 2010 ఓషన్స్ ఫర్ లైఫ్, జీవానికి సముద్రాలు అనే అంశంతో ముందుకొచ్చింది ఐక్యరాజ్య సమితి. అలాగే 2015 హెల్దీ ఓషన్స్, ఆరోగ్యకరమైన సముద్ర జలాలు అనే ఒక అంశంతో సదస్సు నిర్వహించడం జరిగింది. 2018 ప్రివెంట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ఎంకరేజ్ హెల్తీ ఓషన్, ప్లాస్టిక్ చెత్త చెదారాన్ని మనం తగ్గించుకుని సముద్ర జలాల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ సముద్రాలు, వాటి పుట్టుక గురించి ఆలోచిస్తే రకరకాల కథనాలు, రకరకాల కథలు, మన పురాణాల్లో కూడా రకరకాల కథలు చెప్పటం వాటిని వినటం జరిగింది. కానీ శాస్త్రీయంగా గనక చూసినట్లయితే గ్రహ శకలాలు ఒకదానికొకటి ఢీకొనటం వల్ల ఈ సముద్రాలు పుట్టుక ఏర్పడింది. అదే క్రమంలో మన భూమిని కొన్ని గ్రహ శకలాలు ఢీకొనటం వల్ల భూమిపై ఉన్న కొండలు, పర్వతాలు, ఎడార్లని ఈ గ్రహ శకలాలు ఢీకొని వాటి నుంచి వెలువడిన వాయువులు, ధూళి, దుమ్ము వంటి వాటి వల్ల ఈ భూమిపైన వాతావరణంతో కలిసి ఈ సముద్రాలు ఏర్పడినట్టు మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం మీద ఈ భూమిపైన ఉన్న వాటిని 5 మహాసముద్రాల కింద విభజించడం జరిగింది. అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మరియు ఇండియన్ మహాసముద్రం. సముద్రంలో ఎన్నో వింతలు, ఎన్నో రహస్యాలు ఉన్నప్పటికీ మానవుడు ఈనాటి వరకు కేవలం 5% వింతలు మాత్రమే తెలుసుకోగలిగాడు. సముద్రం ఒక పెద్ద మ్యూజియం. ఈ భూఖండం మీద ఉన్న మ్యూజియాలన్నింటిలో కూడా అతిపెద్ద మ్యూజియం సముద్రం. తనలో పెద్ద పెద్ద పర్వతాలు, అగ్ని పర్వతాలు, వేడినీటి బుగ్గలు, రకరకాల జీవాల్ని తన కడుపులో ఇముడ్చుకుంది. సముద్రం లోపల ఉన్న వేడినీటి బుగ్గలు యొక్క ఉష్ణోగ్రత 3600 డిగ్రీల సెల్సియస్ అంటే నమ్మబుద్ధి కాదు. ఎన్నో జలజీవాలు ఉన్న ఈ సముద్రంలో ఎన్నో రకాల షార్క్ చేపలను కూడా మనం చూడగలుగుతాం. అయితే సముద్రంలో ఇవాళ ఉన్న పొల్యూషన్ కారణంగా 99% ఈ షార్క్ చేపలు మరణించడం జరిగి

కేవలం 1% షార్కు జాతులు మాత్రమే మనం చూడగలుగుతున్నాం. అలాగే భూమి మీద అతిపెద్ద పర్వత పంక్తులను మనం చూడగలుగుతున్నాం. కానీ మనకందరికీ తెలియని విషయం ఏంటంటే సముద్రం అడుగున అంతకంటే పొడవైన పర్వత పంక్తులు ఉన్నాయనేది నిజం. అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల కింద 52,000 కిలోమీటర్ల పొడవున మిడ్ ఓషన్ రేజ్ పర్వత పంక్తులు నెలకొని ఉన్నాయి. ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో ఈ పసిఫిక్ ఓషన్ దగ్గర గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనే ఒక ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొరల్ దీవులు 2,575 కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైన మహాసముద్రాలకు, మనిషి జీవానికి మూలమైన ఈ నీటిని కలిగి ఉన్న మహాసముద్రాలకు మొట్టమొదటి శత్రువు ఎవరు అంటే మనిషి అనే విషయాన్ని మనం గనక వింటే ఆశ్చర్యం కలకమ్మాను. ఈనాడు మనిషి చేసే పనులకి, తన యొక్క అజ్ఞానానికి సముద్రం బలైపోతుంది. మనం విరివిగా వాడుతున్న ప్లాస్టిక్ వస్తువుల వల్ల, చెత్తా చెదారం వల్ల, ఈ చెత్తా చెదారం ప్లాస్టిక్ వస్తువులు అన్నీ కూడా సముద్రంలోకి చేరుకుని సముద్రం ఒక మురికి కూపంగా మారిపోతుంది. మనిషి యొక్క ఆనందాలు, మనిషి యొక్క సుఖాలకి సముద్రం బలైపోతుంది. సముద్ర తీరాలకుండా నడుచుకుంటూ వెళుతూ ఈ మనుషులు పారవేసే ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తా చెదారాలన్నీ కూడా సముద్రాన్ని ఒక మురికి కూపంగా తయారు చేస్తుంది. చేపలు పట్టడం కూడా ఒక రకంగా సముద్రం కడుపు కోత గురవుతుంది. ఒక సమయము ఒక వేళా పాడ అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వ్యాపారం కోసం, డబ్బు కోసం విపరీతమైన చేపల వేటలు చేయటం వల్ల కూడా సముద్రంలో ఉన్న జంతు జీవాలన్నీ కూడా క్రమేణీ నశిస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడు ఈ సముద్ర జలాలన్నీ కూడా ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏమిటంటే ప్లాస్టిక్. ఈ సముద్ర జలాల్లో ఉన్న వస్తువులు సంఖ్య ఎంత అంటే 5.25 లక్షల కోట్ల ప్లాస్టిక్ వస్తువులు నేడు సముద్ర గర్భంలో ఉన్నాయంటే ఆశ్చర్యకల మారదు. వీటి యొక్క మొత్తం బరువు 28 కోట్ల టన్నులు. ఈ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో మరియానా ట్రెంచ్ అనే ప్రదేశంలో శాస్త్రవేత్తలు 36,000 అడుగుల లోతులో ప్లాస్టిక్ వస్తువులు కనుగొన్నారు. అక్కడ 3,000 పైబడి ప్లాస్టిక్ వస్తువులు 30 సంవత్సరాల నుంచి పోగుబడి ఉన్నాయంటే మానవుడు ఈ మహాసముద్రాలకు ఎంత హాని చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు జేమ్స్ కామరన్ ఈ ప్రదేశాన్ని సందర్శించి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, మానవుడు మహాసముద్రాలని తన టాయిలెట్లుగా వాడుకుంటున్నాడు అని వ్యాఖ్యానించాడు అంటే మనం సముద్ర జలాలని ఎంత చక్కగా పరిరక్షిస్తామో అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనే ఒక ప్రకృతి సిద్ధమైన ద్వీపం ఈనాడు 93% మనకు కనపడకుండా పోతుంది. భూమి నుంచి సముద్ర లోపలికి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయింట్ నీమో అనేది కూడా ఈరోజు ప్లాస్టిక్ భూతం కోరల్లో పడి నలిగిపోతుంది. ఇటువంటి చెత్తా చెదారం ప్లాస్టిక్ వస్తువులు పేరుకుపోయి గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అనే ఒక చోట ఈ మొత్తం కూడా ఒక చిన్న ద్వీపంలాగా ఏర్పడి ఈ ద్వీపం ఈ ప్లాస్టిక్ గార్బేజ్ ప్లాస్టిక్ చెత్తా చెదారాల యొక్క బరువు 80,000 టన్నులు ఉంది. ఈ చిన్న ద్వీపం లాంటిది 7 లక్షల చదరపు కిలోమీటర్లు హవాయి కాలిఫోర్నియా సముద్ర తీరాల మధ్యన ఏర్పడి ఉంది. గాలాపగోస్ అనే ద్వీపాలు వైవిధ్యమైన జలచరాలకు జీవాలకు ఇది నెలవు. కానీ నేడు ఇటువంటి దీవుల్లో వైవిధ్యమైన జలచరాలన్నీ కూడా క్రమేణా నశించిపోతున్నాయి. మనం పారేసే ప్లాస్టిక్ వస్తువుల్ని చూసి అవి చిన్న చిన్న ఆహార పదార్థాలను భ్రమపడి తాబేళ్లు అందులో చిక్కుకుని మరణిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని కోట్ల తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ రోజున సముద్ర జలజీవాలన్నీ కూడా విషపూరితమైపోతున్నాయి. ఆ విషపూరితమైపోవడానికి కారణం మానవ తప్పిదమే. కొంతకాలానికి సముద్రాలన్నీ కూడా విషపు కుండలుగా మారిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మనం భూమి మీద మండించే శిలాజాల వల్ల కేవలం గాలి మాత్రమే విషపూరితమవుతుంది అనుకుంటున్నాం. కానీ ఇందులో నుంచి వచ్చే కార్బన్ పదార్థాలు, ఇతరత్ర విషపూరితమైన గాలుల వల్ల 25% సముద్రాలు వీటిని పీల్చుకుని సముద్రాలు విషపూరితంగా మారిపోతున్నాయి. వాటిల్లో యొక్క ఆమ్లజనితం పెరిగిపోతుంది. ఇది గనక ఇదే విధంగా జరిగితే కొన్నాళ్లకి సముద్రాలన్నీ కూడా ఉప్పుగానే కాదు, చివరికి ఆసిడ్లుగా కూడా మారిపోయి మనిషి యొక్క గొంతును చీల్చివారేస్తాయి అంటున్న సందేహం లేదు. చిన్న చిన్న జీవాలు, నాచు, బ్యాక్టీరియా, అమీబా వంటివి ఈ ఆమ్లజనిత గుణాల కారణంగా చచ్చిపోయి చేపలు, నత్తలు, పీతలు వంటి వాటికి ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడిపోయి చివరికి అన్ని జలజీవాలు, అన్ని జలచరాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఇదే పరిస్థితులు గనక కొనసాగితే ముందు ముందు భవిష్యత్తులో మనకు సముద్రం అనేది కనరాకుండా పోతుంది. సముద్రం మొత్తం విషతుల్యంగా మారిపోతుంది. సుమారు 1.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు మన్సు ఖండాల నుంచి అలాస్కా దగ్గర ఉన్న మన్సు పలకలు, మన్సు పర్వతాలు, మన్సు ప్రదేశాలు కరిగిపోవటం వల్ల కూడా పసిఫిక్ మహాసముద్రం రోజురోజుకి పెరిగిపోతుంది. సుమారుగా ప్రతి సంవత్సరం 49 బిలియన్ టన్నులు మన్సు కరిగి ఈ మహాసముద్రాల గుండా ప్రవహిస్తోంది.
ఇదే పరిస్థితి మనకి హిందూకుష్, కారాకోరం, హిమాలయ

0: హిమాలయన్ పర్వత శ్రేణుల్లో కూడా జరుగుతోంది. ఈ పర్వశ్రేణి గుండా ప్రవహించే నదులు పశ్చిమ దిశ తూర్పు దిశ 2000 కిలోమీటర్ల వరకు ప్రయాణించి మహాసముద్రాల గుండా కలిసిపోతున్నాయి. ఈ నదులే ఆసియా దేశంలోని ప్రజలకు జవజీవాలు, ప్రాణదాతలు. 2003-2009 సంవత్సరం మధ్యలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఈ మంచుఖండాలు, మంచు పర్వతాలు కరిగిపోయి నదులన్నీ ఉప్పొంగిపోయి విపరీతమైన వరదలు వచ్చి ఈ నదుల పక్కన ఉన్న పట్టణాలను ముంచేసినాయి. 5 సంవత్సరాల వెనకాల పాకిస్తాన్లో ఇటువంటి సంఘటన జరిగి ఈ నదులు కరగటం వల్ల, దానికి తోడు విపరీతమైన వర్షాలు కురవటం వల్ల 5 వారాల పాటు పాకిస్తాన్ భూభాగంలో 5వ వంతు కనపడకుండా పోయిందంటే ఎటువంటి ప్రమాదం ముంచి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తుఫాన్ అనేది ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చేది, కానీ ఈరోజు ప్రపంచంలో ప్రతి చోట ఎక్కడోక్కడ మనం ప్రతి ఏడాది తుఫాన్లు వస్తున్నట్టు వింటూనే ఉన్నాం. ఇటువంటి తుఫాన్లు రావడానికి ముఖ్యమైన కారణం భూతాపం పెరగటమే. ఈ భూతాపం పెరగడం వల్ల ఋతువులు మారిపోతున్నాయి. 6 ఋతువులు 4 కాలాలని మనం చెప్పుకునేవాళ్ళం, కానీ ఆ ఋతువులు ఎప్పుడో ఏమిటో ఇప్పటికీ తెలియదు. ఒకప్పుడు ఋతువులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా చెప్పేవాళ్ళు, కానీ ఈ రోజున ఏ ఋతువు ఎప్పుడో, ఏ కాలం ఎప్పుడో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి మార్పుల వల్ల అట్లాంటిక్ మహాసముద్రం యొక్క వేగం 15% తగ్గిపోయింది. అమెజాన్ నది ఎంత వేగంగా అయితే ప్రయాణిస్తుందో దానికి 10వ వేగంగా ఈ మహాసముద్రం ప్రయాణిస్తుంది. ఈ వేగం తగ్గిపోయేటప్పటికీ అట్లాంటిక్ మహాసముద్రం ఒక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే అది వేడినీటిని చల్లనీటిగా, చల్లనీటిని వేడినీటిగా మారుస్తూ ఉంటుంది. దీనివల్ల ఉత్తర ధ్రువం దగ్గర, దక్షిణ ధ్రువాల దగ్గర ఉన్న వేడినీళ్లు చల్లనీళ్లుగా, చల్లనీళ్లు వేడినీటిగా మార్చడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య సముద్ర తీరాల్లో ప్రభుత్వాలు టూరిస్టు హబ్లుగా, టూరిస్టు కార్యక్రమాలు, అలాగే టూరిస్టు ఫెస్టివల్స్, టూరిస్టు పండుగలు చేయటం వల్ల అక్కడ పెద్ద ఎత్తున జనం పోగై వాళ్ళు విసర్జించే ప్లాస్టిక్ పదార్థాలన్నీ కూడా సముద్రాల్లో కలిసిపోతున్నాయి. సుమారుగా 1 లక్ష పైబడి రసాయనిక వ్యర్థాలు సముద్రాల్లో కలిసిపోతున్నాయి ప్రతి ఏడాది కూడా. సముద్ర తీరాల వెంటన మడఅడవులు ఎక్కువగా ఉంటాయి. ఈ మడఅడవుల ఉపయోగం ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ని అవి తాము తీసేసుకుని, విషపూరితమైన వాయువుల్ని తాము తీసుకుని ఆక్సిజన్ని బయటకు వదులుతూ ఉంటాయి. కానీ పోను ఈ మడఅడవుల యొక్క విస్తీర్ణం కూడా తగ్గిపోవడం వల్ల పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ మొత్తం సముద్రం ఉపరితలం మీదే ఏర్పడుతుంది. సుమారుగా 80% మడఅడవులు ఈనాటికే నాశనమైపోయినాయి. దీనివల్ల సముద్రంలో ఉన్న 70 రకాల వివిధమైన జలజీవాల్లో, జలచరాల్లో 11 రకాల జలచరాలు ఈనాటికే నశించిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి సముద్ర జలాలని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి.
1: మీరింతవరకు ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాల పరిరక్షణ ఆవశ్యకత ఈ అంశం గురించి శ్రీ ఏదర శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా స్వర్ణలత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం భారతీయుడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్న ఈ పాట వేటూరు గీతానికి శ్రీనివాస్ సాధన సరగం పాడారు సఖీ చిత్రం నుంచి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో పర్యటించనున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బుపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానంలో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు జిల్లా వ్యవసాయ అధికారులతో ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ అమలుపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిన్న నిర్వహించారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపు తిరుపతిలో సంక్షేమం పేరిట విజయోత్సవ సభ నిర్వహించనున్నారని టీడీపీ రాష్ట ఉపాధ్యకుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. నిన్న పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి నగర సమీపంలోని దామినేడులో భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కార్యకర్తలకు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని రామా టాకీస్ థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్దరాత్రి సమయంలో మంటలు అంటుకుని థియేటర్ దగ్దమైంది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారీ ఎత్తున ప్రజలతో కలిసి యోగాసనాలు సాధన చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యోగా సాధకులు పాల్గొన్నారు. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ రోజు, రేపు రాష్టంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు ఉంటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: भारती एफएम 101.3
1: హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:05 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది. సో ఈ టైం మన టైం, కొత్త కొత్త సినిమా సంగతులు తెలుసుకునే సినిమా కబుర్ల టైం. ఎస్, బోలెడు విషయాలున్నాయి, అన్ని కూడా చెప్తాను తప్పకుండా. బట్ దానికన్నా ముందు ఒక పెద్ద బ్రేక్ తర్వాత అయితే వచ్చాను కదా, అది కూడా ఒక మంచి సమ్మర్ ట్రిప్ ఫుల్ గా ఎంజాయ్ చేసి మరీ వచ్చారండి. నిజంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి అనమాట. ఇంతకీ మీరందరూ బాగున్నారు కదా? ఎస్, మరి నిజంగా అండి, అప్పుడప్పుడు ఇలా మన ఫ్యామిలీతో కలిసి చిన్న చిన్న ట్రిప్స్ అవి ప్లాన్ చేస్తూ ఉంటే అసలు అది ఇచ్చే ఎనర్జీయే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్, అదనమాట మ్యాటర్. మీకు అర్థమైపోయింది కదా, శృతి ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసుకొని వచ్చింది. ఆ ప్లాన్ చేసుకుని కాదు, కంప్లీట్ చేసుకొని వచ్చింది అని అది మ్యాటర్. ఓకే, మరి మన మూవీ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ మన బ్యూటిఫుల్ సాయి పల్లవి. యాక్చువల్గా సాయి పల్లవి మూవీ కెరియర్లో అమరన్ సినిమా ఒక స్పెషల్ ఫిల్మ్. ఆర్మీ ఆఫీసర్ వైఫ్గా బ్యూటిఫుల్గా యాక్ట్ చేసి ఉంటాను. అండ్ నెక్స్ట్ తనే ఒక పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతోంది. మరి ఎవరి సినిమాలో చెప్తాను, వెయిట్ చేస్తూ వింటున్నానండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి శృతి వస్తే నానిపాటు రావాలి కాబట్టి మీ అందరి కోసం ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ஆர்த்தி எஃப்எம் 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. 11:15 అయిపోయి 4 సెకండ్స్ కూడా అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. సో మరి సాయి పల్లవి మూవీ కెరియర్ లో అమరన్ ఒక స్పెషల్ ఫిల్మ్, ఆర్మీ ఆఫీసర్ వైఫ్ గా బ్యూటిఫుల్ గా యాక్ట్ చేసింటాను. అయితే అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి అనమాట, ఆయన తన నెక్స్ట్ సినిమా హీరో ధనుష్ తో చేస్తారు. అయితే అది ధనుష్ కి 55th ఫిల్మ్ అనమాట. సో ఆ సినిమాలో సాయి పల్లవి పోలీస్ రోల్ లో కనిపించబోతోంది. అఫ్ కోర్స్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదనుకోండి అప్పటిదాకా మాత్రం. సో మనం వెయిట్ చేయాల్సిందే. అయితే యాక్చువల్ గా మన సాయి పల్లవి మూవీస్ లో గ్లామర్ కంటే క్యారెక్టర్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ కి ఎక్కువ తను ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఒక టఫ్ అండ్ సిన్సియర్ రియలిస్టిక్ ఆఫీసర్ గా తను బాగా సెట్ అవుతుందేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఏమంటారు ఇంతకీ? ఎస్, అనౌన్స్మెంట్ కోసం అయితే మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బోలెడు కబుర్లునే. బట్ రైట్ నౌ మీ అందుకోసం రాకాస మూవీ నుంచి స్నేక్ డాన్స్ పాట అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇప్పుడు డాన్స్ లేక అల్లాడిపోయారమ్మా.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

சிந்தூரி சினோவ்ராஜ் பண்ணி பியூட்டிஃபுல் சாங் எடுத்து வினே சாரு சக்திகாந்த் கார்த்திக் மியூசிக் கம்போசிஷன் வனமாலி கார் லிரிக் ஃபிதா சினிமா நிச்சு சாங் విన్న తర్వాత 11:23 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మన ఇండస్ట్రీలో అండి కొంతమంది యాక్టర్స్ ఉంటారండి, వాళ్ళు చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అనేది ఏది చూడరు. వాళ్ళ యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెప్పించారా లేదా ఇదే వాళ్ళకి ముఖ్యం. అలాంటి వాళ్ళలో ఒక విలన్ గా, హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర ఇచ్చినా తన స్టైల్లో యాక్ట్ చేయడం మాత్రమే కాదు ఆ క్యారెక్టర్ లో జీవించిన వ్యక్తి గిరిబాబు గారు. సో ఆయన జయంతి ఈరోజు. 700కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు మన సినిమాల్లో, అలాగే నటుడుగానే కాకుండా నిర్మాతగా దర్శకుడుగా కూడా ఫేమస్ అనమాట. సో నెక్స్ట్ అయితే మీ అందరి కోసం పరాశక్తి సినిమా నుంచి ఎల్వి రేవంత్ అండ్ డి పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: 11:33 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఒక పక్కన మన బాలయ్య గారు అండ్ ఇంకో పక్కన మన హీరో రాజశేఖర్. ఇదండి మనం నెక్స్ట్ చూడబోతున్న అద్భుతం. సిల్వర్ స్క్రీన్ మీద ఈ అద్భుతం త్వరలోనే కనిపించబోతోంది, ఎందుకంటే కొరటాల శివ డైరెక్షన్ లో బాలయ్య గారు ఒక సినిమా యాక్ట్ చేస్తున్నారు కదా, ఆ సినిమాలో రాజశేఖర్ గారు విలనట. ఆహా, అసలు సూపర్ సూపర్ అనిపిస్తోంది. నాకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు వీళ్ళ కాంబినేషన్ చూస్తానా అని ఉంది. అయితే బాలయ్య ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్స్ లో కనిపిస్తారట. మరి ఆగస్ట్ లో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అనమాట, అది మ్యాటర్. ఓకే, తర్ ఇంకా షూటింగ్ అవ్వాలి, ఆ తర్వాత ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ అవ్వాలి, ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వాలి, ఆ తర్వాత రిలీజ్ అవ్వాలి. కొంచెం టైం ఉందిలేండి, కాకపోతే అప్పటిదాకా అలా ఊహించుకుంటూ ఉందాం వీళ్ళ కాంబినేషన్ ని. ఓకేనా, ఇది పక్కన పెట్టేస్తే మా ఇంటి బంగారం ఫస్ట్ సమంత కోసం రాసిన కథ కాదుట. మరి ఎవరి కోసం రాసిన కథ అయ్యి ఉండొచ్చు? మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను కాసేపు ఆగి చెప్తా. రైట్ నౌ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, ఎవర్ గ్రీన్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అల్లరి ప్రియుడు అయితే వచ్చేస్తోంది. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మనం ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. మరి మా ఇంటి బంగారం ఈ సినిమా నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత యాక్ట్ చేస్తున్న లీడ్ రోల్ యాక్ట్ చేస్తున్న సినిమా తెలిసిందే మనకి. అయితే ఈ కథ సమంత కోసం కాదుట, సాయి పల్లవి కోసం రాసిన కథట. మరి ఈ విషయాన్ని అయితే ఇద్దరు హీరోయిన్స్ కన్ఫర్మ్ చేస్తారు. బట్ నాకేమనిపించిందంటే, అంటారు కదా తినే ప్రతి గింజ మీద వాళ్ళ పేరు రాసుంటుంది అని, ఆ టైప్ లో చేసే ప్రతి సినిమా వాళ్ళ పేరు ముందే రాసి ఉంటుందేమో. ఎవరు ఎన్నుకున్నా ఈ మిడిల్ లో అది జరగనే జరగదు. ఎనీవేస్, మరి మొత్తానికి సమంత మా ఇంటి బంగారంలో అలా దూసుకొచ్చేస్తాం త్వరలో చూద్దాం. నాకైతే చాలా ప్రామిసింగ్ గా అనిపించింది సినిమా ట్రైలర్, కానీ అన్ని కూడా చాలా చాలా నచ్చేసాయి. అసలు బంపర్ హిట్ కొట్టేస్తుందనే అని అనిపిస్తోంది. వెయిట్ చేద్దాం, ఇంకొన్ని రోజులే కదా. ఓకే, బట్ రైట్ నా మీ అందరికోసం సమంత బ్యూటిఫుల్ సమంత సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కార్తీక్ అండ్ రీటా పాడిన పాట, రామ్జోగే శాస్త్రి గారి లిరిక్ లో లవ్లీ సాంగ్, దూకుడు సినిమా నుంచి మీ అందరికోసం ఎంజాయ్ లిస్నింగ్.

అది మ్యాటర్. ఎనీవేస్, మరి పారడైజ్ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఉండొచ్చు అని టాలీవుడ్ టాక్ అయితే నడుస్తోంది. ప్రస్తుతానికి మళ్ళీ ఇంకొకసారి పోస్ట్ పోన్ అవ్వబోతోంది అని అంటున్నారు. మరి ప్రస్తుతానికి అయితే ఆగస్ట్ 21st రిలీజ్ చేయాలని చెప్పేసి మేకర్స్ ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించేశారు. కానీ అదే రోజున రవితేజ యాక్ట్ చేసిన ఇరుముడి సినిమా రిలీజ్ అవుతోంది. సో ఇంకా దానికి తోడు మనకి పారడైజ్ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉందట. సో అందుకని ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా టాక్ అయితే నడుస్తోంది ప్రస్తుతం. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు నాని పారడైజ్ సినిమా అంటే, అయితే దసరాకి, లేదంటే డిసెంబర్ దాకా వెళ్ళిపోవచ్చు. అది మ్యాటర్. బట్ ఇదంతా కూడా ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ప్రస్తుతానికి ఇది ఒక టాక్ మాత్రమే. అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ ఇంకా నారి నారి, నడుమ మురారి అండ్ బైకర్ మూవీస్ తో కంబ్యాక్ ఇచ్చిన మన శర్వానంద్ నెక్స్ట్ మూవీ జార్జ్ క్రిష్ ఈ సినిమా శ్రీను వైట్ల గారి కాంబినేషన్ లో చేస్తున్నారనమాట. సో జూలై 1st వీక్ లో షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందట. అండ్ ఈ సినిమాలో 8 వసంతాలు సినిమా చూసారా మీరు, ఆ సినిమాలో అవంతిక ఉంది కదా హీరోయిన్, తనని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ఓకే, శర్వానందకి పేరుగా, అది మ్యాటర్, కొత్త పేరు అనమాట మన టాలీవుడ్ లో. వెరీ నైస్. నాకైతే 8 వసంతాలు సినిమా తెగ నచ్చేసిందండి. అండ్ స్పెషల్లీ అవంతిక రోల్ ఇంకా బాగా నచ్చింది. ఎంత బాగా పోర్ట్రేట్ చేశారో హీరోయిన్ గా తనని, సూపర్. అది అనమాట మ్యాటర్. అయితే మరి నెక్స్ట్ జార్జ్ క్రిష్ సినిమా అది. ఓకేనా, సో ఇంకా ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నా మీద కోసం బైకర్ సినిమా నుంచి అయితే హరిచరణ్ గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: దండల్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, సింగర్ సునీత గారి అబ్బాయి ఉన్నారు కదా ఆకాష్ గోపరాజు, తన ఫస్ట్ మూవీ సర్కార్ నౌకరీ. అయితే నెక్స్ట్ అయితే కొత్త మలుపు అనే సినిమాతో రాబోతున్నారు. ఆయన ట్రైలర్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, సూపర్ అనిపించింది, చాలా చాలా బాగుంది ట్రైలర్. అండ్ స్పెషల్లీ ట్రైలర్ లో ఏంటంటే నాకు అట్రాక్టింగ్ గా అనిపించింది ఆ సినిమాలో ఉన్న కామెడీ అండ్ కొరియోగ్రఫీ, ఐ మీన్ ఫోటోగ్రఫీ, అండ్ తర్వాత హీరో కన్ఫ్యూజన్ సీన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మొత్తానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయనిపిస్తుంది ఈ సినిమాలో. కొత్త మలుపు అని ఆల్రెడీ టైటిల్ కూడా పెట్టారు కదా, అదే మ్యాటర్. ఓకే సో చూద్దాం, మరి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం ఆకాష్ గోపరాజుకి. అండ్ హీరోయిన్ గా భైరవి యాక్ట్ చేస్తుందన్నమాట, కొత్త హీరోయిన్ మన టాలీవుడ్ కి ఇంట్రొడ్యూస్ అవ్వబోతోంది. అండ్ ఈ సినిమాకి శివవరప్రసాద్ గారు డైరెక్షన్. ఓకే సో నెక్స్ట్ మూవీ, ఐ మీన్ ఈ మూవీ జూన్ 12 రిలీజ్ కాబోతుంది, అదనమాట మ్యాటర్. ఓకే సో మరి స్టూడియోలో టైం 11:15 క్రాస్ అయిపోయింది కాబట్టి, 59 క్రాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం మళ్ళీ కలుద్దాం 12:02. సో మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అంటిల్ దాన్ కీప్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీయాత్ర టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీ వెళ్లిన ఈ బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. యోగాతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేయవచ్చని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ సిబ్బందితో కలిసి ఈరోజు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉద్యోగరీత్యా అనేక ఒత్తిడిల నుండి అధిగమించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన యోగాంధ్ర 2026 కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు

చేశారు. ఈ నెల 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఏ నగరాన్ని పరీక్షా కేంద్రంగా కేటాయించామో అభ్యర్థులకు తెలుపుతూ నిన్న జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను జారీ చేసింది. తమకు కేటాయించిన నగరాన్ని తెలుసుకునేందుకు అభ్యర్థులు దరఖాస్తు నంబర్, పాస్వర్డ్తో లాగిన్ కావాలని ఆ సంస్థ సూచించింది. దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 675 పాయింట్లు కోల్పోయి 73567 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 23150 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.35గా ఉంది. రాష్టంలో రానున్న 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 1 గంటకు వింటారు.

0: FM 101.3.
1: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. మన స్టూడియోలో టైం 12:05 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మీకు తెలుసా ప్రోగ్రాంలోకి. సమ్మర్ వచ్చిందంటే మామిడి పళ్ళ సీజన్ స్టార్ట్ అయినట్టే కాదు, మెమరీస్, టేస్ట్ అండ్ హ్యాపీనెస్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే కదా. సమ్మర్ అంటే సన్ హీట్ మాత్రమే కాదు, మామిడి అనే స్వీట్ ట్రీట్ కూడా కాదు. ఎంత ఎండున్నా మామిడి పండు ఒక్క ముక్క చాలండి ఈ ఎండాకాలాన్ని స్వీట్ గా మార్చేస్తుంది అనమాట. సో అందుకే అంటున్నాను స్వీట్ ట్రీట్ కూడా కాదు, అంతకు మించి అనమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ సీజన్ లో ఈ మ్యాంగో మీద రకరకాల ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. సో మరి ఏంటి మ్యాటర్, సీజన్ అంతా అయిపోయిన తర్వాత మామిడి పళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతుంది శృతి అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఎస్, అక్కడికే వస్తున్నా. చాలా ఉంది మ్యాటర్, చెప్తాను, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని. బట్ రైట్ నౌ మీ అందరి కోసం టిప్పు అండ్ సత్య పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. సిరిపెన్లు గారి లిరిక్ అనమాట. ఆనందం సినిమా నుంచి టైటిల్ సాంగ్, మీ అందరి కోసం ఎంజాయ్ లిస్నింగ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

పెళ్ళ ఊరెళ్తే మూవీ నుంచి బ్యూటిఫుల్ సంగీత వినేశారు. సో మరి హరిహరన్ గారు ఆయన కల్పన పాడిన పాట అనమాట. లవ్లీ సాంగ్. విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:15 అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ ఎండింగ్ కి వచ్చేసింది. అయితే ఈ టైంలో జూన్ 4 నుంచి అండి జూన్ 30 వరకు అంటే 27 రోజుల పాటు మన గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరులో మ్యాంగో అండ్ జాక్ ఫ్రూట్ మేళా 2026 జరగబోతుంది అనమాట. జరుగుతోంది ఆల్రెడీ. సో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ లో ఈ ఫెస్టివల్ జరుగుతోంది. గవర్నమెంట్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్ ఇది. అండ్ ఈ మేళాలో 60 రకాల మామిడి పండ్లని 15 రకాల జాక్ ఫ్రూట్స్ ని డైరెక్ట్ గా రైతుల నుంచి మనం కొనుక్కోవచ్చు. హౌ బ్యూటిఫుల్ కదా. అసలు ఎవరైనా అక్కడ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఈ పీరియడ్ లో హ్యాపీగా ఉంటే కనుక వాళ్ళకి చెప్పేసేయండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కొనుక్కుని ఎంజాయ్ చేసే మరి అది మ్యాటర్. ఓకే, సో మరి మ్యాంగో అండ్ జాక్ ఫ్రూట్ మేళా 2026 బెంగళూరు సిటీలో అది మ్యాటర్. ఓకే, మరి మ్యూజియంస్ మనం ఎన్నో చూసాం, బట్ మీరు ఎప్పుడైనా నీళ్ల అడుగున ఉండే మ్యూజియం ని చూసారా? అది కూడా మన ఇండియాలో. సో ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ రైట్ నో మీ అందరి కోసం హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో సాహిల్ అండ్ చిన్మయ్ పాట ప్లే చేస్తున్నాను. వనమాలి గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

రంజిత్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే వినేశారు. ప్రేమ కావాలి సినిమా నుంచి సాహితి లిరిక్. 12:28 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది. సో మరి యాక్చువల్ గా మనం మ్యూజియంస్ చాలానే చూసాం, అన్ని కూడా భూమి పైన ఉంటాయి. బట్ నీళ్ల అడుగులు ఉండే మ్యూజియంస్ అంటే ఎక్కడో ఫారిన్ కంట్రీస్ లో ఉండుండొచ్చు, బట్ మన ఇండియాలో ఎక్కడ

0: ఉందో తెలుసా? ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం అనేది మహారాష్ట్రలో ఉందన్నమాట, సింధుదుర్గ్ కోస్ట్ దగ్గర. రిటైర్డ్
1: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటూ ఉన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద, వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పథంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన

0: సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార, ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు, మాండలికాల్లో వార్తలను, విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్బంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషీ కే సాత్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై. పూరా దేశ్ ఆకాశవాణి కే సాత్ జుడా హువా హై. ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనాయే.
0: ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో రుతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ

0: పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్ షాప్ ను హైబ్రిడ్ మోడ్ లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
4: Yes, welcome back to Meeku Telusa and this is Address Shruti and meeru changes vintunnaru Vivid Bharati FM 101.3. Oka arita kandi maha aithe enni rojulu untundi? Oka roju leda maximum 2 rojulu leda varam rojulu fridge lo kanka pedte antakanna chance aithe ledu kada. Ade aritaku elanti chemicals lekunda oka samvatsaram paatu unte impossible అనిపిస్తుంది కదా, అది జరగదు అంటారు కదా. మరి మన ఇండియన్స్ టాలెంట్ కి ఇంపాసిబుల్ అనేది లేదు కదా. సో ఈ వండర్ఫుల్ ఇన్నోవేషన్ గురించి మనకి చెప్తాను, మీకు చెప్తాను నెక్స్ట్. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో రంజిత్ అండ్ మహాలక్ష్మి పాడిన పాట, అనంత శ్రీరామ్ లిరిక్, స్టాలిన్ సినిమా నుంచి ఈ సాంగ్. మీ అందరి కోసం ఎంజాయ్ లిస్నింగ్.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రఫీ అండ్ ఖోరస్ పాడిన పాట వినేశారు. సిరివెన్లు గారి లిరిక్ అనమాట. జోడీ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 12:50 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా ఇంతా చెప్పాను కదా, ఒక అరిటాకుని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచచ్చా అంటే అది సాధ్యపడింది. సరే, అది ఎలా అనే విషయానికి వచ్చే ముందు మనం ఒకటి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వరల్డ్ లో ఉన్నాం మనం కదా. అలాంటి మనకి ఒక అరిటాక్ను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచడం అంటే ఇంపాసిబుల్ అనిపించవచ్చు. కానీ టెనిత్ ఆదిత్య అనే ఒక ఇన్నోవేటర్ ఉన్నాడండి, తను ఒక టెక్నాలజీని ఉపయోగించి అరిటాకుని సహజ సిద్ధమైన పద్ధతుల్లో ఒక సంవత్సరం పాటు ఉండేలాగా ఒక టెక్నాలజీని డెవలప్ చేశారట. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ తో పోరాడుతున్న ప్రపంచానికి ఇలాంటి ఇన్నోవేషన్స్ ఒక బిగ్ రిలీఫ్ ఏమో కదా. అంటే ఇప్పుడు అసలు ఊహించుంటామా మనం ఒక సాధారణ అరిటాకు ఇలా మారిపోతుంది అని? ఎప్పుడైనా ఊహించామా? కనీసం ఒక థాట్ అయినా వచ్చిందా మనకి? లేదు కదా. యాక్చువల్గా అండి, మనం వెతికే సమస్యలకి ప్రకృతిలో సమాధానాలు ఆల్రెడీ ఉన్నాయి. మనం వాటిని గుర్తించి మనకి తగ్గట్టుగా మలుచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. సో ఈ ఇన్నోవేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో దానికి కదా. సో అది మ్యాటర్. ఎనీవేస్, అద్భుతం అంటే నాకు ఇంకో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. 1971లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందనమాట. అంటే ఇప్పుడు వాన పడేటప్పుడు ఉరుములు మెరుపులు అవి వస్తుంటాయి కదా బాగా ఆకాశంలో. సో అలా వచ్చిన ఒక మెరుపు తగిలి ఒక ఫ్లైట్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న జూలియానే అనే ఒక 17 ఏళ్ల అమ్మాయి మాత్రం 10,000 అడుగుల ఎత్తు నుంచి అమెజాన్ అడవిలో పడిపోయింది. కానీ తను బతికింది. అసలు అది ఎలా సాధ్యం శృతి అంటారా? ఆలోచిస్తుండండి, చెప్తా. బట్ రైట్ నా మీ ఎదురు కోసం మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో శంకర్ మహాదేవన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. చంద్రబోస్ గారి లిరిక్, వంశీ సినిమా నుంచి సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్ 12:57 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇంతక నేను ఒక విషయం చెప్పాను కదా, ఒక 10,000 అడుగులు ఎత్తు నుంచి కింద పడిపోయినా కూడా బ్రతికిన అమ్మాయి జూలియాని అనమాట. సో యాక్చువల్గా 1971లో డిసెంబర్ 24వ తేదీ ఆ టైంలో పెద్దగా గాలివాన వస్తోందనమాట ఆ రోజున. అండ్ అదే టైంలో ఒక ఆకాశంలో ఒక విమానం ప్రయాణిస్తోంది. అయితే ఈ గాలివాన వచ్చే టైంలో మనకి ఉరుములు మెరుపులు అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి కదా, అలాంటి ఒక మెరుపు తగిలి ఆ ప్రయాణిస్తున్న విమానానికి తగిలి ఆ ఫ్లైట్ 2 ముక్కలుగా విరిగిపోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల జూలియానే మాత్రం 10,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. కానీ అలా పడి కూడా బ్రతికింది ఎలా, ఇదే కదా మన డౌట్. యాక్చువల్గా ఏం జరిగిందంటే అలా పడేటప్పుడు, పడడం అయితే పడింది కానీ అలా పడేటప్పుడు తను కూర్చున్న సీట్ ఉంటుంది కదా, ఆ సీటుతో సైతం కింద పడిపోయిందట. అంటే అంత ఎత్తు నుంచి అమ్మాయి పడేటప్పుడు అమ్మాయి సీట్ అమ్మాయికి అడుగును ఉంది. సో కింద పడే ఆ సీట్ తనకే ఉందనమాట. సో చిన్న చిన్న దెబ్బలు తగ్గేలే తప్ప పెద్దగా ఏం తగలేదు ఎక్కువగా. సో అమెజాన్ ఫారెస్ట్లో అలా పడిపోయిందనమాట. సో మీకు అమెజాన్ ఫారెస్ట్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా, చాలా దట్టంగా ఉంటుంది, అంటే సూర్యకిరణాలు కూడా పడలేనంత థిక్ ఫారెస్ట్ అది. అక్కడ ఆల్మోస్ట్ 11 రోజులు నడిచి నడిచి నడిచి నడిచి నడిస్తే తను అన్నీ తట్టుకొని, అంటే ఎన్నో ఉంటాయి అక్కడ పురుగులు పుట్రలు, అసలు ఇక డేంజర్స్ చాలా ఉంటాయి, అవన్నీ ఫేస్ చేస్తే ఎలాగైతేనే అవన్నీ తట్టుకొని ఫైనలీ తను సర్వైవ్ అయిందనమాట. హిస్టరీలోనే ఇది మోస్ట్ అన్బిలీవబుల్ సర్వైవల్ స్టోరీ అనమాట. అలాంటి ఒక స్టోరీ ఈ జూలియానది. అదృష్టవంతురాలండి అసలు ఈ ప్రపంచంలోనే నాకు అనిపించింది. తన జర్నీ మీద

డాక్యుమెంటరీస్ అండ్ మూవీస్ కూడా వచ్చాయట. తర్వాత తను అంటే ఈ సర్వైవల్ జరిగిన తర్వాత ఇలా బ్రతికి బయటపడిన తర్వాత కొంచెం కాస్త డిప్రెషన్ అది ఇది లోనైనా కూడా తర్వాత మళ్ళీ తను తిప్పుకొని తను మంచి జర్మనీ సైంటిస్ట్ కూడా అయిపోయింది. జర్మనీలో గబ్బిలాలకి సంబంధించిన సబ్జెక్ట్ లో తను ఒక పెద్ద సైంటిస్ట్ అనమాట. సో అది మ్యాటర్ అసలు నాకే.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕೇಸುಮಾ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మీ హక్కు మీ భూమి కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో రైతులకు ప్రభుత్వం జారీ చేసిన నూతన పాస్ పుస్తకాలను అధికారులు కూటమి నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సౌమ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆమె తెలిపారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కలుగుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓర్వకల్లు మండలంలోని రాక్ గార్డెన్లో పర్యాటక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ శారీరక మానసిక ఆరోగ్యాభివృద్ది కోసం స్వచ్చందంగా యోగాను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను వారు స్వీకరించారు. తిరుపతిలో రేపు కూటమి బహిరంగ సభ జరగనుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సభ నిర్వహించనున్నారు. సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యకుడు మాధవులు హాజరుకానున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈ రోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ రోజు రేపు రాష్టంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి మూడు గంటలకు వింటారు.

గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో గోపి సుందరే పన్న లవ్లీ సాంగ్ అయితే వినేశారు. నిన్ను కోరి సినిమా నుంచి మన స్టూడియోలో టైం 1:05 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన ధీరా టైం. సో మీరు చూసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3. యాక్చువల్గా అండి, ఎవరికైనా వాళ్ల ప్రతిభకి అవకాశం దొరికిందనుకోండి చరిత్ర సృష్టిస్తారు. అదే అవకాశం దొరకకపోతే వాళ్లకున్న అడ్డంకుల్ని అవకాశాలుగా మార్చుకున్న కథలు కూడా ఉన్నాయి. సో దీనికి ఉదాహరణ ఎవరో తెలుసా? డీకే పట్టమ్మాళ్ళు అనమాట. సంప్రదాయాన్ని స్వరంతో నిలబెట్టిన సంగీత సరస్వతి ఆవిడ. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే మన ధీరా షోలో పట్టమ్మాళ్ళు గారి జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఆవిడ జర్నీలోకి వెళ్లే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. గాయం సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట, మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్, ధీరాలో ఈ రోజు మనం డీకే పట్టమ్మాళ్ గారి గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. 1919లో అండి, మార్చ్ 19న తమిళనాడులోని కాంచీపురంలో జన్మించారు పట్టమ్మాళ్. సో చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఆవిడికి. అయితే ఆ కాలంలో ఆడవాళ్లు స్టేజ్ పైన సంగీతం కచేరీలు చేయడం అంటే అంత సులభం కాదు. సో పట్టమ్మాళ్ళు కూడా ఎన్నో సామాజిక ఆంక్షల్ని ఎదుర్కొంటూ సంగీత సాధనని కంటిన్యూ చేశారు. ప్రత్యేకంగా టీచర్ అంటూ ఎవరూ లేకపోయినా రేడియో అండ్ గ్రామోఫోన్ రికార్డ్స్ వింటూ మ్యూజిక్ నేర్చుకున్నారు ఆవిడ. సో మరి ఆ తర్వాత ఏం జరిగింది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందుకోసం సీతారామయ్య గారు మనోరాలు మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నారు. ఎస్పీ బాలుగారు చిత్ర గారు పాడిన పాట వేటూరి గారి లిరిక్ లో లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ஆசை, தீரா கூட ஆசை, தீன நேற்றுட ஆசை.

மாட்டாடு செய் எவடாடு.

0: సంగీత సరస్వతి డికే పట్టమ్మాల్ గురించి మనం ఈరోజు ధీరా ప్రోగ్రామ్ లో మాట్లాడుకుంటున్నాం. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి.
1: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణంలో

0: సంగీత సరస్వతి డీకే పట్టమ్మాల్ గురించి మనం ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో మాట్లాడుకుంటున్నాం. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20 రీచ్ అయిపోతుంది. మరికొద్ది సేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి.
1: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 వస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతోందన్నారు. ఈ సర్వే నిర్వహించి నూతన పట్టా పుస్తకాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
3: ఒక పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే ఇంకో పక్క మా అఫీషియల్ టీమ్ అంతా పక్కనే ఉంది. మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యల పరిష్కారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యల పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్థిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా.
2: బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్రికుల బస్సు గత రాత్రి ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ఈరోజు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి 46 యాత్రికులతో కాశీకి వెళ్తున్న బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా 15 గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, బీహార్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిట్కో కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సబ్స్టేషన్ ప్రారంభంతో ధర్మవరం పట్టణం పరిసర ప్రాంతాలకు మరింత నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
4: ఇంద్రమ్మ కాలనీ L1 L2 అదేవిధంగా రేగాటిపల్లి కాలనీలకే కాకుండా గొండవాళ్లపల్లి కాలనీకి కూడా దాదాపు 7,500 వినియోగదారులకి ఇవాళ 24/7 కరెంట్ అందే దిశగా ఉంది. మొత్తం 3.5 కోట్లతో ఇవాళ ఈ సబ్స్టేషన్ ప్రారంభించుకున్నాం. ఈ సబ్స్టేషన్ కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం హడ్కో ద్వారా దీన్ని మంజూరు చేసింది.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పలు జిల్లాలలో కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ యోగాసనాలు వేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి యోగా సాధన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబు యోగా సాధనలో పాల్గొని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగు

0: పడతాయని అన్నారు. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలతో యోగా ఇతివృత్తంతో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలతో సామూహిక యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
1: దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలన్నా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. మీరు మేము అందరం కూడా ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళని, ఈ ఒత్తిడిని జయించాలంటే ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమేనేటువంటి మాట మనం మాత్రమే కాదు ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా వేమగిరిలో 70 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన ధర్మవరం ఎలమంచల రహదారిని, అలాగే విశాఖ డైరీ సహకారంతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ది పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయలు విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. అసెంబ్లీలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వీరి నామినేషన్లను బలపరిచారు. వీరిలో సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు ఎంపిక కానుండగా, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారిగా సభలో అడుగుపెట్టనున్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల సాధికారత, సమ్మిళిత అభివృద్ది, సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆర్థిక చేయూత నుంచి ఆరోగ్య సంరక్షణ, గృహవసతి, పారిశుద్ధ్యం, విద్యుత్, ఆహార భద్రత వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తెలిపారు. పొంగనూరు బ్రాంచ్ కాలువ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ, ప్రజాధనం వెచ్చిస్తున్న ప్రాజెక్టుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన రాష్ట వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న విజయవాడ నుంచి దృశ్య శ్రవణ మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త విధానం అమలు తో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యం.

సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Shakti FM 101.3. ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది అండ్ దిస్ ఈస్ అర్జు శృతి. సో మనం అంటే పేమ్ సండే సండే గేమ్ షోలోకి హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను మీ అందరికీ కూడా. సో ఆల్రెడీ నాకు ఇక్కడ మెసేజెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి, చాలా మంది మెసేజ్ చేశారు. కామతి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ పెడల జోగానంద్రకాల్ నుంచి అప్పలరాజు గారు హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండ్రీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి, అలాగే రామకార్తిక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ కూడా మెసేజ్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీ అందరికీ. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందరేస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్. ఆకాశవాణి విజయవాడ ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా రాజోల్లో ఉన్న అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ఆర్జేలాది రాజోలు అని వచ్చింది. ఎనీవేస్, సందరేస్ అందరికీ స్వాగతం చెప్తున్నానంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటున్నారు, హలో. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందరేస్ అందరికీ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. నెక్స్ట్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి, సందరేస్ అందరికీ స్వాగతం శృతి గారు అంటూ మెసేజ్. సాలి కాలనీ వెంకటగిరి నుంచి ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా అండ్ హార్టీ వెల్కమ్ సందరేస్ అందరి గేమ్ షోలోకి. సో మరి ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? మార్నింగ్ చెప్పాను కదా, నేనైతే ఒక మంచి సమ్మర్ ట్రిప్ వేసేసి వచ్చేసాను. హ్యాపీ హ్యాపీగా జోష్ఫుల్ గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేశాను. అండ్ ఈ రోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కూడా ఉంది, దాని మీద కూడా ప్రశ్న ఉంది, అడుగుతాను. బట్ బిఫోర్ టు దాట్ ఒక క్వశ్చన్ అయితే మీకోసం వెయిట్ చేస్తోంది. ఏంటంటే, ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళు ముగ్గురు ఒకే చోటు ఉన్నారు కానీ ఎవ్వరూ ఎవరితోనూ మాట్లాడుకోరు, ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారు? ఇది నా క్వశ్చన్. ఓకే, ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఒకే చోటు ఉన్నారు కానీ ఎవరు ఎవరితోనూ మాట్లాడుకోరు, ఎందుకు మాట్లాడుకోరు, అసలు ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు? ఇది మీకు ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేసేయండి. వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114, ఈ నెంబర్కి అయితే మెసేజ్ పంపించండి. రైట్ నౌ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, ఆ తర్వాత మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. కో అంటే కోఠి సినిమా నుంచి, ఓకే ఆ పాట కాదు, ఓకేనా? సో మరి హరిచరణ్ అండ్ ప్రియా హేమేష్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం, ఆ రోజు
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలి.

0: అంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కారు చారు సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఖుషి మురళి, చిన్న పొన్ను అండ్ శ్వేత మోహన్ పాడిన సాంగ్ అయితే వినేశారు. చంద్రబోస్ గారి లిరిక్ అనమాట. 244 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది మన సందరి సందరి టైం. అండ్ నాకు వచ్చిన మెసేజెస్ చాలా ఉన్నాయి. హాయ్ అండి శృతి గారు, సందరే సందరి ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇక మొదలు పెడదామా మెదడుకు మేత అంటూ జాండర్పేట నుంచి సజ్జా లీలారాణి మెసేజ్ చేశారు. డెఫినెట్ గా, బట్ నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ పంపించలేదేంటో, మరి నేనైతే వెయిట్ చేస్తున్నా. ఎనీవేస్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నేను అడిగిన ఆన్సర్ కి వాచ్ టైమ్ అని మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుంచి గడియారం అని, అలాగే గడియారం ముళ్ళు కుటుంబం అండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయివర్షి.

చికిత్సా రిక్వెత్ మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్దిపేట మండలం కడప జిల్లా నుంచి, వాళ్ళు మూగవారు అంటున్నారు. అయ్యయ్యో శుభ్రంగా మాట్లాడచ్చు, మూగవారు అయితే కాదు, మీరు మూగవారిని చేసేశారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, ఆముదపు కాయ లేదా గడియారంలోని ముళ్ళులు అంటూ మెసేజ్ చేశారు. కొల్లిపర్ నుంచి మౌలాలి, ఫ్యాన్ రెక్కలు లేదా గడియారంలో ముళ్ళు అంటున్నారు. ఫ్యాన్ రెక్కలు గడియారంలోని ముళ్ళులు అంటూ కాల శ్రీనివాసరావు కోదాడ నుంచి మెసేజ్. పెడిన జోగానందరావు కాల నుంచి అప్పలరాజు గారు కూడా ఫ్యాన్ రెక్కలకే ఓటు. వివిరెడ్డి గారు మాత్రం, మీకు తెలియదా శృతి గారు, వాళ్ళకి ఈ మధ్య పెద్ద తగాదా వచ్చిందిలే అంటున్నారు. మొత్తానికి గొడవ కూడా పెట్టేశారనమాట. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఫ్యాన్ రెక్కలు గడియారాల ముళ్ళులు ఆన్సర్ అయితే పంపించారు. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్. ఓకే, ఎస్వి ప్రకాష్ అండ్ చింతామణి కర్ణాటక నుంచి మెసేజ్, గడియారం వాచ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఫ్యాన్ రెక్కలు అంటున్నారు దమ్మోజు వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఇంకా మనకి సేమ్ ఆన్సర్ తోటి అంటే గడియారం అని చెప్పేసి కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి, క్లాక్ ఐ థింక్ అంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ హాయ్ అండి అంటూ అంకయ్య మెసేజ్ అనమాట, బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా సేమ్ ఆన్సర్ వాచ్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఓహో సూపర్, జమలయ్య గారు దొడదేవరపాడు నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే అందరూ గడియారం అనుకుంటున్నారు బట్ గడియారం అయితే కాదు. ఓకే, సో మీరు పంపిన ఆన్సర్ మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా ఆన్సర్ శనగకాయ. ఓకే పల్లీల మీ ఉద్దేశంలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనోహర్, గడియారంలో ముళ్ళులు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే దేవశ్యామ్ అనమాట మెసేజ్ చేశారు, భీమన్న బీజారం గద్వాల్ జిల్లా నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ, ఓకే వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న కూడా సేమ్ గడియారంలో ముళ్ళు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఫనీ సచ్చేసి తెనాల్ నుంచి, లైబ్రరీలో సైలెంట్ గా ఉండాలి కదా అదన్నా అయి ఉండొచ్చు, లేకపోతే మూవీ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడన్నా అయి ఉండొచ్చు, ఆర్ సెల్లులో ఉన్నప్పుడన్నా అయి ఉండొచ్చు, అందుకని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకోవట్లేదు అన్నట్టుగా మీనింగ్ తో పెట్టారనమాట. ఓకే, మీ థింకింగ్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎనీవేస్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఫ్యాన్ అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్, రాజోలి మండలం కూడా సేమ్ ఆన్సర్. అండ్ ఇంకొక అడిషనల్ ఆన్సర్ కూడా గడియారంలో ముళ్ళులు. కాన్నూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అన్నారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అనంతపురం నుంచి అనురాధ, ఓకే సూపర్, మీరు కూడా మీరు రెండు ఆన్సర్స్ పంపించారు కదా, అందులో ఫస్ట్ది కరెక్ట్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి మళ్ళీ మెసేజ్ పంపించారు, గడియారంలోని మూడు ముళ్ళు అంటూ. ఓకే, సో ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి బట్ చాలా మంది క్లాక్ ఇంకా ముళ్ళులో గడియారంలోని ముళ్ళు అనుకుంటున్నారు కానీ అవేవి కాదు. ఓకే, నేనైతే చెప్పేసిన అవైతే కాదు, ఇంకేమై ఉండొచ్చు గెస్ చేయండి. ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉన్నారు కానీ ఎవరు ఎవరితోనూ మాట్లాడుకోరు, ఎందుకు, ఇంతకీ వాళ్ళు ఉన్నది ఎక్కడ, ఇది నా క్వశ్చన్. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ డ్యూడ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: 252 క్రాస్ అయిపోయి 35 seconds అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి, ఓకే, సో మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటగిరి నుంచి ఫ్యాన్ కానీ వాచ్ కానీ అంటూ మెసేజ్ చేశారు. కాదు, గడియారం ముళ్ళులు అంటున్నారు. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, మహమూద్ జైనితుని ఇంకా స్నేహ భాను జైనితుని ఉమ్మడి నుంచి కాలం సమయం కాదు. నేను మనుషులు అని చెప్తున్నానండి. ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు అని చెప్పినప్పుడు ఎలా ఎలా అని. ఎనీవేస్, నెక్స్ట్ అయితే తాటిముంజ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. అస్సలు కాదు, కర్నూలు నుంచి, ముజఫర్నగర్ నుంచి మెసేజ్ మనకి. ఓకే అనురాధ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నో తాటికాయ కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఫ్యాన్ రెక్కలు అంటూ వేటపాలెం దగ్గర నుంచి, రామ్నగర్ నుంచి అనమాట, బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు. ఓకే సో నెక్స్ట్ మెసేజ్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ అంటున్నారు. కాదు. ఓకే, తాటి చెట్టు ఆ తాటి ముంజలు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్, కాదు. అండ్ నెక్స్ట్, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అంటూ సిరిగిరి హరికృష్ణ నంద్యాల నుంచి మెసేజ్. ఓకే, కర్నూలు నుంచి జయ ఇంకా జ్యోతి, గంటలు, నిమిషాలు మరియు సెకండ్లు అంటూ మెసేజ్ చేశారు. కాదండి, వెరీ వెరీ సారీ, అసలు వాచ్ అయితే కాదు, క్లాక్ కాదు, గడియారం కాదు, సమయం కాదు, తాటి ముంజలు కాదు, ఫ్యాన్ కాదు, రెక్కలు కాదు, ఇంకా ఇంకేమున్నాయి చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, కుసుమ అంబట్నగర్ నుంచి. ఆన్సర్ ఈజ్ ఆటో వీల్స్. ఓ మై గుడ్నెస్, ఆటో వీల్స్, ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు. నెక్స్ట్, తాటికాయలో ముగ్గురు ఉంటారండి అంటూ మనకి చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మనోహర్, మూడు కోతులు చెట్టు మీద ఉన్నాయి, అవి ఏంటి? ఆహా, మూడు కోతుల బొమ్మ ఉంటుంది కదా, చెడు వినవు, చూడకు, వినకు, మాట్లాడకు అని చెప్పేసి అవంట మెసేజ్ చేశారు. కాదు. పెడన జోగానందరూ కలిసి చప్పలరాజు గారు, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ కాదు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ శ్రీనివాస్ వర్మ నక్కలగూడెం నుంచి. ఆన్సర్ మీరే చెప్పండి అంట, నేనే చెప్తానికి చివరికి అదే అయ్యేటట్టుంది. అండ్ నెక్స్ట్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, వాళ్ళ మధ్య మాటలు లేవు కాబట్టి అంటున్నారు. అండ్ నెక్స్ట్, భీమన్న శ్రీకామణి బుద్ధిపాడు గద్వాల నుంచి అనమాట. ఏమని ఇంతకీ మెసేజ్? ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఓకే నెక్స్ట్, నిద్రపోతున్నారేమో.

అంటున్నారు గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి. కాదు, నెక్స్ట్. ఓకే, రాజోల్ నుంచి ఇంకా అంటే మెసేజ్ టైప్ చేస్తూనే ఉన్నారు, చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ ప్రశ్న ఇంకొకసారి మెసేజ్ చేయండి అంటే చెప్పండి అంటూ మెసేజ్ చేశారు దేవసేన తిరుపతి నుంచి. ఆహా, ఆన్సర్ చెప్పే టైంకి వచ్చారు మీరు. నెక్స్ట్, రెబ్బవరం నుంచి అమీదా బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏంటి తెలుగు హిందీ ఇంగ్లీషా ఆ ముగ్గురు వ్యక్తుల? కాదండి బాబు. అండ్ నెక్స్ట్, ఓకే, మొత్తానికి ఇలా అందరూ అయితే అనుకున్నారు కదా, కానీ ఏంటంటే ఇంతకీ వాళ్ళు ఉన్నది ఎక్కడ అంటే ఫోటో ఫ్రేమ్లో. ఓకే, ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఒక ఫోటో ఫ్రేమ్లో ఉన్నారు, సో అందుకే వాళ్ళు మాట్లాడుకోరు. అచ్చచ్చో, గడియారం, ముళ్ళులు, ఫ్యాను, రెక్కలు అంటూ చాలా ఆలోచించారు. ఎనీవేస్, దీన్ని పక్కన పెట్టదాం. 2:55 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? వాన, కురవడం, తడవడం, ఇలాంటివి కదా. సో ఏం చేద్దామంటే నేను మీకు నాలుగు పదాలు ఇస్తాను. ఓకే, ఎలాగో మనకి న్యూస్ బ్రేక్ వస్తుంది కాబట్టి నాలుగు పదాలు ఇస్తాను. ఆ నాలుగు పదాలతో ఒక చిన్న 2 లైన్ స్టోరీ నాకు చెప్పాలి సరదాగా. ఓకే, సరదాగా చెప్పచ్చు, లేకపోతే మీరు క్రియేటివ్గా చెప్పచ్చు, అద్భుతంగా చెప్పచ్చు, ఏ చెప్పినా 2 లైన్లే, 2 లేదా 3, అంతకు మించైతే చెప్పద్దు. వాన, జారడం, కురవడం, తడవడం, ఈ 4 పదాల్లోనే రావాలి స్టోరీ. కొంచెం చిన్న చిన్న పదాలు మీరు యాడ్ చేసుకోండి, బట్ ఈ 4 అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? సో దీని మీద ఏదైనా మంచి స్టోరీ అల్లండి. మీకు తెలుసు కదా శృతికి ఎలాంటి స్టోరీస్ నచ్చుతాయో, సో అలా అయినా పంపించండి ఫనీ ఫనీగా. ఎనీవేస్, మరి వాన, జారడం, కురవడం, తడవడం, ఈ 4 పదాలు ఉపయోగించండి. రైట్ నౌ మీ అందరి కోసం నాని పాట వచ్చేస్తుంది. నేను లోకల్ సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేష్ అయ్యర్, మనీష్ అయ్యర్ బతిని పాడిన పాట, శ్రీమణి గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పంపిణీ చేశారు. బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రాష్టంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిడ్కో కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలతో యోగా ఇతివృత్తంతో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పలు జిల్లాలలో కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి యోగా సాధన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు యోగా సాధనలో పాల్గొని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయని అన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల సాధికారత సమ్మిళిత అభివృద్ది సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయలి విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు పోటీ చేస్తుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: Jyoti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. త్రీ ఫోర్ క్రోర్స్ అయిపోయి 33 seconds అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి ఎవరు పంపించారు అంటే కనుక, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ప్లీజ్ అంటూ అయితే మెసేజ్ వచ్చింది. ఫణి సత్యశ్రీ తెనాలి నుంచి పంపించారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఫోటో ఫ్రేమ్. ఫోటోలో ఉన్నారండి ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఒకే చోటు ఉన్నది, ఫోటోలో అనమాట, అందుకే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు.

అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, నేను స్టోరీ అడిగాను కదా, నాలుగు పదాలు ఇచ్చి ఆ స్టోరీ అల్లండి అని. నాకు ఫస్ట్ మెసేజ్ అయితే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, సినిమాకి వెళ్దామని ఒక అమ్మాయి పిలిచింది, అప్పుడే వర్షం కురిసింది, ఎలాగైనా వెళ్దామని వెళ్తూ ఉంటే వర్షానికి తడిసిపోయి థియేటర్ వరకు వెళ్ళాం, అక్కడ మెట్లుంటే జారి పట్టడం జరిగింది, సినిమా చూడలేకపోయాం అంటున్నారు. మొత్తానికి ట్రాజడీ స్టోరీ చేశారు దాన్ని. అచ్చచ్చో, ఎనీవేస్ నైస్. యాక్చువల్గా అన్ని పదాలు వచ్చాయి నేను ఇచ్చిన పదాలన్నీ కూడా. అండ్ నెక్స్ట్ తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు మెసేజ్ చేశారు, ఏం చెప్పాలో తెలియడం లేదు తల్లి అని. ఏం లేదండి, సింపుల్, నేను ఇచ్చింది నాలుగు అంటే నాలుగు పదాలు, ఆ నాలుగు పదాలు ఉపయోగించి రెండు లైన్లలో ఒక చిన్న స్టోరీ చెప్పండి అన్నాను. ఇప్పుడు చెప్పారు చూసారా మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, అలా అనమాట ఎగ్జాక్ట్గా. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాన కురవడం జరిగింది, తడుచుకుంటూ వెళ్ళి బురదలో జారడం జరిగింది అంటున్నారు. ఓకే, వానలో వాన వచ్చింది, జారడం వచ్చింది, కురవడం వచ్చింది, తడవడం వచ్చింది, అర్రర్రర్రర్రర్రే, ఏమన్నా చెప్పారు అసలు, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, వాన కురిసింది, పల్లె మురిసింది, పిల్లలు ఆ వానలో తడిసి ఆడి పాడి జారి జలుబు జ్వరం తెచ్చుకొని అమ్మ చేతిలో తన్నులు తిన్నారు అంటారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. సూపర్ అండి, మొత్తానికి బాగుంది చాలా, ఒక మంచి బ్యూటిఫుల్ విలేజ్ స్టోరీ ఉంటుంది చూసారా, అలా అనిపించింది అనమాట నాకు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రావణి, ఓకే, శ్రావణి బాయ్ అండ్ హుసేన్ మెసేజ్ చేశారు దోనే నుంచి, దోనెనా దొన్నెనా ఏంటో మరి ఆ మూవీ, ఐ మీన్ పేరైతే నాకు అర్థం కాలేదండి, వెరీ సారీ. శ్రావణి బాయ్ అండ్ హుసేన్ మీ మెసేజ్ అయితే, ఓకే, వాన కురుస్తుందని కార్లోకి ఎక్కబోయి జారి ఆటోలో పడి తడిసిపోయి అంటున్నారు. వచ్చాయా అండి మీ నాలుగు పదాలు అట? పదాలు వచ్చేసరే యాక్చువల్గా మీ స్టోరీని మనం ఊహించుకుంటే కొన్ని డౌట్లు వస్తాయండి. యాక్చువల్గా ఏంటంటే వాన వస్తుందని కారులోకి ఎక్కబోయారు గబగబా, ఓకే, ఆ కంగారులో జారబోయారు అది కూడా ఓకే, ఆ జారి జారి జారి ఎగ్జాక్ట్గా ఆటోలో ఎలా పడ్డారని నా డౌటు. సరే, ఏదో గ్రాఫిక్స్ వాడారు ఆటోలో పడ్డారు అనుకుందాం, ఆటోలో పడి తడిసెళ్ళబోయారని అర్థం, అసలు ఏమిటో. ఓకే, నేను ఇప్పుడు ఎలా ఊహించుకోవాలంటే దీన్ని కారులోకి ఎక్కి జారబోయి ఆటోలో పడే గ్యాప్లో తడిసిపోయి ఉంటారు అంతే కదా మీ ఉద్దేశం. ఎనీవేస్ వెరీ నైస్, మొత్తాన్ని నవ్వించేశారు నన్ను. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, వాన కురవడం వల్ల తడుచుకుంటూ వెళ్తూ జారి పడ్డాను అంటున్నారు మురారి మహేష్ బేతంచెర్ల కర్నూలుని. ఓకే, బేతంచెర్ల కర్నూలు నుంచి, ఓకే, వెరీ నైస్, సింపుల్గా ఉంది మీ స్టోరీ. నెక్స్ట్ పెడిన జోగానందర కాలనీ చప్పలరాజు గారు, నిన్నటి నుంచి మా పెడలో వాన కురవడం వల్ల ఆ వానలో నేను బయటికి వెళ్ళడం, ఆ బురదలో కాలు జారడం, వానలో ఎక్కువగా తడవడం రాత్రికి జలుబు చేసింది అంటున్నారు. మొత్తానికి జలుబుని తెప్పించేశారు చివరికి, వెరీ నైస్. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, వాన కురవడం వల్ల నేల తడిసిపోయి నడుస్తున్న వారు జర్రును జారి పడిపోతున్నారు అట. ఓకే, మీరు సేఫ్ సైడ్ ఉన్నారు, మిగతా వాళ్ళని పడేశారు కింద. ఓకే, నెక్స్ట్ హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ నక్కంగూడెం నుంచి. ఓకే, వర్షం పడుతుండగా డాబా పైన బట్టలు తడిచిపోతుండగా తొందరలో తీసుకురావాలని డాబా పైకి వెళ్తుండగా మా అమ్మగారు జారి పడిపోయి వర్షంలో పూర్తిగా తడిచారు అంటున్నారు. అయ్యయ్యో, ఓకే, కానీ ఇది రియాలిటీ కూడా, ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇది. యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ వానాకాలం వస్తే బాగుంటుంది కానీ వానలు వచ్చే టైంలో డేంజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ మెట్లు మీద జారి పడిపోవడం లేదా డాబా పైకి వెళ్ళే కంగారులు ఆ బట్టలు తడిసిపోతాయని కంగారులు వెళ్ళే టైంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చాలా చాలా అలర్ట్గా ఉండాలి. వెరీ నైస్, యాక్చువల్గా మెసేజ్ ఉంది మీ స్టోరీలో, వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే మేడం, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంటూ సి బెలగల్ కొత్త బస్ స్టాండ్ బాలు మెసేజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంతకీ మీ స్టోరీ ఎక్కడ? ఓకే, మీరు ఓన్లీ అందరు చెప్పిన స్టోరీలు వింటున్నారా? నెక్స్ట్ నిన్న నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాంది, అవినాష్, శ్రియా, శృతిక, వాన కురిసింది, పల్లె మురిసింది, పిల్లలు ఆ వానలో, ఇది ఇంతాక ఎక్కడో చదివినట్టున్నానే, ఎవరో పంపారే. ఎనీవేస్, మొత్తానికి ఆన్సర్ షీట్ లీక్ అయిందా? ఆన్సర్ షీట్ లీక్ అయింది ఇక్కడ. ఎనీవేస్, నెక్స్ట్ అయితే అనంతపురం నుంచి అనురాధ గారు, వాన కురవడంతో భూమి మంచి సువాసన వెదజల్లుతుంది, పిల్లలు తడుస్తూ జారి పడుతూ సంతోషంగా ఆడుకుంటున్నారు అన్నారు. భలే ఉంది, వెరీ నైస్. నెక్స్ట్

ఓకే, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ కూడా సేమ్ బాగానే కురిసింది, పల్లె మురిసింది. అరే రే, మీ అందరూ ఒకే ఆన్సర్ ఎలా పంపిస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. ఓకే, సో సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సిహెచ్ వేణు జయంపు నుంచి. ఓకే, జోరు వానలో జారిపడ్డ అమ్మాయిని చూసి ఓ అబ్బాయి కురుస్తున్న వర్షంలో తడుస్తూ ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళాట. అమ్మాయా, ఫైనలీ వెళ్ళాడు కదా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, ఆహా, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, ఆజే శృతి అనే మేఘాలు అమ్మో నీ నా సెల్లులో మృదు మాటల వాన కురవడంతో నేను ఉబ్బి తబ్బిబ్బై ఆనంద పరవశంలో తడవడం ఆపై జారడం అన్ని జరిగాయి చిటికలు అట. జో జాగ్రత్త అండో, జాగ్రత్త. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో శృతి అని మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ హాయ్ చిన్నమ్మాయి. అండ్ నెక్స్ట్ సేమ్ స్టోరీ వచ్చింది, వాన కురిసింది పల్లె మురిసింది, పాలంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, మీ అందరూ ఒకే చోటు ఉన్నారా, లేకపోతే మీకు మీరు లీక్ చేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే బేతంచెర్ల నుంచి మురారి మహేష్, వాన గురువుడు వల్ల తడుచుకుంటూ వెళ్తూ జారిపడ్డాను. బా, సింపుల్ గా ఉందండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడ నుంచి కూడా సేమ్ ఆన్సర్, వాన పల్లె. అండ్ నెక్స్ట్, వాన కురవడం నేను తడవాలనుకోవడం బురదలో జారి పడబోయి కానీ పడలేదు అంటూ గణేష్ రాజు శ్రీవాస్త నుంచి మెసేజ్ చేశారు. గణేష్ రాజు శ్రీవాస్త, ఓకే ఓకే. సో మొత్తానికి వర్షం కురుస్తోందంటారు, మీరు తడవాలనుకున్నారు కానీ బురదలో జారి పడబోతానేమో అనుకుని పడలేదంటారు. అంతేనా, పడబోయి పడలేదంటారు, అంతే కదా? ఓకే ఫైన్, మొత్తానికి సేఫ్గా ఉన్నారైతే. సో మొత్తానికి చాలా మంది మంచి స్టోరీసే పెట్టారు, బట్ అందరూ కూడా ఒక స్టోరీనే ఎందుకు కాపీ చేస్తున్నారు? ఎనీవేస్, నెక్స్ట్ అయితే మీ అందరి కోసం వినరో భాగ్యం విష్ణు కథ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

తీరు సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ అయితే వేశారు. 321 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందడే సందడి గేమ్ షోలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి

తీరు సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ అయితే వేశారు. 321 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందడే సందడీ గేమ్ షోలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే, ముజఫర్ నగర్ నుంచి అనురాధ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకుని వచ్చేటప్పుడు వర్షం కురిసింది, తడిసిపోయాము, కింద పడిపోయాము అంటూ. ఓకే, మీరు ఒక రియల్ స్టోరీని పంపించారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి వర్షాకాలంలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్పెషల్లీ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు, అంతే కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వడగండ్ల వాన పడుతుంది, వడగండ్ల కోసం పోయి జారి పడిపోయాం, జారి పడ్డాక వర్షంలో తడిసిపోయాం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, శ్రావణి నా ఊరి పేరు డోన్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మొత్తానికి 4 పదాలతో స్టోరీస్ అలా వచ్చాయనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు నేను ఒక తినే ఐటమ్ గురించి చెప్తాను, కొన్ని క్లూస్ ఇస్తానన్నమాట, ఆ క్లూస్ని పట్టుకుని మీరు నేను ఏ ఐటమ్ గురించి మాట్లాడుతున్నానో చెప్పాలి. ఓకేనా? సో అది తినే ఐటమ్ అయినైతే క్లారిటీగా చెప్పేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ క్లూ, అది తెల్లగా ఉండేది కానీ తర్వాత రంగుల్లోకి కూడా మారింది. దాని పక్కకి ఒకటి చేరితే బాగుంటుంది, రెండొచ్చి చేరాయనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటాయి, మూడొచ్చి చేరాయనుకోండి బో ఇక పరమాద్భుతం అనమాట. సో ఈ ఐటమ్ డాక్టర్స్కి నచ్చేది పిల్లలకి పెద్దగా నచ్చండి, ఏమయ్యుంటుంది? మీరు మెసేజ్ చేయండి నాకు మన వాట్సాప్ నెంబర్కి 8662488114 ఈ నెంబర్కి. తెల్లగా ఉండేది తర్వాత రంగుల్లోకి కూడా మారింది, తెల్లగా ఉంది ఇప్పటికీ కానీ రంగుల్లో కూడా ఉంది. సో దాని పక్కకి ఒకటి చేరితే బాగుంటుంది, రెండు చేరితే అద్భుతంగా ఉంటుంది, మూడు వచ్చి చేరితే పరమాద్భుతంగా ఉంటుంది, డాక్టర్స్కి నచ్చేది పిల్లలకి పెద్దగా నచ్చనిది, ఏమై ఉండొచ్చు? సో గెస్ట్ చేయండి. రైట్ నో మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

టెక్స్ట్ హాయ్ అంటూ మెసేజ్ చేశారు. ఎవరు ఇంతకీ? పేరు, ఊరి పేరు ఏమీ లేవు. హలో, ఇంతకు మించి నేను కూడా ఏం చేయలేను. అండ్ నెక్స్ట్ స్పానిష్ వచ్చేసి తెనాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వెరీ నైస్. అండ్ మొత్తానికి 1, 2, 3 ఏమేం చేరాలో కూడా వాటిని కూడా పంపించారు. వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మురారి ఇంకా మహేష్ బేతంచెర్ల విలేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి పాలకోవా జున్ను అంటున్నారు. కాదు. అండ్ పెడన జోగానాథరావు కాలనీ చప్పలరాజు గారు ఓట్స్ అంటున్నారు, ఓట్స్ కూడా కాదు. అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ మరొకసారి చెప్పండి మేడం. తప్పకుండా. నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామ్లా మెసేజ్ చేశారు. ఓకే, సో ఎగ్ కాదు. భాస్కర్ పెడన్ నుంచి పాలు అంటున్నారు, పాలు కూడా కాదు. అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి మిల్క్ షేక్ అట, మిల్క్ షేక్ కాదు. కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఓకే, మహాద్భుతమైన షుగర్ తక్కువ ఉండే కలర్ఫుల్ స్వీట్ అట, కాదండి. అండ్ నెక్స్ట్ కనకారావు గారు పెడ నుంచి బనానా ఆర్ రొట్టె అంటూ మెసేజ్ చేశారు. రెండూ కాదు. రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ డబుల్ కా మీటా కాదు, డబుల్ కా మీటా అసలు కాదు. ఓకే, సో నెక్స్ట్ సిరంజ్ తెల్లగా ఉంటుంది, గుచ్చినప్పుడు కలర్ మారుతుంది. అయ్యో, డాక్టర్కి నచ్చుతుంది పిల్లలకి నచ్చదు. అయ్యో, అది కాదు, అస్సలు కాదు. ఇంజెక్షన్ అంటున్నారు మీరు చివరికి. కాదండి, నేను తినే ఐటమ్ అని చెప్తే మీరు ఇంజెక్షన్లోకి ఎలా వెళ్ళారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్. ఓకే, నెక్స్ట్ మెసేజ్. ఓకే, దాసిరిపాలెం నుంచి పోలీస్ శివదాస్ రెడ్డి తిరుపతిమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్ కాదు. నెక్స్ట్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి ఓకే, ఉప్మా, ఉప్మాలోకి ఈ మూడు నెయ్యి జీడిపప్పు కొబ్బరి చెట్టి వరవ్వా అదుర్సత, కాదు ఉప్మా కూడా కాదు. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ బడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఉప్మా కూడా కావచ్చు అంటూ మెసేజ్ చేశారు. ఉప్మా కాదు, కోడిగుడ్డు కాదు. ఓకే, నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి ఉప్మా, ఉప్మా అంటూ మెసేజ్ చేశారు. కాదు కాదు, అది సంగతి. ఓకే, ఇంకేమైనా ట్రై చేయండి, అది తినే ఐటమ్ అయితే డెఫినెట్ గా. సో ఏమై ఉండొచ్చు? సరే, ఇంకొక క్లూ కూడా ఇస్తా. దీనికి వరల్డ్ డే ఒకటి కూడా ఉందన్నమాట. ఈ ఈ స్పెషల్ ఐటమ్ ని సెలబ్రేట్ చేస్తూ వరల్డ్ డే కూడా ఉంది దీని మీద. సో ఇప్పుడు గెస్ చేయండి అది ఏమై ఉండొచ్చు. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. అల్లుడు సీను సినిమా నుంచి టైటిల్ సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జ శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్, ఒక తినే ఐటమ్ గురించి కొన్ని క్లూస్ ఇచ్చాను. సో ఆ క్లూస్ ని పట్టుకుని అది ఏ ఐటమో మీరు గెస్ చేయండి అని చెప్పాను కదా. సో మరి నెక్స్ట్ ఆన్సర్ అయితే నాకు ఐస్ క్రీమ్ అని గాలి శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేశారు. ఐస్ క్రీమ్ కాదండి. నెక్స్ట్ నిన్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎగ్స్ అంటూ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి పంపించారు, ఎగ్స్ కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శోభన తిరుపతి నుంచి, ఓకే ఆలోచించి చించి చించి అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో అర్థమైంది, ఇప్పటికీ అర్థం కాలేదని. ఎనీవేస్, కేదర్ వీరేష్ రాజోలు మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్, 2 ఆన్సర్స్ లో ఒకటి రైట్, అది కూడా సెకండ్ అది. ఓకేనా. నెక్స్ట్ భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడని జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, రాంగ్ ఆన్సర్, మీరు బర్గర్లు పిజ్జాలు అంటారు ఏమిటండి, అచ్చో. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే ఇంతక హాయ్ అని ఊరు పేరు తెలియని మెసేజ్ అయితే ఒకటి వచ్చింది కదా, అది వెంకటరమణ గారు అనమాట, అన్నమయ్య డిస్టిక్ నుంచి. ఓకే గులాబ్ జామ్ అంటున్నారు, గులాబ్ జామ్ కూడా కాదు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, 2 ఆన్సర్స్ లో ఒకటి రైట్, అది కూడా ఫస్ట్ రైట్. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి జిలేబీ కాదు. మొత్తానికి రకరకాల స్వీట్స్ వచ్చేస్తాయి నా దగ్గరికి, అసలు అది స్వీటే కాదు. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి గులాబ్ జామున్, గులాబ్ జామున్ కాదు. అనంతపురం నుంచి అనురాధ బ్రెడ్ అంటున్నారు, కాదు. జ్యూస్ అంటున్నారు, ఓ గాడ్, జ్యూస్ అసలు కాదు. అండ్ ఎనర్జీ డ్రింక్ కూడా కాదు. తేజశ్రీ శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నాథ్, చాణక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వివేక్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ మల్లుగర్తి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే సాయి శిరీష, కేక్ అయి ఉండొచ్చా అంటున్నారు, కేక్ కాదు. దాసరిపాలి నుంచి శివదాస్ రెడ్డి తిరుపతి వెంక ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి కేక్ అంటున్నారు, కేక్ కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్రహ్మణ్యం గారు, శంకర్, రాజా, వంశీ, కృష్ణ కర్నూలు ఎన్ఎంటీ నుంచి కేక్ అంటున్నారు, కాదు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య

సంతోష్ని రైట్ ఆన్సర్, కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్, పేడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మొత్తానికి వచ్చేసారు లైన్ లోకి ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్, పెడన్ నుంచి నాని గంగా రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఆన్సర్ అంకయ్య గారు పాలకోవానా అంటున్నారు. పాలకోవా కూడా కాదు, స్వీట్ కాదన్నాను కదా. ఎనీవేస్ ఇంతకీ అదేంటంటే ఇడ్లీ, ఇడ్లీ అండ్ ఇడ్లీ ఇడ్లీ అనమాట. సో వరల్డ్ ఇడ్లీ డే అనేది కూడా ఒకటి ఉంది మీకు తెలుసు కదా. యాక్చువల్గా ఇడ్లీని ఇలా అంటారు కానీ పిల్లలకి నచ్చదు అది ఇదని, కానీ అసలు ప్రపంచంలోనే హెల్దియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్స్లో ఒక్కటిగా దీన్ని ట్రీట్ చేస్తారనమాట. అంత మంచిది ఇడ్లీ, అండ్ హెల్త్కి, గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ప్రతి సంవత్సరం మార్చి 30ని వరల్డ్ ఇడ్లీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు, అది మ్యాటర్. సో అండ్ మన సౌత్ ఇండియా నుంచి ప్రసిద్ధి పొందిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇడ్లీనే, అది మ్యాటర్. ఓకే, అండ్ ఇంతాక నేను ఒకటి చేరితే రెండు చేరితే అన్నాను కదా, ఫస్ట్ది కొబ్బరి చట్నీ, రెండోది అల్లం చట్నీ, మూడోది సాంబార్. సో ఇవన్నీ చేరాయనుకోండి ఇడ్లీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అదనమాట సంగతి. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, ఏం అడగాలి, ఇప్పుడు మూవీస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కదా, సో మీకు బాగా నచ్చిన ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో, అది పాత సినిమాలు అవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా సరే, ఏదైనా సరే, వీటిల్లో ఫ్రెండ్స్ మీద వచ్చిన సినిమాల్లో, ఫ్రెండ్షిప్ మీద వచ్చిన సినిమాలు మీకు బాగా నచ్చిన ఫేవరెట్ సినిమా ఏంటి, ఫ్రెండ్షిప్ అనేది మెయిన్గా ఉండాలి ఆ సినిమాలో, అలా నచ్చిన సినిమా ఏంటి నాకు చెప్పేసేయండి 8662488114 ఈ నెంబర్లో. ఓకే, రైట్ నో మీ అందరి కోసం అదూస్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: 347 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం సందరి సందరి గేమ్ షోలో, అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, మరి ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కాబట్టి మీరు మీకు బాగా నచ్చిన, అంటే ఇప్పటి వరకు చూసిన సినిమాలో మీకు బాగా నచ్చిన ఫ్రెండ్షిప్ బేస్డ్ ఉన్న సినిమా ఏంటి అని అడిగాను కదా. సో కనకారావు గారు పెడం నుంచి మెసేజ్ చేశారు, పెళ్లి పందిరి సినిమా అని చెప్పేసి. సూపర్, ఓకే, సో వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దళపతి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, మమ్ముటి గారు ఇంకా రజనీకాంత్. ఓహో బ్యూటిఫుల్ పిక్చర్. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ దళపతి అంటూ రాజోల్ నుంచి జయన్న మెసేజ్ చేశారు. అండ్ శ్రావణి డోన్ నుంచి ఓకే మ్యాడ్ మూవీ అట, వాట్ ఎ ఫన్నీ మూవీ అని అంటూ మెసేజ్ చేశారు. ఓకే లేటెస్ట్ పిక్చర్. అండ్ నెక్స్ట్ ప్రాణ స్నేహితులు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి ప్రాణ స్నేహితులు ఇంకా ప్రేమదేశం. ఓకే అబ్బా వెరీ నైస్, ప్రేమదేశం అనగానే చాలా అక్కడ ఆగిపోతున్నాం మన శృతి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహర్షి అంటూ ఓకే మహేష్ బాబు అల్లర్ నరేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమా. కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి మెసేజ్ చేశారు, బ్యూటిఫుల్ పిక్చర్ కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రేమదేశం అంటూ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ మెసేజ్. భాస్కర్ పెడన్ నుంచి RRR మూవీ అంటున్నారు, వెరీ నైస్ మూవీ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మా ఇష్టమైన సినిమా స్నేహం కోసం అంటూ షేర్పల్లి గ్రామం సుజాత మెసేజ్ చేశారు. ఓకే వెరీ నైస్, మన చిరంజీవి గారి మూవీ అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే బిజ్లీ వెంకటేశం ఇంకా శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకనవ్య నగర్ నుంచి ప్రాణ స్నేహితులు అంటూ మెసేజ్ చేశారు, మురళీ మోహన్ గారు యాక్ట్ చేసిన మూవీ అట. ఇంకా ఈ సినిమా నుంచి కృష్ణన్ రాజు గారు కూడా యాక్ట్ చేశారు. ఓకే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, అయితే నేనైతే చూడలేదు యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి స్నేహం అంటే ఇదేరా. ఓకే నెక్స్ట్ జయం అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం కృష్ణమ్మ గారు. ఓకే దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. ఎస్ భీమేశ్వరరావు గారు పెడర్ నుంచి RRR మూవీ అంటున్నారు. పెడర్ జోగానందరావు గారి నుంచి అప్పల రాజు గారు కొండపల్లి రాజా మూవీ. ఓహో సూపర్. సురేష్ గారు అండ్ సురేష్ గారు విజయవాడ నుంచి మెసేజ్ ప్రేమదేశం. అండ్ నెక్స్ట్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి ప్రాణ స్నేహితులు మూవీ అంటూ మెసేజ్ చేశారు. ఇంకా దేవసేన తిరుపతి నుంచి ఓకే ఎవర్ గ్రీన్ పాట స్నేహమేరా జీవితం. ఓకే నేను అడిగింది సినిమా అనమాట. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అంకయ్య గారు అనమాట. ఓకే పవన్ కళ్యాణ్ వెల్కమ్ పవన్ కళ్యాణ్ అంటున్నారేంటో మరి. ఎనీవేస్ కొండపల్లి రాజా అంటూ మనకి వెంకటేష్ తుమన్ ఫ్రెండ్షిప్ బాగుంటుంది అని చెప్పేసి ఎస్ సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి వినుకొండ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కర్ణాటక నుంచి స్నేహం కోసం మూవీ అట. ఓకే నెక్స్ట్ మెసేజ్ స్నేహం కోసం మూవీ అంటూ విజయ్ కుమార్ మై బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే పెడన్ నుంచి నాని ఇంకా గంగ ప్రేమదేశం అంటున్నారు. అండ్ కమిత వెంకటలక్ష్మి రెడ్డి భీమన్పాడు నుంచి ఇద్దరు మిత్రులు, బ్యూటిఫుల్, చిరంజీవి గారి మూవీ కదా అది కూడా. నెక్స్ట్ మంచి మిత్రులు కృష్ణ గారు ఇంకా శోభన్ బాబు గారు యాక్ట్ చేసిన మూవీ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం.

కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇద్దరు మిత్రులు, ఓకే చిరంజీవి మూవీ అంటూ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి మెసేజ్. అండ్ దానవీర శూర కర్ణ అంటూ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం మెసేజ్ అనమాట. బాలమిత్రులు కథ సినిమా కూడా అంటున్నారు, బ్యూటిఫుల్ పిక్చర్స్ అవన్నీ కూడా. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి, ఓకే మీరు కూడా చెప్పాలి కదా అట, చెప్తా కదా. అండ్ నెక్స్ట్ ఉన్నది ఒకటే చిందకి, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. ఓకే మన రామ్ పోతినేని మూవీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ప్రాణ స్నేహితులు కృష్ణరాజు మురళీ మోహన్ యాక్ట్ చేసిన మూవీ అంటూ పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్. నెక్స్ట్ స్నేహం కోసం పెళ్లి సందడి, పెళ్లి సందడా, పెళ్లి సందడిలో ఫ్రెండ్షిప్ ఎక్కడుందబ్బా. ఎనీవేస్ ఇంకేమైనా పెళ్లి సందడి ఉందో నాకు తెలియకుండా, శ్రీకాంత్ గారిది కాకుండా. ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఓకే. కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు నుంచి ముల్లగర్తి విలేజ్ నుంచి తేజస్వి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రేమదేశం RRR అంటూ కర్నూలు ఎన్ఎంటీ నుంచి అనమాట సుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శంకర్ రాజశేఖర్ వాంశీ కృష్ణ మెసేజ్. అనంతపురం నుంచి అనురాధ వెంకటేష్ గారి మూవీ వసంతం, చిరంజీవి గారి మూవీ ఇద్దరు మిత్రులు ఓకే బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరిపాల నుంచి పోలు శివదాస్ రెడ్డి ఇంకా తిరుపతమ్మ కూడా ఇద్దరు మిత్రులు అంటున్నారు. స్నేహం కోసం ఇంకా ప్రేమదేశం ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇద్దరు మిత్రులు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఏమైపోయారు పేరు ఇంత అక్కడి నుంచి. అండ్ ఓకే పెళ్లి సందడి అంటున్నారు అనమాట, పెళ్లి సందడి అని వచ్చింది ఇంకొక మెసేజ్ కూడా. మరి ఈ పెళ్లి సందడి ఏ పెళ్లి సందడో, కొత్త బస్టాండ్ నుంచి బెళ్ళగల్ కొత్త బస్టాండ్ నుంచి కోమల కొండేశ్వర బాబు మెసేజ్ చేశారు. ఆదివారం కూడా ప్రసారం చేస్తే బాగుంటుంది మేడం సందరే సందరి. ఆదివారం కూడా ఉంది కదండి, మీరు వినలేదా? అయ్యో ప్రతిరోజు ఉంటుంది 2:30 to 4:00 ఓకే. సో వినండి తప్పకుండా. అండ్ షబీనా కూరబాలకోట నుంచి పెళ్లి పందిరి, ఎస్ పెళ్లి పందిరి బ్యూటిఫుల్ పిక్చర్. అండ్ మరి ఇలాగే మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ ఫ్రెండ్షిప్ స్టోరీతో వచ్చిన సినిమా ఏమిటి అనేది నా క్వశ్చన్. సో తెలుస్తే ఐ మీన్ మీకు నచ్చిన మూవీని నాకు పంపించేసండి 8662488141 ఈ నెంబర్కి. రైట్ నౌ మహర్షి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీఏ పాడిన పాట. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: 356 అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ధర్మరాజ్ గారు ఫ్రమ్ మద్దూర్ నగర్ కన్నూల్ నుంచి మెసేజ్ చేశారు, స్నేహం కోసం సినిమా అని చెప్పేసి. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ పాతాళ భైరవి అంటూ మెసేజ్ వచ్చింది మనకి. శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి మెసేజ్. నాగార్జున ఇంక లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, ఇద్దరు మిత్రులు. ఓకే, ఉన్నది ఒకటే జిందగీ అంటూ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మెసేజ్ చేశారు. భాస్కర్ చెరుకుపల్లి నుంచి, నిప్పు లాంటి మనిషి అట. ఓకే, భాస్కర్ పెడన్ నుంచి స్నేహం కోసం అంటున్నారు. అండ్ సూర్యవంశం అంటూ కార్లపూడి నుంచి గౌస్ భాష అండ్ షబియా మెసేజ్ చేశారు. కవిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి, నిప్పు లాంటి మనిషి. అండ్ నెక్స్ట్ రాములకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శివా మూవీ. ఓకే, శివా మూవీ. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా, ఇద్దరు మిత్రులు. అండ్ నెక్స్ట్ స్నేహబంధం పాత సినిమా అండి అంటూ వీరసాయి సుధీర్ వీరభద్రపురం నుంచి మెసేజ్ చేశారు. అండ్ చిన్నారి స్నేహం అంటూ అనంతపూర్ నుంచి అనమాట బాలరాజు గారు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీతారామం మూవీ అంటూ కోడుమూరు నుంచి వీరేష్, ఇంకా ఊర్మిళ మెసేజ్. యాక్చువల్లీ సీతారామం లవ్ స్టోరీ కదా, ఇందులో ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉందో మరి. ఎనీవేస్, నిప్పులాంటి మనిషి బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ నర్సాపురం వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చామండి మేడం అంటూ. ఓకే, మళ్ళీ సీతామహాలక్ష్మి. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి చిన్నారి స్నేహం అంటున్నారు. అండ్ కన్యాదానం అంటూ తేజేశ్వరి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ముల్లగుర్తి విలేజ్ నుంచి మెసేజ్. పెళ్లి పందిరి నువ్వే కావాలి. ఎస్, వెయిటింగ్ వెయిటింగ్ ఈ సినిమా కోసం ఇంత అక్కడి నుంచి నేను. వీరు గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ సుస్వాగతం అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఓకే అంకయ్య గారు. అండ్ నెక్స్ట్ కున్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే, మహర్షి సినిమా. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి జీ అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ దసరా కర్నూలు ఎన్ఎంటీ సుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. వెరీ నైస్. నాని సినిమానండో. ఓకే, సో నెక్స్ట్ అయితే దమోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేడం గారికి ఏ సినిమా అంటే ఇష్టం అంటూ అడుగుతున్నారు. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి కదా, నువ్వే కావాలి సినిమా నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఆల్సో ప్రేమదేశం, నీ స్నేహం, లిస్ట్ అయితే చాలానే ఉంది. అండ్ లేటెస్ట్గా వచ్చిన మూవీస్లో అయితే తిరు సినిమా స్పెషల్, ఇంత సాంగ్ వేశాను కదా మేఘం కరిగిన పిల్లో పిల్లాయి, ఆ సినిమా నాకు బాగా ఇష్టం. నిత్యా మీనన్ యాక్టింగ్ అసలు పీక్ లెవెల్లో ఉంటుంది, చాలా చాలా ఇష్టం అనమాట నాకు. ధనుష్ ఇంకా నిత్యా మీనన్ ఫ్రెండ్షిప్ చివరి వరకు కూడా కంటిన్యూగా ఫ్రెండ్షిప్గానే ఉంటుంది, లాస్ట్లో కన్వర్ట్ అయిపోతుంది లవ్గా. అది నచ్చింది నాకు. ఎస్పెషల్లీ ఇదే లాజిక్తో నువ్వే కావాలి కూడా ఉంటుంది, చివరి దాకా కూడా వాళ్ళది ఫ్రెండ్షిప్పే, లాస్ట్లో కన్వర్ట్ అవుతుంది లవ్గా. సో ఇవన్నీ కూడా నాకు నచ్చాయి అనమాట, అది మ్యాటర్. ఓకే, సో ఇదండి ఇవాళ సందరి సందరి మన స్టూడియోలో టైం. 3:59 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. సో ఆల్రెడీ న్యూస్ రీడర్ కూడా వెయిట్ చేసేస్తున్నారు, న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మళ్ళీ ఎగ్జాక్ట్ గా 4:02 వివిధలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

ప్రతినిధులను కోరారు. గోదావరి నది కాలుష్య నివారణ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదికపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ రసాయనాలు కలుస్తున్నట్లు నివేదికలో తేలడంతో ఆంధ్ర పేపర్ మిల్స్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, పర్యవేక్షణ బాధ్యత విస్మరించిందని పేర్కొంటూ రాజమహేంద్రవరం కార్పొరేషన్ కు నోటీసులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 8,50,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులు మంజూరైనట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. రాష్టంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన రాష్ట వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్ను వీడాలని అక్కడి భారత పౌరులకు సూచించింది. నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి వారం బొగ్గు ఉత్పత్తి సరఫరాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. న్యాయ వ్యవస్థ సాంకేతిక పరివర్తనకు యువ న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయ నిపుణులే ప్రోత్సాహకర మూలాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన ఆక్స్ఫర్డ్ యూనియన్లో కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ టు డిజిటల్ రియాలిటీ, సేఫ్ గార్డింగ్ జస్టిస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనే అంశంపై ప్రసంగించారు. చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం నమోదు చేసింది. టెస్టుల్లో టీమిండియాకు ఇది అతి పెద్ద విజయం కావడం విశేషం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: TFM 101.3.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: Jyoti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:05 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది వివిధ టైం. ఈ రోజు వివిధలో స్పెషల్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. సో మ్యూజిక్ డైరెక్టర్స్ లో నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇళయరాజా గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు, ఇలా పెద్ద లిస్టే ఉంది. బట్ ఈ రోజు స్పెషల్ గా ఏఆర్ రెహమాన్ గారి మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వచ్చేసినాయి ఆయన అందించిన ఆల్బమ్స్ నుంచి. ఫస్ట్ అయితే బాంబే సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను, వేటూరు గారి లిరిక్ అనమాట. లవ్లీ లవ్లీ లవ్లీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ ని బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: 4:17:34 అయిపోయింది అండ్ మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఈ రోజు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. యాక్చువల్గా అండి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏఆర్ రెహమాన్ సాంగ్ ప్లే చేశారంటే చాలు, బయట ప్రపంచం మ్యూట్ అయిపోయి మనసులో మ్యూజిక్ మాత్రమే మిగులుతుంది కదా. అలాంటి లవ్లీ లవ్లీ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నా. మరి నెక్స్ట్ అయితే కార్తీక్ చిత్ర గారు అండ్ శివరామన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఏం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్ బాయ్స్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీరు వింటున్నారు వివిధ.

జీన్స్ మూవీ నుంచి జీన్ శ్రీనివాస్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్ అనమాట, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. సో ఈ రోజు వివిధలో ఏఆర్ రెహమాన్ గారి మూవీస్ నుంచి సాంగ్స్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి రెహమాన్ గారి మ్యూజిక్ అంటే కేవలం పాటలు కానే కాదు, అదొక ఫీలింగ్ అనమాట. అసలు ఒక ట్యూన్ స్టార్ట్ అవ్వగానే మనం వేరే లోకల్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. మన ఇండియన్ మ్యూజిక్ ని ప్రపంచం మొత్తం మొత్తానికి వినిపించిన గొప్ప సంగీత దర్శకుల్లో ఆయన కూడా డెఫినెట్ గా ఉంటారు, రెహమాన్ గారు కూడా. సో కొన్ని పాటలు వింటామండి, కొన్ని పాటల్ని ఫీల్ అవుతాం. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఈ రెండు ఫీలింగ్స్ ఇస్తుంది మనకి. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ఏమై చేసావే మూవీ నుంచి లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. విజయ్ ప్రకాష్ అండ్ సుజానే బ్లేజ్ పాడిన సాంగ్, అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్, ఇంగ్లీష్ ర్యాప్ బ్లేజ్ అందించారు అనమాట. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఉంటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఓన్ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఒకే ఒకడు సినిమా నుంచి శంకర్ మహాదేవన్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్. 4:43 క్రాస్ అయిపోయి 31 seconds అయిపోయింది. మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఈ రోజు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. జనరేషన్స్ మారినా, ట్రెండ్స్ మారినా, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ కి ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గదు కదండి. ఒక పాట హిట్ అవ్వడం వేరు, దశాబ్దాలుగా మనసుల్లో నిలిచిపోవడం వేరు. సో రెహమాన్ గారి మ్యూజిక్ అయితే ఈ రెండూ సాధించింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చే పాట అలాంటి పాటే. మరి ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కదా, సో అందరి కోసం మనందరి ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. దళపతి సినిమా నుంచి అనమాట. ఎస్పీ బాలు గారు అండ్ కేజే యేసుదాస్ పాడిన పాట. రాజశ్రీ గారి లిరిక్ లో లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూండో వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: అసలు ఇంతకు మించిన బ్యూటిఫుల్ ఎండింగ్ సాంగ్ ఉంటుందా ఈ షోకి చెప్పండి. సో మరి విన్నారు కదా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో వచ్చిన లవ్లీ సాంగ్స్. సో ఇవాళ్ళతో వివిధ ప్రోగ్రామ్ ఇక్కడితో అయిపోయింది. సో మళ్ళీ వివిధ నెక్స్ట్ రేపు మీకోసం రెడీగా ఉంటుంది 4 to 5. రైట్ నా 4:50 ఎగ్జాక్ట్ గా అజయ్ చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా వచ్చేస్తారనమాట. సో దాట్ మీన్స్ శృతి టాటా బై బై చెప్పేసి టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం, ఈసారి బ్రేక్ ఉండదులేండి, ఓకేనా? సో తప్పకుండా కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ అజయ్ శృతి సైనింగ్ ఆఫ్.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. It's a sixer.
2: He smashed it.
1: Akashavani, 90 years. Not out. Akashavani, Vijayawada. Krishnamma Sakshiga. Still batting for you, forever.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Friends, Karuna Karananga, me Pelli Vaida Parte, Kalatachantakandi. నేను చెప్పే పనులను చేయండి. కరోనా వైరస్ కారణంగా కళ్యాణాల వంటి కార్యక్రమాలు చాలా వరకు బ్రేక్ పడ్డాయి. లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లకు వచ్చేందుకు ప్రభుత్వాలు కేవలం 50 మందికి మాత్రమే అనుమతించాయి. దీని కారణంగా అందరి ఎదుట గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న చాలామంది కలలు కల్లలుగా మారిపోయాయి. ఎందుకంటే మన దేశంలో పెళ్లి వంటి కార్యక్రమాలు ఎన్నో నెలల ముందు నుండే సిద్ధమవుతూ ఉంటారు, కానీ కారణంగా అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అయితే దీనికి మీరు కలత చెందాల్సిన పనే లేదు. జీవితం అంటే కళ్యాణం ఒకటే కాదు, కాబట్టి మీరు సురక్షితంగా ఉంటే చాలు. పెళ్ళనేది కాస్త పోస్ట్పోన్ చేసుకునైనా చేసుకోవచ్చు. అయితే సామాన్య వ్యక్తులే కాదు, సెలబ్రిటీలు కూడా కరోనా కారణంగా తమ కళ్యాణాన్ని వాయిదా వేసుకున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ ఆ లాక్డౌన్లోనే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చేసేసుకున్నారు. ఇక మీరు ఇప్పుడు వివాహం వాయిదా పడింది కాబట్టి వెంటనే ఈ పనులను వేగంగా చేసేయండి. అవేంటంటే చేతన్ ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్లో మీతో షేర్ చేసుకుంటాడు. మీరు వెంటనే తర్వాత మళ్ళీ ఎప్పుడు మంచి ముహూర్తం ఉందో

చూసుకొని ఆ డేట్ ఫిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ కరోనా భూతం ఎంతకాలం ఉంటుందో ఎవ్వరికి తెలియదు. పూర్తిగా అన్లాక్ అయితే, ఒకవేళ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ గనక వచ్చినట్టయితే తప్పితే మళ్ళీ కంప్లీట్ గా లాక్డౌన్ తీసేసి ఫుల్ ఫ్రీగా కాలేము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చేసుకోవాలి అని ఆలోచించండి. మీరు మీ మ్యారేజ్ కోసం ఇదివరకే ఫంక్షన్ హాల్స్ ని బుక్ చేసుకుని ఉంటే మీరు వివాహ తేదీని వాయిదా వేసుకున్న విషయాన్ని వారికి తెలియజేయండి. మళ్ళీ ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత వారికి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పండి. చాలా మంది ఏమైందంటే అడ్వాన్స్ ఇచ్చారు, ఫంక్షన్ హాల్స్ క్లోజ్ అయిపోయాయి, ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ కూడా ఎక్కువగా యూజ్ లో లేవు, కాబట్టి మీరు ఇట్లాంటి టైంలో ఏ డిసిషన్ తీసుకుంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కన్సల్ట్ చేసి డిసిషన్ తీసుకోండి. మీరు ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటారో కూడా ఆలోచన చేసుకొని ఎంతమందిని పిలుస్తారు, ఎవరు మీకు ముఖ్యమో అలాంటి వాళ్ళనే పిలవాలి అని డిసైడ్ కండి. మ్యారేజ్ వంటి ఇంపార్టెంట్ ఈవెంట్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీరు మీ మ్యారేజ్ గురించి ఇదివరకే పత్రికలు ప్రింటింగ్ చేయించి వాటిని పంపిణీ చేస్తుంటే వెంటనే వారికి ఫోన్ కాల్ ద్వారా తెలియజేయండి. ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల, కరోనా ఎఫెక్ట్ వల్ల, లాక్డౌన్ వల్ల చాలా మంది మ్యారేజెస్ 2-3 times కూడా పోస్ట్పోన్ అయ్యాయట. మనం ఏదో పోస్ట్పోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మ్యారేజ్ అనేది పోస్ట్పోన్ చేయడం అంత ఈజీ కాదు. నెక్స్ట్, ఫుడ్ మెన్యూ, క్లోత్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్, నగలు, ఆభరణాలు, గిఫ్ట్ల వరకు ఇలా ఎన్నింటి గురించో ఎక్కువగా లెక్కలేయాలి. అలాగే చాలా నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. మీరు మరో కొత్త తేదీని లేదా మరో ముహూర్తం పొందడం అనే విషయం కూడా అంత సులభమేమీ కాదు. అందుకే మరోసారి ఓపికగా కూర్చొని ఖర్చుల జాబితాను రూపొందించండి. దీనివల్ల నష్టం గురించి ఒక అవగాహన కూడా వస్తుంది. పెళ్లి తర్వాత ఖర్చులు పెరిగిపోతాయి అండ్ బాధ్యతలు కూడా పెరుగుతాయి. సో కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వారు తప్పకుండా నేను చెప్పేవి పాటించండి. జీవితంలో ఆర్థిక నిర్వహణతో ఎలా వ్యవహరించాలనే దానిపై ఇప్పుడు చేతన్ కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాడు. అవేంటో వినండి. ఖర్చులపై మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేలా మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి. మీ ఆదాయం, మీ సేవింగ్స్, మీ డిపాజిట్స్ ఏమున్నాయో పార్ట్నర్తో చెప్పి, మరి వారి డిపాజిట్స్ కానీ వాళ్ళ సేవింగ్స్ కూడా ఏమన్నా ఉంటే వాటిని ఎలా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఉపయోగించాలో ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా మీ ప్రాపర్టీ ఉంటుంది, మీకు ఆల్రెడీ యూజ్ అయ్యే వస్తువులు ఉంటాయి, యూటిలిటీస్ ఉంటాయి, ఒకవేళ మీకు ఆల్రెడీ ఉన్నట్టయితే అవి కొనాల్సిన పని ఉండదు, ఇలా ఎన్ని సేవింగ్స్ చేసుకోవాలో మాట్లాడుకోండి. మీ ఇన్సూరెన్స్లో, మీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో నామినీగా మీ పార్ట్నర్ని నామినేట్ చేయండి. అన్యూన్యతకు మించిన ఖరీదు వస్తువు ఇక లేదు. పెళ్లి తర్వాత అనేక మంది కొత్త జంటలు ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటారు. ఖరీదైన కార్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఎన్నో కొనాలి అనుకుంటారు. కొత్తగా మ్యారేజ్ అయింది, కొత్త కొత్త వస్తువులు ఉంటే ఇంకా బాగుంటుంది, లైఫ్ ఈజీగా ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందులో తప్పేమీ లేదు. మీ అవసరమైన విధంగా మీరు అఫోర్డబిలిటీ ఉంటే తప్పితే వాటిని కొనకండి. ప్రతి కపుల్ మధ్య అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి అని నన్ను అడిగితే మీ అండర్స్టాండింగ్ అన్యూనత అంటారు. దీనికన్నా అత్యంత ఖరీదైన వస్తువు ప్రపంచంలో ఏ వస్తువు సమానం కాదు. మీరు మీ సాన్నిహిత్యాన్ని దెబ్బతీసే ఏదైనా విషయం మీరు పాటించుకోవాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల కోసం కొంచెం డబ్బు, మీ ఆర్థిక సామర్థ్యం మీకు తెలిసి ఉంటుంది కనుక మీరు అత్యవసర పరిస్థితులకు ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఫండ్ మీ 6 నెలల సాధారణ ఇంటి ఖర్చులను తప్పక కవర్ చేయాలి. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. కుటుంబం కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, ఆ స్ట్రాటజీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే లాక్డౌన్ టైంలో చాలా మంది ఎదుర్కొని ఉంటారు. కొంతమందికి అయితే సాలరీస్ రాలేదు, కొంతమందికి సగమే సాలరీస్ వచ్చాయి. పెన్షనర్స్ వీళ్ళందరికీ కూడా హాఫ్ పెన్షన్ మటుకే వచ్చింది, ఎంప్లాయీస్కి కూడా హాఫ్ సాలరీ వచ్చింది. ఇలాంటి టైం కోసమే మనం ఏం చేయాలి అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. కుటుంబం కోసం ఆర్థిక ప్రణాళిక మీ ఆదాయ ఖర్చులను పరిగణించండి అండ్ మీ సొంత ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. దీనిపైన షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ రీఫండ్ ఏమన్నా ఉందా చూసుకోండి అండ్ ఇప్పుడు వీటిని సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. రిటైర్మెంట్ తర్వాత మీ ఫండ్స్తో మీ లైఫ్ మీరు కొనసాగించుకోవచ్చు.
ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ప్రకారం

0: ప్రకారం మీ మొత్తం ఆదాయంలో కనీసం 20% ఎవ్రీ మంత్ మీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి అంటారు. ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పెట్టండి. పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి మంచి పొదుపు పథకాలు, అందుకే వాటిలో తప్పకుండా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. లైఫ్ ఇన్సూరెన్స్ కొనండి. మంచి బీమా పథకాన్ని తప్పనిసరిగా ఎన్నుకోండి. దీనికి ఉత్తమ టర్మ్ ప్లాన్ చూసుకోండి. ఆరోగ్య బీమా కొనుగోలు, ఏదైనా కుటుంబానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఎనీ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఏదైనప్పటికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మీ మెడికల్ నీడ్స్ కోసం ఎవరిపైనా ఆధారపడకుండా మీకంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి. అప్పు లేకుండా ఉండండి. ఈ రోజుల్లో అప్పులతో చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు, ముఖ్యంగా కార్పొరేట్లో పనిచేసే వాళ్ళు. క్రెడిట్ కార్డ్స్ రావడంతో ఏదంటే అది కొనేస్తూ ఉంటారు, తర్వాత కట్టుకుంటానులే అన్న ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారు. చాలామందికి లే ఆఫ్ అయింది, కొంతమందికి శాలరీస్ లేవు, కొంతమందిని తీసేయడం జరిగింది. వాటినంతా మళ్ళీ మీరు పే చేయాలి అంటే అంత ఈజీ ఏమీ కాదు. అందుకే క్రెడిట్ కార్డ్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయండి. మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే మీ సొంత ఇంటిని ఎలా కట్టుకోవాలో, ఎలా ఉండాలో, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటో, ఎంత ఉంది, ఎంత సేవింగ్ చేయాలి అని మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఒక ఫండ్ లాంటిది స్టార్ట్ చేసుకోండి. కానీ దీని గురించి జాగ్రత్త వహించండి. దీనికోసం మీరు ఇంటికి రుణాన్ని తీసుకుంటే దాని నెలసరి విడత మీ మొత్తం రాబడిలో 35%ని మించకూడదు. చాలామంది ఏదో ఈఎంఐ కట్టేసుకుంటాను లేండి అనుకుంటారు, కానీ ఈఎంఐ కట్టేటప్పుడు దాంట్లో ఎంత లోడింగ్ అవుతుంది, ఎంత ఇంట్రెస్ట్ రేట్ వేశారు అనేది చూసుకోవాలి. అది అంత ఈజీ కాదు. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారంటే ఊరికే ఎందుకు ఇస్తారంటే, ఏ బ్యాంక్ అయినప్పటికీ కూడా దాంట్లో చాలా లోడింగ్ ఉంటుంది, హిడెన్లీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది మీకు తెలియకుండా మీకు చాలా లాస్ చేస్తుంది. అందుకే మొత్తం ఒక డబ్బు ఉన్నాక దాని తర్వాత మీరు కొంచెం దానికోసం లోన్ పెట్టుకోవడం చేస్తే ఇంకా మంచిది, హాయిగా ఉంటారు. లేదా ఒక్కోసారి ఈ ఈఎంఐలు 20 ఏళ్ళు, 25 ఏళ్ల వరకు కూడా పోతూనే ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే వారి ఉమ్మడి పేరుతో ఇంటిని పొందాలి, తద్వారా ట్యాక్సెస్ మినహాయించాలి. భార్యాభర్తలు ఒకవేళ ఇద్దరు కూడా వర్కింగ్ పీపుల్ అయితే ఇంకా మంచిది. ఒక శాలరీని కంప్లీట్గా సేవింగ్స్లో పెట్టి మరో శాలరీలో ఇల్లు నడిపే విధంగా చూసుకోండి. మీ పిల్లలకు కూడా అది చాలా సేవ్ అవుతుంది. ఫ్యూచర్లో వారి ఎడ్యుకేషన్కు కానీ, లేకపోతే మీరు సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ, ఇలాంటిది మీకు చాలా పనికొస్తుంది వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist Media Center.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. శిశిర శిబిరం నాటిక వింటారు. రచన శ్రీ మైనంపాటి భాస్కర్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

శిశిర శిబిరం నాటిక. రచన శ్రీ మైనంపాటి భాస్కర్. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. వినండి శిశిర శిబిరం నాటిక.

0: సార్, మీ జాబ్ వర్క్ పూర్తయింది. ఇవిగో పేపర్స్. బిల్లు 20 రూపాయలు.
1: బిల్లు 1 రూపాయి ఎక్కువే కానీ క్షణంలో పూర్తయిపోయింది వర్క్. తప్పులే ఉండవు కదా?
0: ఒక్క తప్పు ఉంటే మొత్తం డబ్బు ఆపసిస్తా.
1: మీ సంగతి నాకు తెలీదా? ఊరికే అడిగా కానీ రేపు ఇంకొన్ని కోర్టు కాగితాలు తెస్తాను, ఇట్లాగే నీట్గా టైప్ చేసి పెట్టాలి.
0: సార్, వర్క్ ఏమన్నా ఉంటే దయచేసి ఇవాళే తెండి. నైట్ అవుట్ చేసి తెల్లారేటప్పటికీ మీకు అప్పగించేస్తాను. రేపటి నుంచి కొన్నాళ్ల పాటు నేను ఊళ్ళో ఉండను, అందుకని.
1: ఎక్కడికి వెళ్తున్నారే?
0: ఉత్తరాదికి. కాశీ ప్రయాగాలతో పాటు హిమాలయాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ చూసుకుని వస్తాం.
1: ఆహా, పెద్ద ప్రయాణమే పెట్టుకున్నారే. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నారా?
0: అవునండి, నేను, నా భార్య, మా అబ్బాయి నవీను, కోడలు విలాసిని, మొత్తం 4 షాల్తీలు.
1: మరైతే ఇంకే శుభం.
0: ఎప్పటి నుంచో కోరిక, ఇప్పటికి తీరుతుంది. తిరిగి వచ్చాక ఇక ఇన్స్టిట్యూట్ వ్యవహారాలన్నీ మా అబ్బాయే చూసుకుంటాడు. ఇన్నేళ్ల నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని వెనకేసిన డబ్బుతో ఒక జిరాక్స్ మిషన్ కూడా కొంటున్నా.
1: ఇంకే కొడుకు కోసం అన్నీ అమర్చి పెడుతున్నారన్న మాటే?
0: అవును సార్, నేను పడ్డ కష్టాలు నా కొడుకు పడకూడదని నా కోరిక.
1: అది లోక సహజమే కదా, కడుపు తీపి. మంచిది మృత్యుంజయరావు గారు, మరి నేను వెళ్ళొస్తా.
0: నమస్కారం అండి.
1: మృత్యుంజయరావు గారు, మృత్యుంజయరావు గారు, ఏమిటి, ఏమైంది? అరే రే, ఏమైంది? బాగానే ఉన్నారు కదండి. ట్యాక్సీ, ట్యాక్సీని పిలవండి. అరే ట్యాక్సీ వచ్చింది, జాగ్రత్త తీసుకెళ్ళండి. జాగ్రత్త అండి, జాగ్రత్త అండి. క్షణాల క్రితం నాతో చక్కగా మాట్లాడాడు పాపం. ఏమైందో ఏమిటో.

0: அம்மா அம்மா
1: பாபு நவீன் ఏ విట్రా ఇదంతా
0: నాన్నగారికి తగ్గిపోతుంది కంగారు పడకమ్మా
1: డాక్టర్ గారు ఏమంటున్నారు
0: టెస్టులు చేస్తున్నారు డాక్టర్ వైద్య అంటే అందరి డాక్టర్ లాంటి వాడు కాదమ్మా చాలా సిన్సియర్ డబ్బు మనిషి కాడు అనవసరంగా అరడజన్ మందులు రాసేసి మందుల కంపెనీల వాళ్ళని ఉద్ధరించాలని చూడడు టానికుల కంటే తాజా పళ్ళు మంచివంటాడు ఒక జామపండు ఒక్క టానిక్ సీసాతో సమానం అంటాడు మెడికల్ షాపుల్లో దొరికే హెల్త్ డ్రింక్స్కి బదులు కాస్త గోధుమ నూక చక్కెర కలిపి తింటే శ్రేష్టమంటాడు చౌకగా వైద్యం చేయడంతో పాటు చాలా రకాల ప్రయోగాలు కూడా చేస్తుంటాడమ్మా
1: ఏమిటో బాబు ఇప్పుడు ఆ ప్రయోగాలన్నీ ఈయన మీద చేయడు కదా
0: నీకు అన్నీ భయాలే అదిగో డాక్టర్ గారు వస్తున్నారు
2: మిస్టర్ నవీన్
0: డాక్టర్
2: మీరు ఒకసారి ఇట్రండి మీ నాన్నగారిని అన్ని రకాలుగా పరీక్ష చేశాను
0: ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్
2: ప్రమాదం అంటే తక్షణం ఏమీ లేదు కానీ
0: కానీ
2: మిస్టర్ నవీన్ మీరు ధైర్యంగా ఉండాలి
0: చెప్పండి డాక్టర్
2: నవీన్ మీ తండ్రి మృత్యుంజయరావు గారికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది
0: మై గాడ్ ఎయిడ్సా నాన్నగారిక డాక్టర్ ఈ ఎయిడ్స్ అనేది చెడు తిరుగుళ్ళ వల్ల వస్తుందంటారు నాన్నగారు అలాంటి మనిషి కారే
2: చెడు తిరుగుళ్ళ వల్లే ఎక్కువగా ఈ వ్యాధి వస్తుందన్నమాట నిజమే కానీ వేరే కారణాలు కూడా ఉంటాయి ఉదాహరణకి సరిగా స్టెరిలైజ్ చేయని సిరంజిలతో ఇంజెక్షన్ చేయడం వల్ల ఒక్కోసారి రక్తం ఎక్కించడం వల్ల కూడా వస్తుంది

0: అయితే ఈ ఎయిడ్స్కి మందు లేదా డాక్టర్?
1: వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప వచ్చాక ఐఎమ్ సారీ, ప్రస్తుతానికి మందేం లేదు.
0: ప్రస్తుతానికి అంటే?
1: అంటే ఇప్పుడిప్పుడే ఎయిడ్స్ను గురించిన పరిశోధనల్లో కొన్ని ఆశాజనకమైన విశేషాలు బయటపడుతున్నాయి.
0: ప్లీజ్ అవేమిటో చెప్పండి డాక్టర్.
1: హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ ఉన్న మనుషుల్లో ఎయిడ్స్ వ్యాధి విజృంభించడానికి కారణం ఎంపీరియం, ఎం పెనెంట్రాన్స్, ఎం జెనటాలియం అనే మైక్రోప్లాస్మా రకాలు కారణమై ఉండవచ్చు అంటున్నారు ప్రఖ్యాత ఫ్రెంచ్ సైంటిస్ట్ డాక్టర్ లుక్ మొంటెనైర్. అంటే దొంగ ఆచూకీ కాస్త దొరికినట్లే కదా. దాంతోపాటు CD8 లింపోసైట్స్ అనే రక్త కణాలు ఎక్కువగా ఉన్న మనుషుల్లో ఆ కణాలు ఏదో గుర్తు తెలియని కెమికల్ను స్రవిస్తాయని, ఆ కెమికల్ హెచ్ఐవి వృద్ధి పొందకుండా ఆపగలదని తెలుస్తుంది. ఎయిడ్స్ని గురించిన పరిశోధనలు ఒక దారిలో పడ్డాయి. నేను కూడా ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నా.
0: అంటే మీరు ఎయిడ్స్ని ట్రీట్ చేయగలమంటారా?
1: చెయ్యొచ్చు, కానీ ఇప్పుడే కాదు, పరిశోధనలు పూర్తి కావాలి, ఆ తర్వాత ప్రయోగాలు జరగాలి. అప్పుడు
0: ఎన్నాళ్ళు పట్టవచ్చు అంటారు?
1: ఎన్నేళ్ళు అని అడగండి, పడితే 10 ఏళ్ళు పట్టవచ్చు, లేదా పొద్దుటికల్లా ప్రయోగాలు విజయవంతం కావచ్చు, చెప్పలేము.
0: కానీ అప్పటిదాకా ఈయన
1: అదే ట్రాజెడీ.
0: డాక్టర్ నిజం చెప్పండి, మా నాన్నగారు ఇంకా ఎంతకాలం బతకవచ్చు?
1: నా ఉద్దేశంలో ఒక 5 ఏళ్ళు. ఎయిడ్స్ అంటే ఒంట్లో రోగాలు నిరోధించే శక్తిని కోల్పోవడం, అందుకని కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండాలి ఆయన్ని మీరు.
0: అలాగే డాక్టర్, కానీ ఈ సంగతి మాత్రం మా అమ్మకి నాన్నకి చెప్పకండి ప్లీజ్.
1: ఓకే నవీన్.
2: ఇన్నాళ్ల కోరికో అందరం కలిసి ఉత్తరదేశ యాత్ర చేసి రావాలని.
3: దేనికైనా దేవుడి దయ ఉండాలి, కాలం కలిసి రావాలి.
2: ఇన్నాళ్లకు తోసుకుని వచ్చింది ఆ గడియ.
3: ఏమండి, హాస్పిటల్లో వారం రోజులు ఉండి వచ్చినా మీరు పూర్తిగా కోలుకున్నట్లు లేదు. పోనీ ప్రయాణం కొన్నాళ్ల పాటు ఆగిపెట్టుకుంటేనే?
2: చిన్న చిన్న జ్వరాలకి దగ్గులకి మనం భయపడితే ఎట్లాగోయ్? తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చేసరికి 25 ఏళ్ల కుర్రాడిలా హుషారుగా అయిపోతా చూస్తుండు.
3: సరేలేండి, దూరవారం వెళ్తున్నాం, కాస్త ఆయన వాళ్ళ ఇళ్ళల్లో చెప్పి వద్దామా?
2: సరే పద.
3: అమ్మాయి విలాసిని తలుపేసుకోమ్మా.
4: విలాసిని, విలాసిని, ఎక్కడికి వెళ్ళారు అమ్మా నాన్న?
5: బంధువులు ఇళ్ళల్లో చెప్పొద్దామని వెళ్ళారు.
4: పాపం, ఇంకా వాళ్ళకి అసలు సంగతి తెలియదు కదా.
5: అసలు సంగతి సరే, ముందు జరగాల్సిన సంగతి ఏమిటో చూడండి.
4: అంటే?
5: మీ నాన్నగారికి ఎయిడ్స్, అసలే భయంకరమైన వ్యాధి, దానికి తోడు 5 ఏళ్ళు బతకబోతున్నారు ఆయన.
4: ఆయన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండాలన్నారు డాక్టర్ వైద్య.
5: 5 ఏళ్ల పాటు ఆయన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటే ఆ తర్వాత మన చేతికి వచ్చేది చెప్పే.
4: విలాసిని, ఏమిటా మాటలు?
5: అవునండి, ఆయనకు వచ్చిన రోగం ఎలాగో తగ్గేది కాదు, పోయే వాళ్ళతో పాటు మనము పోవాలా? ఏమండి ఆ పశువుల మందని చూసారా?
4: 2 పశువుల చొప్పున కట్టేసి తోలుకెళ్తున్నారు. ఆ వీపుల మీద పెయింట్తో ఆ గుర్తులేమిటి? బక్క చిక్కి ఉన్నాయి గొడ్లు. ఓహో, పాపం కబేళాకు తోలుకెళ్తున్నారనుకుంటా.
5: ఇందులో పాపం ఏముందిలేండి, వయసు అయిపోయింది, జవసత్వాలు ఉడిగిపోయాయి, ఎందుకు పనికిరావు. తిండి దండగని కసాయి వాళ్ళకి అమ్మేసి ఉంటారు, అది లోక సహజం.
4: ఇప్పుడెందుకు చదువుతున్నావు ఇదంతా?
5: అడవుల్లో కూడా అంతేనండి, ఒక జంతువు ఇంకొక జంతువుని వేటాడి తింటుందా? ఆ వేటలో దొరికిపోయేది ఎప్పుడు రోగిష్టి జంతువులో, బలహీనమైన జంతువులో, లేకపోతే దెబ్బ తగిలి పారిపోలేని జంతువులో అన్నమాట. అలాంటివే ఇంకో జంతువు వాతబడి చస్తాయి. ఇది సృష్టి న్యాయం అండి, థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. పనికి మారిన ప్రాణులు బతికుంటే భూమికి భారం కాదంటారా?
4: నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
5: సృష్టి న్యాయాన్ని బట్టే మనం కూడా పోవాలి. మీ నాన్నగారికి ఎయిడ్స్ తగ్గే వ్యాధి కాదు, అలాంటప్పుడు ఇంకో 5 ఏళ్ల పాటు ఆయన్ని బతకనిచ్చి మనం చావడం ఎందుకు?
4: ఆయన రెక్కలు ముక్కలు చేసుకొని కాస్త సంపాదించుకున్నాడు, దాచుకున్నాడు.

0: దాన్ని ఇప్పుడు ఖర్చు చేద్దాం.
1: ఆయన సంపాదించింది దాచింది అంతా మీకోసం. జిరాక్స్ మిషన్తో సహా అన్నీ కొని మీకు మంచి భవిష్యత్ ఏర్పరచాలని ఆయన కలలు కన్నారు. అవన్నీ పగటి కలలు చేస్తారా?
0: మరేం చేయను, ఇంతకీ నాన్నని చంపేయమనా నీ సలహా?
1: ఇది వరకు కొన్ని కొండ జాతుల వాళ్లల్లో ఒక ఆచారం ఉండేదిటండి, తల్లిదండ్రులు బాగా ముసలివాళ్ళు అయిపోయాక కొడుకు వాళ్ళని వెంటబెట్టుకుని మంచు కొండల్లోకి తీసుకెళ్లేవాట. వాళ్ళకి 3 రోజులకు సరిపడా ఆహారం, పొగాకు అవి ఉంచి వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చేవాడు. ఆ తర్వాత 4-5 రోజుల్లో చనిపోయేవాళ్ళు వాళ్ళు. ఆ ముసలాళ్ళ బాధ ఆ విధంగా తప్పేది వాళ్ళకి.
0: అయితే ఇప్పుడు ఏమంటావు?
1: ఏం లేదు, మనం కూడా ఇప్పుడు తీర్థయాత్రలకి హిమాలయాల్లోకి వెళ్తున్నామని గుర్తు చేస్తున్నాను అంతే.

0: అమ్మయ్యా, కాశీప్రయగా చూశాం, బద్రీనాథ్ ఋషికేశ్ చూశాం, వైష్ణోదేవికి వెళ్తున్నాం. ఇదంతా ఏ జన్మలో చేసుకున్న సుకృతము?
1: నానా, చలిగా ఉందా? వేడిగా టీ తాగుతారా?
0: వద్దురా బాబు, ఇప్పుడేగా తాగాం.
1: ఆకలి వేయట్లేదు? బ్రెడ్ ఏమన్నా తెమ్మన్నారా?
0: వద్దొద్దు,
1: పోని పళ్ళు, లేకపోతే జిలేబీ తిన్నానా, ఇక్కడ బాగా చేస్తారు.
0: ఏమిట్రా ఆర్భాటం? ఇవాళే నా బతుకి ఆఖరి రోజైనట్లు ఊరుకో.

0: దేవుడి దయవల్ల వెళ్ళిన అన్ని చోట్ల దర్శనం బాగా జరిగింది. అదిగో అక్కడేదో చిన్న ఆలయం ఉంది, అది కూడా చూసుకుని వద్దాం పద. అమ్మని మీ ఆవిడ్ని పిలు.
1: నాన్న, వాళ్ళని ఇక్కడే ఉండని. ఇక్కడికి దగ్గరలోనే ఎవరో యోగి తపస్సు చేసుకుంటున్నట్ట, మనిద్దరం వెళ్ళి చూసొద్దాం.
0: నిజంగానే? అవునులే, హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళకి ఎంత తక్కువ. సరే పద, పుణ్యపురుషుల దర్శనమే మహాభాగ్యం కదా.

0: చాలా నిర్జనంగా ఉంది ఇక్కడ. ఇంతకీ ఎక్కడా యోగి?
1: ఇటే, ఇంకొంచెం ముందుకు వెళితే కనపడతారు.
0: ముందుకు సరే, మళ్ళీ అసలు వెనక్కి వెళ్ళగలమా? ఈ మంచులో దో ఎలా తెలుస్తుందిరా?
1: బా, నేను బాగా గుర్తు పెట్టుకున్నాలే నాన్న, నువ్వు త్వరగా నడు.
0: గాలి విసిరేస్తుంది మనుషుల్ని. నవీన్, నువ్వు నా దగ్గరే ఉండు, దూరంగా పోకు.
1: నేను ఇక్కడే ఉన్నానా?
0: నవీన్ ఎక్కడ?
1: ఇక్కడే
0: నాన్న. నవీన్
1: ఇక్కడే ఉన్నా.
0: నవీన్
1: ఇటు ఇటు, అటు కాదు ఇటు.
0: నవీన్ నవీన్ నవీన్ నవీన్
1: నాన్న.
0: నవీన్
1: నాన్న.
0: నవీన్
1: నాన్న.
0: నవీన్.

0: అబ్బా, ఇంకా ఎన్నాళ్ళండి ఆ దిగులు మొహం?
1: నాన్నని పరమ కిరాతకంగా ఆ మంచు తుఫానులో వదిలేసి వచ్చాను విలాసిని. అసలే ఆయన చలి భరించలేరు. ఎండాకాలంలో కూడా రగ్గు కప్పుకునే పడుకునేవారు. ఎంత బాధపడుతుంటారో పాపం.
0: ఇంకా బాధ ఏమిటండి, ఆయన ఎప్పుడో స్వర్గస్థులే ఉంటారు.
1: ఆ విషయం తలుచుకుంటేనే ఎలాగో ఉంది. పాపం
0: పాపం కాదు, పుణ్యం. దీన్నే మెస్సీ కిల్లింగ్ అంటారు. చావడం వల్ల బతికిపోవడం అన్నమాట.
1: అయితే మనం చేసింది మంచి పనేనంటావా విలాసిని?
0: అందులో ఏమాత్రం సందేహం లేదు.
2: మృత్యుంజయరావు గారు! అయ్యా మృత్యుంజయరావు గారు!
1: ఎవరండి?
2: నా పేరు భలేరావు, బాలముకుందు భలేరావు, లాయర్ని.

0: రాయరా. ఏం పనండి?
1: మృత్యుంజయరావు గారు ఉన్నారా?
0: ఆయన వెళ్ళిపోయారు.
1: ఎక్కడికి?
0: నాన్నగారు స్వర్గస్థులయ్యారండి.
1: ఇజ్ ఇట్?
0: అందరం కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాం. అక్కడ మంచు తుఫానులో చిక్కుకుపోయారు నాన్నగారు.
1: పాపం.
0: ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరు వచ్చిన పని?
1: మీకు లక్ష్మీపతి గారు తెలుసా?
0: లక్ష్మీపతి గారా? తెలీదే.
1: తెలిసి ఉండడానికి అవకాశం కూడా లేదులేండి. ఆయన మీకు చాలా దూర బంధువు.
0: అయితే?
1: ఆయన వారసులు ఎవరు లేకుండా చనిపోయాడు పాపం.
0: అలాగా?
1: వెదగ్గా వెదగ్గా ఆయనకు అతి దూరపు వారసుడు మీ తండ్రి అయిన మృత్యుంజయరావు గారే అని తెలిసింది.
0: ఏమిటి?
1: మీ నాన్నగారు కూడా మరణించారు కాబట్టి ఇప్పుడు ఆస్తి అంతా మీకే వస్తుంది.
0: నిజంగానా? అబ్బా, భలే శుభవార్త చెప్పారండి భలేరావు గారు.
1: ఇవిగో డాక్యుమెంట్లు. ఓ నెలలోగా ఆస్తి అంతా మీ పరమయ్యేటట్టుగా ఏర్పాటు చేస్తాను.
0: మీకు నా కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
1: భలేవాడివోయ్, కృతజ్ఞతనా ఇంకా ఏమన్నానా? నా డ్యూటీ నేను చేశాను అంతే. వెళ్ళొస్తాను.
2: ఏమండి మిమ్మల్ని ఇట్రండి.
0: వస్తున్నా.
2: అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వచ్చిందండి.
0: విలాసిని, మరి మనకింక దరిద్రం తీరిపోయినట్టే కాబట్టి వెళ్ళి నాన్నని వెతికి తీసుకురానా?
2: అబ్బబ్బబ్బా, నీ చాదస్థం చూస్తే విసుగొచ్చేస్తోంది. మీ నాన్నగారు ఎప్పుడో ప్రాణాలు వదిలేసి ఉంటారు.
0: నీకంత ఖచ్చితంగా ఎలా తెలుసు?
2: ఎలా అంటే, ఆయనే మళ్ళీ మన ఇంట్లో పుట్టబోతున్నారు కాబట్టి.
0: అంటే?
2: అన్నీ వివరంగా చెప్పాలి. మీరు తండ్రి కాబోతున్నారండి.
0: నిజంగానే?
2: ఆహా, అక్షరాల నిజం. ఇంక మీరు వెనక చూపు వదిలేయండి. ముందు చూపు ముఖ్యం. మనకి ముద్దులు మూటగట్టే బాబు పుడతాడు. వాణ్ణి మనం అల్లారు ముద్దుగా పెంచాలి, పెద్ద చేయాలి, పెద్ద పెద్ద చదువులు చెప్పించాలి. ఏమంటారు?
0: ఇంకేమంటాను, సరేనంటాను.

0: అత్తయ్య అత్తయ్య, బాబుకు వేడి నీళ్ళు పెట్టారా?
1: పెట్టానమ్మా.
0: ఆ చెత్తనే నాకు కూడా వేడి నీళ్ళు.
1: ఉంచుతానమ్మా.
0: నా స్నానం అయ్యేలోగా మీరు ఇంటి పనులు పూర్తి చేసి వంట కానిచ్చేస్తే.
1: ఇవాళ కొత్త కాదు కదమ్మా, అన్నీ నే చూసుకుంటాలేమ్మా.

0: అమ్మా నేను స్కూల్కి వెళ్ళాలి, బూట్లేవి?
1: మనీష్ రా బాబు, ఇవిగో బూట్లు ఇక్కడ ఉన్నాయి. అయినా ఇంతలోనే ఎంత పొడుగు ఎదిగిపోయావు నాయనా. మొన్న మొన్నటిదాకా బుల్లి బుల్లి బూట్లు వేసుకునేవాడివి, చూడటానికి బొమ్మ బూట్లల్లే ఉండేవి. ఇప్పుడు బూట్లు పెద్దవయ్యాయి, నువ్వు పెద్దవాడివైపోతున్నావు. పదేళ్ళు రాలా.
0: అత్తయ్య నాకు నీళ్లు రెడీనా?
2: పాపం ఇంటి పనులన్నీ అమ్మే చేస్తోంది విలాస్ని, ఆమెను ఎందుకు బాధ పెడతావు?
0: మీ అమ్మే అరిగిపోదు కానీ ఊరుకోండి. తిని కూర్చుంటే తినదరక్క మీ నాన్నకు వచ్చినట్లే నానా రకాల రోగాలు వస్తాయి. పనులు చేస్తే ఒంటికి ఎక్సర్సైజ్,

0: ఎవరు? ఓ, డాక్టర్ వైద్య గారు, మీరా? రండి రండి రండి రండి.
1: 10 ఏళ్ల క్రితం మీ తండ్రి మృత్యుంజయరావు గారికి వైద్యం చేశాను, గుర్తుందా?
0: అయ్యో, మిమ్మల్ని ఎలా మర్చిపోగలను?
1: అప్పుడు చెప్పాను గుర్తుందా, ఏనాటికైనా ఎయిడ్స్కు వీరుగుడు కనిపెడతానని.
0: కనిపెట్టేశారా?
1: వదులుతానా, లక్షణంగా కనిపెట్టాను.
0: ఆ కనిపెట్టేదేదో 10 ఏళ్ల క్రితమే కనిపెట్టి ఉంటే మా నాన్న బ్రతికుండేవారు కదా.
1: ఇప్పుడు మాత్రం ఏం కొంప ముంచుకుపోయిందని?
0: అంటే?
1: నేను ఇవాళ మీ ఇంటిలిపాదికి ఒక గొప్ప బహుమతినివ్వబోతున్నాను.
0: బహుమత? ఏమిటండి అది?
1: నాతో పాటు ఎవరిని తీసుకొచ్చానో చూడు.

0: నాన్నా నువ్వా?
1: ఏమండి మీరా? మోయా మీరా?
2: అవునర్రా, నేనే.
1: ఏమండి మీరు, మీరు నిజంగా మీరేనా?
2: అవును నేనే, నేనే, నేనే, నేనంటే నేనే.
3: ఏమిటిదంతా పగటి వేషగాళ్ళ పద్ధతిలా ఉందే? చచ్చిన మనిషి తిరిగి ఎలా బతికి వస్తాడు? ఇదేమన్నా సత్యకాలమా పురాణ యుగమా?
4: పురాణకాలం కాదు కానీ 21వ శతాబ్దం, అందుకే ఇది సాధ్యమైంది.

0: చచ్చిన మనిషి తిరిగి ఎలా బతికి వస్తాడు? ఇదేమన్నా సత్యకాలమా పురాణ యుగమా?
1: పురాణకాలం కాదు గాని 21వ శతాబ్దం, అందుకే ఇది సాధ్యమైంది.
2: డాక్టర్ గారు, ఏమిటి, ఏం జరిగింది, వివరంగా చెప్పండి.
1: జరిగిందంతా అర్థం కావాలంటే మీకు కొంత వివరంగా చెప్పాలి. ఓపిక వింటారా?
0: ఏమిటిది చెప్పండి.
1: చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి బతికి వస్తాడని, అతని కోసం అతని దేహాన్ని భద్రంగా ఉంచాలనే ఊహ పాతకాలపు ఈజిప్షియన్లలో ఉండేది.
2: చాలా చిత్రమైన విషయాలు చెబుతున్నారు.
1: అంతకంటే చిత్రమైన అసలు విషయం చెప్తాను. ఒకప్పుడు చావు అనే పదానికి ఉన్న డెఫినేషన్ ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం చావు అంటే గుండె ఆగిపోవడం, నాడి అందకపోవడం, శ్వాస ఆగిపోవడం, ఇవే మరణానికి సూచనలుగా ఉండేవి.
2: మరి ఇప్పుడు?
1: ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. మెదడులోని చివరి జీవకణం చనిపోయేదాకా అది మరణం కింద లెక్క కాదుంటున్నారు ఇప్పటి శాస్త్రజ్ఞులు. ఆ చివరి జీవకణాన్ని రీవైటలైజ్ చేసి దాని సాయంతో కొత్త కణాలను సృష్టించగలిగితే శవానికి మళ్ళీ ప్రాణం పోసినట్లే. ఎయిడ్స్కి విరుగుడు కనిపెట్టడంతో పాటు బతికి ఉన్న ఆ ఒక్క జీవకణం సాయంతో శవాలకు జీవం పోసే పద్ధతిని కూడా పర్ఫెక్ట్ చేశాను, థ్యాంక్స్ టు జెనెటిక్ ఇంజనీరింగ్. నా పరిశోధనలు జయప్రదంగా ముగిశాయి. ప్రయోగాల కోసం హిమాలయాలకు వెళ్ళాను. వెళ్ళాక అక్కడ కనబడింది మీ తండ్రి మృత్యుంజయరావు శరీరం. మంచులో కూరుకుపోయింది. ఆ శరీరాన్ని పట్టుకొచ్చాను, పరిశోధించాను. దానిలో ఇంకా కొన్ని జీవకణాలు సజీవంగానే ఉండటం గమనించాను. వాటిని రీవైటలైజ్ చేశాను. మీ తండ్రికి పునర్జన్మ వచ్చింది. ఆ తర్వాత ఆయనకి యాంటీఏజ్ డ్రగ్స్ ఇచ్చాను. నవీన్, మీ తండ్రి మృత్యుంజయరావు గారు ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడు. ఏమండి మృత్యుంజయరావు గారు, మీరు నిజంగా సార్థక నామదేవిలే. కంగ్రాచులేషన్స్. నా పని పూర్తయింది, నేను వెళ్ళొస్తా.
3: మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఈ జన్మలో చూస్తాను అనుకోలేదర్రా.
4: ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో కానీ మీరు మళ్ళీ బ్రతికి వచ్చారు, నాకదే 10,000.
3: నవీన్, అమ్మ విలాసిని, మీదెందుకు అలా కలవరపడిపోతున్నారు, ఏమైంది?
2: ఇదంతా చూస్తుంటే ఏదో అద్భుతం జరుగుతున్నట్టుంది నాన్న. నాకు
0: పరమాద్భుతంగానే ఉంది, కానీ ముసలాళ్ళు బతికి వచ్చారని సంబరపడిపోతే చాలదు, ముందుంది ముసళ్ళ పండగ.
3: ఏమైందమ్మా?
0: మీరు బతికి వచ్చారు సరే, టింగు రంగాన్ని బతికి వస్తే అయిపోయిందా? దీనిలో ఎన్ని లిటిగేషన్లుంటాయి, ఎన్ని తిరకాసులుంటాయి. మన లా ప్రకారం ఒక మనిషి 7 ఏళ్ల పాటు కనపడకుండా పోతే అతను చచ్చిపోయినట్లే లెక్క. అందుకని ఇప్పుడు జనాభా లెక్కల్లో మీరు లేరు. మిమ్మల్ని మళ్ళీ మనిషిగా లా ఒప్పుకుంటుందా? అబ్బో, ఎన్నో గొడవలు.

0: విలాసిని, ఇది నమ్మశక్యం కానంత విచిత్రంగా ఉందో.
1: అలా అనుకుని మురిసిపోకండి. ఆయన బతికి వచ్చాడంటే మనకి చచ్చినంత పని అయిందని గ్రహించరే.
0: అదెట్లా?
1: ఇప్పుడు ముసలాయన ఆస్తి అంతా తనకే రావాలంటాడు. లక్ష్మీపతి గారి డైరెక్ట్ వారసుడు ఆయనే కదా. మరి
0: అడిగితే ఇచ్చేస్తాం, దానిదేముంది?
1: అన్నంత పని చేసి నా కొడుకు నోట్లో దుమ్ము కొడతారా ఏమిటి?
0: మరేం చెయ్యాలి?
1: మీరు గుట్టు చప్పుడు కాకుండా ఊరుకోండి. 4 లా పాయింట్లు లేవదీసి ఆయన్ని బెదరగొట్టేస్తాను. ఆ తర్వాత ఆయన మూల కూర్చుని ముక్కు మూసుకుని కృష్ణారామ అంటూ కాలం గడిపేయాలి, అంతే. ఆస్తి సంగతి అసలు నోరు మెదపద్దు మీరు.
0: సరే, నీ ఇష్టం.
1: అత్తయ్య తలుపు చూడండి.
2: ఎవరు?
3: మృత్యుంజయరావు గారు ఉన్నారండి.
0: ఆయన పోయి చాలా కాలం అయిందండి.
3: పోయారా? మరి అక్కడ ఆ పారిజాతం చెట్టు దగ్గర ఉన్న మనిషి ఎవరు?
0: అతనా? అతను మా తోటమాలండి.
3: తోటమాల? అతనే మీ అమ్మగారికి భర్త కూడా అనుకుంటానే.
0: ఏమిటండి మీరు అంటున్నది?
3: సరే, నాకెందుకు, నేను వెళ్ళొస్తా.
1: అందరితో అట్లాగే గట్టిగా ఉండండి. అత్తయ్య ఎక్కడికి ఆ ప్లేట్లు పలహారాలు?
2: నన్ను మీ మామగారిని ఇక నుంచి సర్వెంట్ క్వార్టర్స్లోనే ఉండమన్నావు కదమ్మా. మీ మామగారికి భోజనం తీసుకెళ్తున్నాను.

0: అవును మరి, రోగిష్టి మనిషిని పిల్లలున్న తోట ఎట్లా ఉంచుతాం? ఇదిగో పింగాణి ప్లేట్లు వద్దు, ఆ జర్మన్ సిల్వర్ గిన్నెలో తీసుకెళ్ళండి అన్నాం.
1: సరేనమ్మా, నీ ఇష్టం.
2: ఏం ముసలమ్మా ఎత్తెత్తి పడేస్తున్నావు, సత్తి గిన్నె చూడు ఎన్ని సొట్టలు పడిందో.
1: మనీష్, నువ్వేనా ఇట్లా మాట్లాడుతుంది? నువ్వు కూడా మారిపోయావట్రా.
2: వీళ్ళందరితో పాటే నేను కూడా బంగారం లాంటి సత్తు గిన్నె, తరతరాల పాటు వాడుకోవాల్సిన సత్తు బొచ్చే, దాన్ని పగలేస్తున్నావా? ఇవాళ మా అమ్మ నాన్న మీకు దాంట్లోనే పెడుతున్నారు తిండి. మరి నేను రేపు పెద్దయ్యాక మా అమ్మని నాన్నని సర్వెంట్ క్వార్టర్స్లో ఉంచి ఈ గిన్నెలోనే వాళ్ళకి తిండి పెట్టద్దు.
0: ఒరే, ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఏమిట్రా మాటలు? మాకు సత్తు బొచ్చులు తిండి పెడతావా?
3: వీపు పగలగొడతాను వేధావా.
2: మీరు నేర్పించిన విద్య కదా ఇది.
4: అవునండి, ఆ పిల్లాడున్న దాంట్లో తప్పేముంది? ఇవాళ మీరు మీ పెద్దలకు చేస్తున్న సత్కారం రేపు మీ పిల్లాడు మీకు చేస్తారంటున్నాడు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం, మర్చిపోతే ఎలా?
0: చూడబోతే మా వాడి మనసు మీరే విరిచేసినట్లున్నారే.
4: ఆ పుణ్యంలో నాకు కాస్త భాగం లేకపోలేదమ్మా, ఒప్పుకుంటున్నా. ఇదిగో మృత్యుంజయరావు గారు, ఇంకా ఆ తోటమాలి అవతారం చాలించి ఇలా ముందుకు రండి. నేను గుర్తున్నానా?
5: మీరు
4: హిమాలయాల్లో అదే ఆ మంచు తుఫానులో ఆ రోజున?
5: అవును గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చింది.
4: ఆ రోజు మంచు తుఫానులో మీతో పాటు నేను కూడా అనుకోకుండా చిక్కుకుపోయాను. ఆ తర్వాత 10 ఏళ్ళు గడిచాయి. అప్పుడు డాక్టర్ వైద్య అక్కడికి వచ్చారు. ముందు మిమ్మల్ని చూశారు, మిమ్మల్ని మంచులోంచి బయటకు తీసి బ్రతికించారు. అయితే మీ దారి మీరు చూసుకోకుండా నా సంగతి కూడా డాక్టర్ గారికి చెప్పారు. ఆ తర్వాత నన్ను బ్రతికించారు. ఇదిగో ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్నాను, అది చరిత్ర.
3: ఇంతకీ మీరెవరు, ఏం చేస్తుంటారండి మీరు?
4: నేనెవరినా? టింగురంగా అంటూ ఎవరి ఆస్తి మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారో ఆ లక్ష్మీపతి నేనేనయ్యా. నేను వారసులు లేకుండా చనిపోయినప్పుడు బాలముకుంద్ బలేరావు కనిపెట్టాడు, ఈ మృత్యుంజయరావే నాకు వారసుడని. మీరు మీ తల్లిదండ్రులకు ఎంత ద్రోహం చేస్తున్నారో కళ్ళారా చూశాను. ఆ ఆస్తి అనుభవించే యోగ్యత మీకు లేదు.
0: అంటే?
4: నా ఆస్తి నేను తక్షణం స్వాధీనం చేసుకుంటున్నాను.
3: అదెట్లా కుదురుతుంది? మీరు చచ్చిపోయి 7 ఏళ్ళు దాటుతుంది, అసలు చచ్చిపోయిన మనిషి మళ్ళీ బతికి రావడానికి కుదురుతుందా? అందుకు లా ఒప్పుకుంటుందా?
4: ఈ ప్లీడర్ మతలబులన్నీ మా బాలముకుంద్ బలేరావు చూసుకుంటాడు లేవయ్యా. నువ్వు గుళ్ళో లింగాన్ని మింగితే ఆయన గుడినే మింగేసే రకం. నా ఆస్తి మళ్ళీ నాకు రాక తప్పదు.
5: అవును, మీ ఆస్తి మీకే చెందటం న్యాయం.
4: అయినా ఆ ఆస్తి నా కోసం కాదండి, దానితో ఒక ఆశ్రమం పెట్టబోతున్నాను.
5: ఆశ్రమమా?
4: అవును, ఆ ఆశ్రమం పేరు శిశిర శిబిరం. పండుటాకులు శిశిరంలో రాలిపోతాయి, వార్ధక్యంలో మనిషి అదే స్థితిలో ఉంటాడు. వృద్ధాప్యంలోకి అడుగు పెట్టాక వాళ్ళు జీవసత్వాలు ఉడిగిపోయి నిస్సహాయులుగా ఉంటారు. వాళ్ళు పసిపాపలతో సమానం, వాళ్ళని పసిపాపల్లాగే జాగ్రత్తగా చూసుకోవాలి. జీవితంలో 3/4 కాలం పిల్లల కోసమే శ్రమపడిన మనుషులకు కనీసం చివరి రోజుల్లోనైనా విరామం, విశ్రాంతి, ఆప్యాయత, అభిమానం అవసరం. ఆ ఏర్పాట్లన్నీ ఎదిగి వచ్చిన పిల్లలు చేయాలి, కానీ సరిగ్గా అవే కరువు అయిపోతున్నాయి వయసు మళ్ళిన వాళ్ళకి. అందుకే నా ఆస్తంతా కూడా నేను పెట్టబోయే శిశిర శిబిరానికే అంకితం. ఆ ఆశ్రమం ఆలనా పాలన అంతా ఈ సుగుణమ్మ చూసుకుంటుంది. తన మనవణ్ణి సాకినట్లే వృద్ధులను కూడా చూసుకోగల దయా దాక్షిణ్యం ఆమెలో ఉన్నాయనిపిస్తుంది నాకు. ఇదిగో మృత్యుంజయరావు గారు, ఇక నుంచైనా ఈ పిల్లల జంజాటం వదిలేసి మీరు మా ఆశ్రమానికి వచ్చేయండి.
5: ఇకపై ఇక్కడే ఉండే సహనం నాలో కూడా లేదు లక్ష్మీపతి గారు. ముసలాన్నయ్యానని కన్న తండ్రిని చంపడానికి సైతం వెనకాడని వాళ్ళు నా కొడుకు కోడలు.
1: నాన్న,
0: మాయ,
5: నేను బ్రతికినందుకు సంతోషించాల్సింది పోయి ఆస్తి పోయిందని దుఃఖించేవాళ్ళు నా కొడుకు కోడలు. లక్ష్మీపతి గారు, ఇక నుండి మనలాంటి వాళ్ళందరి కేర్ ఆఫ్ అడ్రస్ శిశిర శిబిరమై పదండి. పదసుగుణా.

0: శిశిరే శిబిరం నాటిక విన్నారు. ఇందులో మృత్యుంజయరావు, శ్రీ ఏ శ్రీధర్రావు, నవీన్, శ్రీ కేవిఎస్ కుమార్, విలాసిని శ్రీమతి ఎం వేణుమాధవి, సుగుణమ్మ శ్రీమతి ఎంఎస్ శకుంతల సుబ్రహ్మణ్యం, డాక్టర్ వైద్య శ్రీయుతులు కె కామేశ్వరరావు, లక్ష్మీపతి ఇ రాజశేఖర్ రెడ్డి, కస్టమర్ ఏ బాలకృష్ణ, బాలముకుంద్ భలేరావు, క్రమధాటి వెంకటేశ్వర శర్మ, ఇంకా మనీష్, చిరంజీవి, పిఆర్ సందీప్ పాల్గొన్నారు. సాంకేతిక సహకారం శ్రీ ఐ మోహన్ సుధాకర రావు, శ్రీ గణపతి. రచన శ్రీ మైనంపాటి భాస్కర్. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.
1: శిశిర శిబిరం నాటిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సంధ్యారాగం. ఈనాటి ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆడవారి మాటలకు అర్థాలే వేరుడి ఈ చిత్రం కోసం హరిచరణ్, జన్నీ, మాతంగి, భార్గవి ఆలపించిన గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

సెవెన్జీ బృందావన్ కాలనీ. ఈ చిత్రం కోసం కునాల్ మాతంగి ఆలపించిన ఈ పాటను వినండి. సంగీతం యువన్ శంకర్ రాజా.

జీవనజ్యోతి ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో చివరిగా కన్నవారి కళలు ఈ చిత్రం నుంచి రామకృష్ణ పి సుశీల ఆలపించిన గీతం వినండి. గీత రచన రాజశ్రీ, సంగీతం వి కుమార్.

సంధ్యారాగం కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
5: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
6: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఇప్పుడు వినండి, ఈ పూట ప్రసారంలో కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 6:20 రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు, 6:25 అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది, 7:00 కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 వ్యవసాయ పాఠశాల ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 8:00 మహిళా ప్రభా కార్యక్రమంలో భాగవతంలో సత్యభామ పాత్ర చిత్రణ గురించి శ్రీమతి జి వనజకుమారి గారి ప్రసంగం ఉంటుంది, 8:15 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు వినవచ్చు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 8:40 లలిత గీతం ఉంటుంది, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు, 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుంది, 10:00 ఏకచిత్ర గానం శీర్షికన ప్రేమసాగరం చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి, 10:30 అలనాటి మధుర గీతాలు వినవచ్చు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోవు కార్యక్రమాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.
3: Akashvani, the news read by Saira Mujtaba. The Defence Investiture Ceremony is underway at Rashtrapati Bhavan in New Delhi. President Draupadi Murmu is presiding over the ceremony. During this prestigious event, the President conferred gallantry awards to the personnel of the Armed Forces, Central Armed Police Forces, and State and Union Territory Police. Lieutenant Commander Suraj Parashar, Lieutenant Colonel Nitish Bharti Shukla, Major Aditya Pratap Singh, Inspector Lakshman Kevat, and Rameshwar Durg Deshmukh were awarded Shauri Chakra. Vice President C.P. Radhakrishnan, Prime Minister Narendra Modi, Defence Minister Rajnath Singh, along with other Union Ministers and senior officials of Armed Forces, were also present on the occasion. West Bengal has become the 36th state and union territory in the country to implement Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. The scheme provides health cover of up to 5 lakh rupees per family per year for secondary and tertiary care hospitalization to eligible beneficiaries. National Health Authority and Government of West Bengal signed an MOU in New Delhi today for the implementation of the scheme in the state. The MOU was signed in the presence of Union Health Minister J.P. Nadda and West Bengal Chief Minister Shubhendu Adhikari. The Trinamool Congress, or TMC, led by Mamata Banerjee today, moved the Calcutta High Court, challenging the decision of West Bengal Assembly Speaker to recognize Rituprat Banerjee as the leader of the opposition in the Legislative Assembly. According to reports, TMC has contended that Speaker's decision to appoint Rituprat Banerjee as leader of the opposition is contrary to established parliamentary norms and procedures. India has deeply regretted the renewed attacks in West Asia. In a statement, the External Affairs Ministry said

0: that these developments are a matter of utmost concern to the international community. India has called on all parties to immediately de-escalate tensions and ensure that civilians are not harmed. The ministry also appealed to conclude ongoing negotiations for a diplomatic solution so that peace and stability can return to the region. The statement comes as Israel and Iran traded fresh missile attacks, triggering escalation in West Asia and jeopardizing the ceasefire. The Indian Embassy in Iran has also advised Indian nationals to avoid any travel to Iran in view of the recent developments in the region. It also advised Indian nationals currently present in Iran to exit the country by all available means. The Ministry of Petroleum and Natural Gas has said the supply of crude oil, LPG and natural gas in the country remains stable despite the ongoing situation in West Asia. Addressing the interministerial briefing in New Delhi this afternoon, Additional Secretary in the Ministry, Praveen Khanuja, said the government has taken several measures to ensure uninterrupted fuel supplies and maintain energy security. Lok Sabha Speaker Om Birla today inaugurated the three-day Zone 2 conference of the Commonwealth Parliamentary Association or CPA India region in Chandigarh this afternoon. Legislators and presiding officers from across the country are attending the conference being hosted by the Haryana Assembly to deliberate on significant topics including their role of legislators in nation building. Inter-block meeting was held in New Delhi this afternoon. Various opposition party leaders attended the meeting. It included Congress President Mallikarjun Kharge, Senior Congress Leader Rahul Gandhi and Samajwadi Party Chief Akhilesh Yadav, among others. Some opposition parties, including Aam Aadmi Party and DMK, distanced themselves from the meeting. Later, addressing the media, Congress President Mallikarjun Kharge said it was agreed that all parties of the India bloc would meet every 2 months and next meeting is scheduled to take place at Hyderabad in Telangana in August. Reacting to the meeting, the BJP claimed that the India bloc lacks credibility among the people. Akashvani celebrating 90 years of exemplary service today. Akashvani brings forth a voice that echoes through generations, carrying the nation's stories, values and aspirations to listeners across the country. Reports of Akashvani's 90th anniversary are also pouring in from several states and UTs. And India recorded the biggest ever victory in Test cricket, defeating Afghanistan by an innings and 300 runs on the third day of the one-off test in New Chandigarh today. After declaring the first innings at 564-8, India bowled out Afghanistan 452 in the first innings and 112 in the second innings after enforcing the follow-on, sealing the match inside 3 days. And that is the end of this news bulletin.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: పార్టీ నాది, బడ్జెట్ నీది.
5: ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్టంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా వివాదాలు లేకుండా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

0: పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, భూమిపై రైతు అన్ని హక్కులు కలిగి ఉండేలా సవరించామన్నారు. రీసర్వే 2.0 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని చెప్పారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి 9 లక్షల లావాదేవీలకు 100% ఆటో మ్యూటేషన్ తీసుకువచ్చామన్నారు. రాష్టంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని చెప్పారు. గోదావరి జిల్లాలో ఆహార శుద్ది పరిశ్రమలతో పాటు ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకే కరెంట్ ఇచ్చాం, ఇంకా దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈ జిల్లాలో పండించే ఆక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు, న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది.
0: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 పరిధిలోని సీసీడీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ల్యాడర్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా కిందపడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు భూసారాన్ని కాపాడేందుకు పరిమితంగా ఎరువులను ఉపయోగించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురంలో ఈరోజు జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో అవసరానికి మించి రసాయన ఎరువులు వేయడం వల్ల భూమి సహజ సారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈసారి ఎకరాకు ఎంత అవసరమో అంతే ఎరువులను వాడాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేస్తూ పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా సాగేందుకు దేశంలోనే మొదటిసారిగా ఒక సరికొత్త మొబైల్ అప్లికేషన్ యాప్ను ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 ఏళ్ల పరిపాలనలో రైతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్టంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికే తొలి ప్రాధాన్యతనిస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రికార్డు స్థాయిలో అమలు చేసి రాష్ట్రంలోని రైతాంగానికి ఒక భరోసా ఇచ్చామని చెప్పారు. వన్ నేషన్ వన్ కార్డు విధానంలో భాగంగా మొట్టమొదటిసారిగా స్మార్ట్ కార్డులు తీసుకువచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరిస్తూ,
2: సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించారు. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 351,000 మెట్రిక్ టన్ల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆశీర్వచనాలు, వాళ్ళు అందించిన ఆ సహకారం వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు.
0: రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయులు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని రాష్ట అసెంబ్లీ భవనంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి ఈరోజు అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. ఎన్నో పోషకాలు లభించే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు చేపలు రొయ్యలతో తయారు చేసిన ఆహారాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేపలు రొయ్యల్లో కొవ్వు తక్కువగా ఉండి అధిక ప్రోటీన్లు లభిస్తాయన్నారు. గుండె కండరాలను బలోపేతం చేయడంతో పాటు కంటికి మెదడుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని

నిమ్మల రామానాయుడు చెప్పారు. సంక్షేమ పథకాల అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు త్వరలో ఒక ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. విజయనగరం జిల్లా బల్లంకి గ్రామంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పారదర్శకంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో అవకతవకలు జరిగినా పథకాలు అందకపోయినా నేరుగా ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయవచ్చని చెప్పారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈరోజు పశ్చిమ, తూర్పు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో ఇవి వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఒకటి లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అవసరమన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి, రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఎంఎస్ రామారావు ఆలపించిన హనుమాన్ చాలీస ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో ధర్మం గురించి శతావధాని శ్రీ మద్దూరి రామమూర్తి గారి హితోక్తులు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, ఆ తర్వాత మాదక ద్రవ్యాలు

వ్యసనాలు అవగాహన నివారణ గురించి సైకియాట్రిస్టు డాక్టర్ డి శివప్రసాద్ గారు అలాగే పోలీసు అధికారి శ్రీ ఎలీషా గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఈ కార్యక్రమాలు రేపటి కాంత్రీకలు కార్యక్రమంలో 7:15 వినవచ్చు. 8 గంటలకు హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో చిన్నటేకూరు జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ఉంటుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు ఉంటాయి. 11:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు. ఈ కార్యక్రమం తిరిగి 12:40 అలాగే 2:30 ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం.

సమర్పించు కదంబ కార్యక్రమం ఉంటుంది. 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు ఉంటాయి. 11 గంటలకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు. ఈ కార్యక్రమం తిరిగి 12:40 అలాగే 2:30 ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు. అలాగే 2 గంటలకు జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 5 గంటలకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 6 గంటలకు ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం. 6:20 ప్రసార వివరాలు. 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో చిరుధాన్యాల సాగులో మెళకువలు యాజమాన్య చర్యల గురించి యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ గారితో పరిచయం ఉంటుంది. ఆ తర్వాత ధరల వివరాలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు మొదలైన అంశాన్ని రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో మీరు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8 గంటలకు తుంగభద్రా కథలు ఈ కార్యక్రమంలో కర్మణ్యేవాధికారస్తే కథానిక వింటారు. రచన డాక్టర్ స్వరూప్ సిన్హా. 8:15 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుంది. 10 గంటలకు ఏకచిత్ర గానం శీర్షికన మనసంతా నువ్వే చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, కళ్యాణి, ఆరాధ్య. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వరమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లిసి, శ్యామ్, వెంకటేష్, బాబు, అఖేలా, భన్నాపురం, దశరథ్, వనజ, బాల్, నరసింహ వీరంతా కోరుతున్న పాట దొంగమగుడు చిత్రబులుడిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం చక్రవర్తి.

తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ, నవీన్, వర్షిణి, చిన్నారి, గుజ్జేటి శ్యామ్ కుమార్, రక్షణ. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. అలాగే వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం, టి కోడూరు నుంచి రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర్ రెడ్డి, అపర్ణ, సుభాష్ రెడ్డి, నేత్రావతి, నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, అనిత, అరుణ, సంయుక్త, సౌందర్య, హిమబిందు, మేఘ మౌక్తిక, రాజమ్మ, సుభద్రమ్మ, శ్రీనివాసాచారి వీరందరూ కోరుతున్న పాట గజనీ చిత్రంలోనిది. ఆలపించిన వారు హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ. సంగీతం హారీష్ జయరాజ్.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, పిరక కుమ్రయ్య, లక్ష్మయ్య, ఈశ్వర్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుంచి భారత్లాల్, పరదేశి, భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనువల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట శక్తి చిత్రంలోనిది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే నాగర కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెనల్తేజ, గౌతమ్ కుమార్, అధీరా, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమసింహ, నాగశెట్టి, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి దుబాయ్ బాషా, ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మెహబూబ్ బాషా, మిన్నాద్ బేగం మరియు వారి గ్రామ ప్రజలు వీరంతా కోరుతున్న పాట ప్రాణం ఖరీదు చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గీతరచన జాలాది, సంగీతం చక్రవర్తి.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానగల గోపాల్, అలాగే కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, అలాగే కర్నూలు జిల్లా కర్నూలు చిత్తారి వీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మీ, రవిచంద్ర, దివ్య, గురునందన్, మోక్షిత, పావిక, శ్రీహరి, గీత, యశ్విత, యశ్విన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట భారతీయుడు చిత్రంలోనిది. ఆలపించిన వారు కెజే యేసుదాస్, సంగీతం ఏఆర్ రెహమాన్.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే సికింద్రాబాద్, బురడిగడ్డ, ఆర్యనగర్ సమాజం నుంచి సకుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరంతా కోరుతున్న పాట మంగమ్మ గారి మనబడు చిత్రంలోనిది. ఆలపించిన వారు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం కెవి మహదేవన్.

అభిరుచి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 వ్యవసాయ పాఠశాల ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆ తర్వాత 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం కూడా విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
1: to develop the industrial ecosystem and promote large scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology oriented businesses, R&D and innovation oriented businesses.
0: ఈ సందర్భంగా డిపిఐఏటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటి

0: అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
1: To develop the industrial ecosystem and promote large-scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology-oriented businesses, R&D and innovation-oriented businesses.
0: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్

వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈ రోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్పూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సిపిఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్, 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్టం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్దిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్టంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా, ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3 హీట్ FG లో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు.
1: ఖరీఫ్లో మన రాష్ట్రంలో పండించే అపరాల పంటల్లో కంది, పెసర, మినుము పంటలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ పంటలను గురించి రైతులు సరైన అవగాహన కలిగి ఉండి సరైన మెలకువలు పాటించి సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించుకోవడమే కాకుండా అధిక ఆదాయం కూడా పొందవచ్చు. మొదటిగా కంది పంట సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. ఈ కంది పంటను ఖరీఫ్లో ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా, అలాగే సజ్జ, జొన్న, మొక్కజొన్న, పెసర, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లతో అంతరపంటగా కూడా పండించవచ్చు. ఈ పంటను తక్కువ వర్షపాత మండలంలో జూన్లోను, కృష్ణ, గోదావరి, దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూలై ఆగస్టు నెలల్లో కూడా విత్తుకోవచ్చు. ఇక నేలల విషయానికి వచ్చినప్పుడు ఈ పంటను నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలల్లో మురుగునీరు పోయి వస్తిగల నల్లరేగడి నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికిరావు. భూమిని 2 సార్లు నాగళ్లతో దున్ని నేలను మెత్తగా తయారు చేయాలి. తరువాత తమ ప్రాంతాలకు అనుకూలమైన మేలైన విత్తనాలను ఎంపిక చేసుకుని సరైన సమయంలో విత్తుకోవాలి. తొలకరిలో 170 నుంచి 180 రోజుల్లో కోతకు వచ్చే మధ్యకాలిక కంది రకాలైన ఎల్ఆర్జి 133-33, ఎల్ఆర్జి 105, టీఆర్జి 59, ఎల్ఆర్జి 52, ఎల్ఆర్జి 41, ఐసీపీఎల్ 85-063, బీఎస్ఎంఆర్ 736, ఐసీపీఎల్ 87-119 అనే రకాలు మన రాష్ట్రంలో పండించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలను ఎన్నుకున్న తరువాత విత్తన శుద్ధి చేసుకుని విత్తనాలను నాగలి వెంబడి గాని, సాళ్లలో గొర్రుతో గాని విత్తుకోవాలి. సీడ్ డ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. ఖరీఫ్లో నల్లరేగడి నేలల్లో వరుసల మధ్య 150-210 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, అదే ఎర్ర నేలల్లో అయితే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేట్లుగా నాటుకోవాలి. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే చివరి దిక్కులో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి. అంతరపంటగా వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది. ప్రధాన పైరుకు, అంతరపంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి. విత్తిన తరువాత కలుపు నివారణ మరియు అంతర కృషి ఎంతో అవసరం. దీనికి గాను పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేయాలి. విత్తిన 30 మరియు 65 రోజులప్పుడు గుంటకతో గాని గొర్రుతో గాని అంతరకృషి చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్య గడ్డిజాతి కలుపు మొక్కలైన ఊద, చిప్పెర మరియు గరిక నివారణకు క్విజాలోపాప్ ఇథైల్ 5% మందును 400 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. గడ్డిజాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్న ఎడల ఎకరానికి 400 మిల్లీలీటర్లు ఇమజితాపర్ 5% మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తక్కువ కాల పరిమితి గల మినుము, పెసర, తృణధాన్యాలు, వేరుశెనగ అంతరపంటలుగా కూడా వేసుకోవచ్చు. అంతరపంటల నిష్పత్తి విషయానికి వస్తే ఒక కంది సాలుకు జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ మొదలగునవి అయితే 2 సాళ్లు, అదే పెసర లేదా మినుము లేదా సోయా చిక్కుడు లేదా వేరుశెనగ మొదలగు పంటలకి 7 సాళ్లు ఉండేట్లు విత్తుకోవాలి. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో పంట బెట్టకు వచ్చినప్పుడు 1 లేదా 2 తేలికపాటి తడులు ఇవ్వగలిగితే దిగుబడులు పెంచుకోవచ్చు. ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కాయదశలో మరోసారి ఇవ్వాలి. పూత సమయంలో తడులు ఇవ్వరాదు, ఇస్తే పూత రాలే ప్రమాదం ఉంటుంది. ఈ పంటను వేసిన తరువాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం.

ఈ పంట పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకుని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు 2 మిలీలీటర్ల క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే కాయతొలచు పురుగు లేదా శనగపచ్చ పురుగు పూత మరియు పింద దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక చేపట్టాలి. ఇప్పుడు ఈ సమగ్ర సస్యరక్షణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా వేసవిలో లోతుదుక్కులు చేయాలి. ఈ విధంగా వేసవిలో లోతుదుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలు ఉంటుంది. ఈ పురుగులు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతర పంటగా పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షిత పైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ICPL 332, LRG 41 అనే రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించి వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాల సమానమైన NPV ద్రావణాన్ని లేక 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం తేడాలతో 2 సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణారహితంగా వాడరాదు. తప్పనిసరిగా అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలిపూత దశలో ఉన్నప్పుడు క్లోరోఫైరిఫాస్ 2.5 మిలీలీటర్లు, పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2 మిలీలీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డెల్టామెత్రిన్ 0.9 మిలీలీటర్లు లేదా ల్యాండా సైహలోత్రిన్ 1 మిల్లీలీటరు లేక లిఫెన్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తరువాత కూడా శనగపచ్చ పురుగు నివారించలేకపోతే ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక మరుక మచ్చల పురుగు కూడా ఈ పంటను అధికంగా నష్టపరుస్తుంది. దీనినే వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు యొక్క 1, 2 దశలు పూమొగ్గల లోపలే ఉండి తినివేస్తాయి. తరువాత దశలలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తుంది. దీని

నివారించలేకపోతే ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక మరుక మచ్చల పురుగు కూడా ఈ పంటను అధికంగా నష్టపరుస్తుంది. దీనినే వాడుకలో పూతపురుగు లేదా గూడుపురుగు లేదా బూజుపురుగు అని కూడా అంటారు. ఈ పురుగు యొక్క 1, 2 దశలు పూమొగ్గల లోపలే ఉండి తినివేస్తాయి. తరువాత దశలలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ల్యాండా సైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. వీటితో పాటుగా కందిలో కాయ ఈగ కూడా ఆశిస్తుంది. ఈ కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేతపింద దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కావున పిండ దశలో 5% వేపగింజల కషాయం పిచికారీ చేసినట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేక ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేక థయాక్లోప్రిడ్ 0.7 మిల్లీలీటర్లు లేదా థయోమెథాక్సామ్ 0.4 గ్రాములు లేదా లుఫెన్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పురుగును సమర్థవంతంగా అరికంటవచ్చు. ఇక తెగుళ్ల విషయానికి వస్తే మొదటిగా ఎండు తెగులు ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. దీని నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో జొన్నతో పంట మార్పిడి చేయాలి. LRG 105, LRG 133-33, TRG 59, ICPL 87-119 మరియు ICPL 88-63 వంటి కంది రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. రెండవది వెర్రి తెగులు. దీనిని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా అంటారు. ఇది ఒక వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగులను గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. ఈ తెగులు అసారియా కజాని అనే కంటికి కనిపించని ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించు తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా గమనించడం జరిగింది. అందుచేత ముందస్తు నివారణలో చర్యలో భాగంగా విత్తిన 60 నుంచి 90 రోజుల వ్యవధిలో నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం పొడి లేదా 4 మిల్లీలీటర్లు కెరాథాన్ అనే మందును కలిపి 10 రోజులకొకసారి దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ తెగులును కొంతవరకు తట్టుకోగల ICPL 87-119, BSMR 853, BSMR 736, LRG 105 మరియు TRG 59 అనే రకాలను సాగు చేసుకోవాలి. ఈ తెగులు ఆశించిన పొలంలో పంట కోసిన తరువాత చెట్టు మొదళ్లను అలాగే వదిలివేయకుండా పీకి నాశనం చేయాలి. వీటితో పాటు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు కూడా ఆశిస్తుంది. దీనివలన ముదురు మొక్కల కాండంపైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్యభాగం తెలుపు వర్ణంలోనూ ఉంటాయి.

తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొన్ని కొమ్మలు కానీ ఎండిపోతాయి. MRG 66 అనే కంది రకం ఈ తెగులును తట్టుకుంటుంది. ఇక పంట కోత విషయానికి వస్తే, కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెలతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చేయాలి. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టి వేప ఆకులను కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా రైతులు ఈ మెలకువలను తెలుసుకుని సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టినట్టయితే కందిలో మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక కంది తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించే అపరాల్లో మినుము మరియు పెసర పంటలు చాలా ముఖ్యమైనవి. ఈ పంటలు ఏకపంటగానే కాకుండా ప్రత్తి, కంది మరియు పందటోటల్లో అంతర పంటలుగా కూడా సాగు చేయవచ్చు. తక్కువ పంటకాలపు రకాలు అందుబాటులో ఉండడం వలన వివిధ పంటల సరళిలో సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పంటలు నత్రజనిని స్థిరీకరించడంలో, భూమికి సేంద్రీయ పదార్థం అందించడంలో, అపరాలు ధాన్య పంటల సరళిలో సుస్థిర పంటల దిగుబడులు సాధించడంలో, నాణ్యమైన ఆహార భద్రత కల్పించడంలో, రసాయన ఎరువులు వాడకం తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. తక్కువ కాలంలో తక్కువ నీటి వినియోగంతో వివిధ ధాన్య పైర్ల కంటే అధిక ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇక వంగడాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే, ఖరీఫ్లో పెసర్లో LGG 630, LGG 607, LGG 460, TM 96-2, WGG 42, IPM 2-14. అదే మినుములో అయితే LBG 884, LBG 904, TBG 129, LBG 932, GBG 1, TBG 104, LBG 752, LBG 787, PU 31 అనే రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక మినుము పెసర సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చర్చించినట్లయితే, వేసవి దుక్కులు చేసుకుని తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని గొర్రుతో మెత్తగా దున్ని పొలాన్ని సిద్ధం చేయాలి. ప్రతి 2-3 మీటర్ల మధ్యలో ఒక లోతైన నాగలిచాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అధిక వర్షాలు పడిన వెంటనే నీటిని బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది. తొలకరి అపరాల్లో అధిక వర్షాలకు పంట ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క మెలకువలను ప్రతి రైతు విధిగా పాటించాలి. మురుగునీరు నిలువని, తేమను నిలుపుకోగల చౌడు లేని భూములు ఈ పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చు ఎరువులు వేసి కలియదున్నాలి. మినుము పెసర పైర్లకు పైపాటుగా ఎలాంటి ఎరువులు వాడవలసిన అవసరం లేదు. ఖరీఫ్లో పెసర, మినుము పంటలను జూన్ 15 నుంచి జూలై 15 సమయంలో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు. మినుములో ఎకరాకు 8 నుంచి 10 కిలోలు, అదే పెసరలో అయితే 6 నుంచి 8 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ మోతాదులో విత్తనాన్ని వాడినట్లయితే సుమారుగా 1 చదరపు మీటరుకు 33 చొప్పున మొక్కల సాంద్రత ఉంటుంది. ఈ సాంద్రతలో మొక్కలు ఉండటం వల్ల అత్యధిక దిగుబడి సాధించవచ్చు. మొక్కల సాంద్రత తగ్గిన ఎడల కలుపు సమస్య, అదేవిధంగా మొక్కల సాంద్రత ఎక్కువైన ఎడల పైరు త్వరగా బెట్టకు రావడం, పురుగులు మరియు తెగుళ్ల సమస్యలు అధికమవుతాయి. విత్తడానికి 24 నుంచి 48 గంటల ముందుగా కిలో విత్తనానికి 5 గ్రాములు థయోమిథాక్సామ్ లేదా 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి, తరువాత 3 గ్రాములు థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజబ్ లేదా 2 గ్రాములు కార్బండిజమ్ మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే మొక్క తొలి దశలో ఆశించు రసం పీల్చు పులుగులు, చిత్తపురుగులు మొదలైన వాటిని అరికట్టడమే కాకుండా తద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లను, వేరుకుళ్ళు మరియు మొదలుకుళ్ళు తెగుళ్లను కూడా అరికట్టవచ్చు. విత్తుటకు 1 గంట ముందుగా ఎకరానికి 200 నుంచి 400 గ్రాముల రైజోబియం మరియు 200 నుంచి 400 గ్రాముల PSB కల్చర్ను పట్టించి విత్తుకోవాలి. కలుపు యాజమాన్యం

లో మెలుకువల విషయానికి వస్తే, మినుము పెసర పైర్లను మెట్టలో సాగు చేయనప్పుడు పైరు విత్తిన మొదటి 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. అంతరకృషి ద్వారా కలుపు నివారణ చేస్తే భూమిలో తేమను కూడా నిలుపుకోవడానికి దోహదం చేస్తుంది. కలుపు బెడద ఎక్కువగా ఉన్న భూమిలో విత్తిన వెంటనే లేదా 1 రోజు లోపల ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ 30% కలుపు మందును 200 లీటర్ల నీటికి కలిపి పొలమంతా సమానంగా పిచికారీ చేసినట్లయితే మొదటి 20 నుంచి 25 రోజుల వరకు కలుపును నివారించుకోవచ్చును. ఒకవేళ పెండిమిథాలిన్ పిచికారీ చేయలేకపోయినప్పుడు లేదా అంతర్కృషి చేసే అవకాశం లేనప్పుడు విత్తిన 15 నుంచి 20 రోజులకు మినుము లేదా పెసరకు హాని జరగకుండా కలుపు మొక్కలను నివారించే కలుపు మందులను పిచికారీ చేసుకోవాలి. పొలంలో ఊద, చిప్పెర, ఉర్రంకి, గరిక లాంటి గడ్డిజాతి మొక్కల నిర్మూలనకు ఫెనాక్సిప్రాప్ ఇథైల్ 9% ద్రావకం 200 మిల్లీలీటర్ల చొప్పున లేదా క్విజాలోపాప్ ఇథైల్ 5% ద్రావకం ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. గడ్డి మరియు వెడల్పాకు గల కలుపు జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిజితాపేర్ 10% ద్రావకం 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసి ఈ యొక్క 2 రకాల కలుపులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కానీ దీని వలన కొద్దిగా పైరు పెరుగుదల తాత్కాలికంగా ఆగినట్లు అనిపించను, తరువాత తిప్పుకొని పైరు దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉండదు. దీనికి ప్రత్యామ్నాయంగా అసిఫ్లోరోఫిన్ మరియు క్లాడినోపాప్రోపర్జిల్ అనే మందు యొక్క మిశ్రమాన్ని ఎకరాకు 300 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 25 నుంచి 30 రోజులప్పుడు పిచికారీ చేస్తే గడ్డిజాతి మొక్కలు, వెడల్పాకు మొక్కలను కూడా పైరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మూలించవచ్చు. ఇక నీటి యాజమాన్యంలో మెలకువల విషయానికి వస్తే, ముఖ్యంగా మినుము మరియు పెసర వర్షాధార పంటలైనప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో నీటి వస్తి ఉన్న చోట 1 లేక 2 తేలికపాటి తడులు పెట్టినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. మొదటి తడి మొగ్గదశలోను, 2వది పిందె ఏర్పడిన తరువాత ఇవ్వవలెను. నీటి తడి ఇవ్వలేని పరిస్థితుల్లో 2% యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట వేసిన తొలి దశల్లో అంటే 20 నుండి 30 రోజుల్లో ఒకవేళ అధిక వర్షం పడినట్లయితే పైరు పసుపు రంగుకు మారి పల్లాకు తెగులును పోలి ఉంటుంది. ఈ లక్షణాలను రైతులు ఇనుపధాతులోపంగా గుర్తించి అన్నబేది 50 గ్రాములు, నిమ్మప్పు 5 గ్రాములు, యూరియా 100 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలోపు 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ ఇనుపదాపు లోపం నివారించుకోవచ్చు మరియు మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. ఇక ఈ పంటలను ఆశించే పురుగుల విషయానికి వస్తే, చిత్తపురుగులు, కాండముయ్యిగ, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక, మరుకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి. వీటి నివారణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా చిత్తపురుగులు. ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశలో ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్లు క్లోరోఫైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రామును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 2వది తెల్లదోమ. ఈ యొక్క తెల్లదోమ పురుగులు పసుపుపచ్చ శరీరంతో దాదాపు 1 మిల్లీమీటర్ పొడవు ఉంటాయి. ఇవి రసం పీల్చడమే కాకుండా పల్లాకు తెగులను కూడా వ్యాపింపచేస్తాయి. ఈ తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటకనాశినులైన థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఎస్టామాప్రిడ్ 0.2 గ్రాములు లేదా

ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1 గ్రాము ఏదేని ఒక దానిని 1 లీటర్ నీటికి కలిపి తెల్లదోమ ఉధృతిని బట్టి మందును మార్చి మార్చి 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఇక తామర పురుగులు. ఈ పురుగులు పైరు తొలిదశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లోని రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగు చేయడమే కాకుండా నెక్రోసిస్ ఆకుముడత అనే వైరస్ తెగులును కూడా వ్యాపింపచేస్తాయి. దీని నివారణకు 1 గ్రాము ఎసిఫేటు లేదా 1.5 మిల్లీలీటర్లు పిప్రోనిల్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరొక ముఖ్యమైన పురుగు మరుక మచ్చల పురుగు. ఈ మరుక మచ్చల పురుగునే వాడుకలో పూత పురుగు లేక గూడు పురుగు అని కూడా అంటారు. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూమొగ్గల్లోకి చొచ్చుకుపోయి లోపల లేత భాగాలను తింటూ ఉంటాయి. మొదటి 1-2 దశల్లో పూమొగ్గల లోపలే తింటూ తరువాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని గూడు లోపలే ఉంటూ లోపలి పదార్థాలను తినివేయడం వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కావున ఈ పంటను పూత సమయం నుంచి ప్రతిరోజూ గమనిస్తూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూత దశకు రాకముందు నుండే జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేపనూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులను గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షల్గాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పిగిలి చనిపోతాయి. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెలిసి పిల్ల పురుగులు ఉన్నాయేమోనని పరిశీలించాలి. ఒకవేళ ఈ పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటల్లో గూళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేక క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక నోవాల్యూరాన్ 1 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరలా అవసరమైతే మందులను మార్చి మార్చి 2-3 సార్లు పూత, పిందె మరియు కాయ దశల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండయామైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన పురుగు పొగాకు లద్దె పురుగు. ఈ యొక్క పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణలు చేపట్టాలి. ఈ పురుగు ఉనికిని అంచనా వేయడానికి ముందుగానే పంటలో లింగాకర్షణ బుట్టలు 4 చొప్పున పెట్టాలి. ఈ పురుగు తొలిదశలో ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు పొలమంతా వ్యాపించి కనిపించినట్లయితే నొవెల్రాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఎదిగిన గొంగళి పురుగుల్లో ఉన్నట్లయితే వీటిని నివారించడానికి 10 కిలోల తవుడు, కేజీ బెల్లము మరియు లీటరు క్లోరోఫైరిఫాసులను తీసుకుని తగినంత నీటిని కలిపి తయారు చేసిన విషపు ఎరను చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంకాలం పొలంలో అంతా సమానంగా చల్లాలి. రైతులు ముందస్తు చర్యగా మినుము మరియు పెసరపెర్లకు 30-35 రోజుల సమయంలో

0: సారి 40 నుంచి 50 రోజుల సమయంలో మరొకసారి 2 మిల్లీలీటర్ల హెక్సాకొనాజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొపీకొనాజోల్ లేదా 1.5 గ్రాములు హెక్సాకొనాజోల్ మరియు క్యాప్టాన్ మిశ్రమాన్ని 1 లీటర్ నీటికి కలిపి అవసరాన్ని బట్టి మందులను మార్చి మార్చి పిచికారీ చేసినట్లయితే కొరినోస్పోరా, ఆంథ్రాక్నోస్ మరియు బూడిద తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోనవచ్చు. ఈ విధంగా తొలకరిలో కంది, మినుము మరియు పెసలపైరుల్లో సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, సమస్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తగిన మెలకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలని ఆశిస్తూ రైతులకు, ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
1: ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
2: మన దైనందిన జీవితంలో సైన్స్ ఎంత విలువైనదో, ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మనం రోజువారీ పనుల్లో గమనించాం. కానీ ఇందుకలదు అందు లేదని సందేహం వలదన్నట్లు మనం ఎందెందో వెతికినా అందులో సైన్స్ కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు పాలు పెరుగ్గా మారడం దగ్గర నుంచి ఒక ఊసరు వెళ్ళి రంగులు మారడం అయితేనేమి, అలాగే రాకెట్లు అంతరిక్షంలోకి దూసుకు వెళ్తుండడం అయితేనేమి, అన్నింటిలోనూ మనకు సైన్స్ కనబడుతూ ఉంటుంది. కాకపోతే మనం గమనించమంతే, ఈ నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులకి ఒక పాజిటివ్ దృక్పథం చిన్నప్పటి నుంచే కల్పించడం అందరి యొక్క బాధ్యత. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనతో ఈరోజు ప్రొఫెసర్ శరత్ కుమార్ గారు ఉన్నారు. వీరు మెంబర్ సెక్రటరీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ కాస్ట్ సీఈఓ గారు కూడా. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ఏపీ కాస్ట్ మనకు సైన్స్ కి సంబంధించి అలాగే విద్యార్థులకి రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి కృషి చేస్తూ ఉంది. అసలు ఈ ఏపీ కాస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీనికి ముందున్న విధులు ఏంటి, వాట్ యాక్చువల్లీ ఏపీ కాస్ట్ ఈస్?
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి 1986 లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఈ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉందండి.
2: ఏపీ కాస్ట్ లో ఎవరెవరు ముఖ్యమైన విధుల్లో ఉంటారు సార్?
3: మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మెంబర్ సెక్రటరీ ఉంటారండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ తో అనుసంధానం అయి ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ కి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మెయిన్ బాస్ కింద ఉంటారు. సో ఈ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. దీనికి చైర్మన్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చేసి మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటారండి.
2: డాక్టర్ శరత్ గారు, ఏపీ కాస్ట్ యొక్క ఈ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి?
3: ఏపీ కాస్ట్ ఆఫీసెస్ మెయిన్ స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ భవానీపురంలో ఉందండి, పున్నమి ఘాట్ దగ్గర ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా స్వామి జ్ఞానానంద రీజనల్ సైన్స్ సెంటర్ ఒకటి ఉంది. ఈ రెండు ప్లేసెస్ లో కన్సర్న్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారండి. ఎవరికైనా సరే వాళ్ళకి ఇన్నోవేషన్ రిలేటెడ్ యాక్టివిటీ కానీ లేకపోతే సైన్స్ పరంగా వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్ కానీ అటువంటిది ఉంటే కనుక ఈ స్టేట్ ఆఫీసెస్ ని అప్రోచ్ అవ్వచ్చండి. అలాగే ఈమెయిల్ కూడా ఒకటి ఉందండి, ఏపీ కాస్ట్ అఫీషియల్ @gmail.com అనేది ఉంటుందండి. ఆ ఈమెయిల్ ఐడి కమ్యూనికేట్ చేసినా సరే ఖచ్చితంగా మాత్రం ఒక రోజులో వాళ్ళకి రిప్లై ఇచ్చేటట్టుగా, వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్ వాళ్ళకి అందేటట్టుగా ఉండేటట్టు మన ఆఫీస్ నుంచి మనం ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నామండి.
2: ఏపీ కాస్ట్

0: ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మన రాష్ట్రంలో?
1: 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్గనైజేషన్ వేరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో అసోసియేట్ అయ్యి మన రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసం చాలా యాక్టివిటీస్ లో ఉందండి. దాంట్లో ఇప్పుడు మేము మేజర్ గా కాన్సన్ట్రేట్ చేసే యాక్టివిటీస్ వస్తే కనుక సైన్స్ పాపులరైజేషన్ ఒకటి, సైన్స్ అవుట్రీచ్ ఒకటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. ఇన్ అడిషన్ టు దట్ ఇది రీజనల్ సైన్స్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అండర్లో ఉంటాయండి. సో రీజనల్ సైన్స్ సెంటర్లో వేరియస్ సైన్స్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. సో దట్ వేరియస్ స్కూల్స్ కానీ అంతా కూడా పిల్లలు వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి.
0: స్టూడెంట్స్ వరకు మన కరికులంలో భాగంగా సైన్స్ నేర్చుకుంటారు, కామన్ పీపుల్ సైన్స్కి ఎందుకు తెలుసుకో ఉండాలి ఏం చెప్తారు?
1: వాస్తవంగా చెప్పాలంటే కనుక ఎడ్యుకేషన్ సిస్టంలో సైన్స్ గురించి ఒక 6th క్లాస్ నుంచి పూర్తిగా పిల్లలకి అవగాహన కల్పించడం అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందండి. అలాగే క్యూరియాసిటీ అనేది జనరల్గా పిల్లల్లో చాలా విషయాల్లో చాలా పరిస్థితుల్లో క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వేరియస్ సినారియోస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఉపయోగపడుతుంది. అలాగే కామన్ పీపుల్కి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక పాలు నుంచి పెరుగు అవ్వడం కోసం కూడా బిహైండ్ ద సీన్ సైన్స్ ఉందండి. సో అలాగే మనం వేరియస్ అబ్జర్వేషన్స్ ఏవైతే చూస్తున్నాం, మనకు ఒక వర్షం పడడం కానీ, ఒక తుఫాన్ రావడం కానీ, లేకపోతే ఒక డిజాస్టర్ సంభవించడం కానీ, వీటన్నిటికీ వెనకట్ల కూడా నేచర్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగంలో మనకి ఫండమెంటల్ రైట్స్ ఎట్లా ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఎట్లా ఉందండి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా కంపల్సరీ నాలెడ్జ్ రిలేటెడ్ సైన్స్ టెంపర్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడం అనేది మన రాజ్యాంగంలో ఉంది.
0: అయితే సార్, మీరు ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఒక ప్రశ్న సార్. విద్యార్థులు కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు టీచర్స్ ని, అంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి విద్యార్థి వైపు నుంచి చూస్తే అతను క్యూరియాసిటీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వాటిని ఎలా చూడాలి ఒక ప్రొఫెసర్ గా? ఆ స్టూడెంట్ అడిగే క్వశ్చన్ అది కొన్నిసార్లు మనకు తుంటరి క్వశ్చన్ గా అనిపించవచ్చు, అలాగే ఆ స్టూడెంట్ కి తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. ఇది రెండు వైపుల నుంచి ఎలా టీచర్స్ ఎలా వాళ్ళని సరిదిద్ది దానికి ఎలాగా చెప్పాలి, అలాగే స్టూడెంట్స్ ఈ ప్రశ్నించే తత్వాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి?
1: ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అనేది అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్క్విజిటివ్నెస్ అనేది, లేకపోతే కనుక ఇంక్వైరీ టువర్డ్స్ నోయింగ్ ద థింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి ఈ రోజున్న పరిస్థితుల్లో. ఆ క్యూరియాసిటీ అనేది ఉండడము, అలాగే పిల్లలు ఆలోచించే తత్వము శక్తి పెంచుకునే పరిస్థితులు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. యాజ్ ఏ టీచర్ ఖచ్చితంగా ఆ ప్రశ్న వేసిన పిల్లలకి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉందండి. అంటే రెగ్యులర్ నోటేషన్లో క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఫర్దర్గా కూడా వాళ్ళని పిలిచి చెప్పవలసిన బాధ్యత ఒక ప్రతి ఒక్క టీచర్ మీద ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క ఎల్డర్లీ పర్సన్ పైన ఉండొచ్చు అండి. సో అలాగే స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఈ రోజుల్లో చాలామంది క్వశ్చన్స్ వేయకుండా ఐడిల్గా ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఎంక్వైరీ నేచర్ అనేది కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ అవగాహన శక్తిని పెంచుకోవచ్చు, వాళ్ళ లెర్నింగ్ కెపబిలిటీని పెంచుకోవచ్చు, దానివల్ల కొత్త ఇన్నోవేషన్స్ అనేది కూడా రావడానికి ఒక అవకాశం ఆస్కారం అనేది మాత్రం ఉంటుందని నేను భావిస్తున్నానండి.
0: డాక్టర్ శరత్ గారు, తర్వాత మన ఏపీ కాస్ట్ ఇతర విద్యా సంస్థలతో అలాగే ఇతర విజ్ఞాన సంస్థలైనటువంటి ఇస్రో సంస్థలతో ఏమైనా భాగస్వామ్యం ఉందా? భాగస్వామ్యం ఉంటే ఇది విద్యార్థులకు ఎలా ప్రయోజనంగా ఉంటుంది?
1: ఖచ్చితంగా అండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటైతే, అలాగే కొలాబరేషన్స్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ ఆర్గనైజేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే అటు డిఆర్డిఓ అవ్వచ్చు, సిఎస్ఆర్ ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఎస్ఆర్ఓ అవ్వచ్చు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, యూనివర్సిటీస్, నియర్ బై యూనివర్సిటీస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి ఉంటుందండి. ఆ ఆర్గనైజేషన్స్లో వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తుంటారో అది వర్క్షాప్స్ అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక హ్యాకథాన్స్ ఈవెంట్స్, స్టూడెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవ్వచ్చు, వాటన్నిటికి కూడా ఎప్పుడైనా సరే మనని అప్రోచ్ అయితే కనుక కన్సర్న్ ఆర్గనైజేషన్స్ వీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఫర్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ ఆర్గనైజింగ్ దోస్ ఈవెంట్స్ ఆర్ అదర్వైజ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే అదర్ స్టేట్స్లో కానీ మన స్టేట్స్లో కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ కోసము ఉండే పరిస్థితుల్లో మనం సపోర్ట్ సిస్టంలో కొంత గ్రాంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొలాబరేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా వేరే ఆర్గనైజేషన్స్తో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్, స్టార్టప్స్తో కూడా అసోసియేట్ అయ్యి వేరే యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో. మన ఏపీ కాస్ట్లో ఇప్పుడు ఐడెంటిఫైడ్గా 2 రీజనల్ సైన్స్ సెంటర్స్

0: ఉన్నాయండి. ఒకటి వచ్చేసి విజయవాడలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఏమో రాజమండ్రిలో ఉందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ 100 నుంచి 200 మెంబర్స్ వరకు విజిట్ చేస్తుంటారు. కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్స్ అయితే కనుక వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ ఫుల్లెస్ట్ సపోర్ట్ ఇన్ జస్ట్ పర్మిటింగ్ దెమ్ వితౌట్ ఎనీ బేసిక్ ఛార్జెస్ ఆర్ ఫీస్. ఇన్ అడిషన్ టు ద నేషనల్ సైన్స్ డే ఏదైతే ఉందో, సో దానికి గాను మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలిలో ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు వేరేస్ మండల్ స్కూల్స్తో కానీ వేరేస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్తో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఒక్కొక్క మండలానికి అట్లీస్ట్ 3 నుంచి 5 స్కూల్స్లో మన తరపున ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కోసం కూడా మన ఫండ్ అనేది ఆ కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్స్కి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి ఇస్తుంటామండి. దానివల్ల స్టూడెంట్స్ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ సిస్టంలో కావాలంటే కానీ, అలాగే వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ని వేరే స్కూల్స్కి ప్రమోట్ చేయడం కానీ దాన్ని ప్రజెంట్ చేయడం కానీ ఇటువంటి వాటన్నింటిలో కూడా ప్రోత్సాహం అనేది అందిస్తుందండి
1: సార్. అలాగే ఏపీ కాస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి ఏదైనా స్కాలర్షిప్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఎంతూసియాస్టిక్ స్టూడెంట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్కింగ్ మోడల్స్ ఏమైనా చేస్తే వాటికి పేటెంట్స్ ఇప్పించడంలో కానీ ఏమైనా సహాయం చేస్తుందా?
0: పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏపీ కాస్ట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఎవరైనా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ స్టూడెంట్స్ కానీ స్కాలర్స్ కానీ లిటరేట్స్ ఆర్ ఇల్లిటరేట్స్ ఆర్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అవ్వచ్చండి, వీళ్ళలో ఎవరైనా సరే కనుక అప్రోచ్ అయితే వాళ్ళ ఐడియాని వెంటనే ప్రొటెక్ట్ చేయడం కోసం కావాల్సిన గవర్నమెంట్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ పేటెంట్కి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఒకటి, అలాగే కొన్ని చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన పరిస్థితి ఉంటుందండి. సో అటువంటి ఐడియాస్ ఏదైనా కనుక పిల్లలు తీసుకొస్తే వాళ్ళని మనం సపోర్ట్ సిస్టంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టుగా చూసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి
1: సార్. అలాగే ఇటీవల మీ దృష్టిని ఆకర్షించిన ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా విద్యార్థుల నుంచి?
0: రీసెంట్గా ఆవిష్కార్ అనే ఒక ప్రోగ్రామ్ మనం ఒకటి చేస్తున్నామండి. వాటిల్లో సిగ్నిఫికెంట్గా అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కానీ, లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఈ రోజు జరుగుతున్న హోమ్ థెఫ్ట్ థీఫ్ థెఫ్ట్ అటువంటి జరిగేదానికి కానీ, పిల్లలు అంటే ఆటోమైజ్డ్ సొల్యూషన్స్ కానీ అటువంటివన్నీ ప్రజెంట్ చేసిన పరిస్థితులు చూస్తున్నామండి. సో కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్స్తో చేసిన అయి ఉండొచ్చు, కొన్ని సైన్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని దాని నుంచి డెవలప్ చేసిన ఇన్నోవేషన్ మెకానిజమ్స్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ అండి
1: సార్. ఎక్కువగా విలేజ్ బేస్డ్ కంట్రీ కాబట్టి మనకు ఎక్కువ పల్లెలు గ్రామాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇంకా కొంతమంది ప్రజలు కొన్ని మూఢనమ్మకాలు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కూడా. ఇలాంటివి దూరం చేయాలంటే సమాజంగా మనం ముందుకు వెళ్ళడానికి ఎలా దూరం చేయాలి వీటిని?
0: మెయిన్గా సైన్స్ అనేది ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ సైడ్ వెళ్తుంది. మనం ఈరోజు అంతరిక్షంలో కూడా, అలాగే మార్స్ గ్రహంలో కూడా కమ్యూనికేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి, అలాగే మన ఆబ్జెక్ట్స్ పంపించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఇస్రో అవ్వచ్చు, లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న వేరే సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ట్రైబల్ రీజియన్స్లో అవ్వచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. దేవుడు మీద నమ్మకం అనేది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. అలాగే ఇటువంటి మూఢనమ్మకాలు అనేది కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం ఉన్న కమ్యూనిటీ బేస్డ్ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ట్రెడిషన్స్ ప్రకారం నమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే అవగాహన అనేది ఖచ్చితంగా ఎన్జిఓస్ అవ్వచ్చు, లేకపోతే కనుక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇటువంటి అవగాహన పెంపొందించడం మాత్రం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది.
2: ఇంతవరకు మీరు 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు పరిచయకర్త శ్రీ నన్నం మధు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.
4: రే బజారీ
5: అయ్యా,
4: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
5: అలాగయ్యా, కాల్చొత్తా.
6: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు, అది పర్యావరణ

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మహిళా ప్రభా

0: ఈనాటి మహిళా ప్రభా కార్యక్రమంలో భాగవతం సత్యభామ పాత్ర చిత్రణ గురించి శ్రీమతి జి వనజకుమారి గారి ప్రసంగం వినండి. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: బమ్మెర పోతరామాచుని పేరు వింటేనే తెలుగువాడి హృదయం పొంగిపోతుంది. అతడి పద్యం వింటే తెలుగు నేల పులకించిపోతుంది. పోతన ఆంధ్రీకరించిన భాగవతాన్ని సింగభూపాలుడు తనకు అంకితమిమ్మన్నాడని, పోతన నిరాకరించి రామాంకితం చేశాడనే కథ ప్రచారంలో ఉంది. పోతన సిరి సంపదల కోసం అరులు చాచలేదు. పోతన వ్రాసిన ప్రసిద్ధ చాటుపద్యం ఇందుకు నిదర్శనం. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకున్ కూడలకిచ్చి ఎప్పడపు కూడు భుజించుడ కంటే సత్కవుల్ హాలికులైననేమి, గహనాంతర సీమల కంద మూల కౌద్ధాళికులైననేమి, నిజధార సుతోదర పోషణార్థమై అంటూ నిరాడంబరతను వ్యక్తం చేసుకున్నాడు. శివభక్తుడైన పోతనకు గోదావరి నదీ తీరంలో శ్రీరాముడు స్వప్నంలో కనిపించి గోవిందుని కథ అయిన భాగవతాన్ని వ్రాయమన్నాడనే విషయం ప్రచారంలో ఉంది. పోతన భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. పలికిడిది భాగవతమట, పలికించడి వెబుడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెదవే రెండుగాద పలుకగనేలా అని పలికి తన భక్తి పారవశ్యాన్ని చాటుకున్నాడు. పోతన భాగవతం తెలుగువారికి నిత్య పారాయణ గ్రంథం. భాగవతంలో 12 స్కందాలున్నాయి. అందులో 8 ఆంధ్రీకరించగా మిగిలిన స్కందాలను గంగయ్య, సింగన, నారయ ఆంధ్రీకరణ చేశారు. భక్తికి మారుపేరుగా భాగవతాన్ని చెప్పుకుంటారు తెలుగువారు. దానికి కారణం కేవలం భక్తిగాథలే కాదు, పోతన మధురమైన కవిత్వము కూడా. నీ పాద కమల సేవయు అనే పద్యములో అపార భూతదయ, పాదార్చకులతోటి స్నేహము కోరుకోవడంలో పోతన దయాగుణం తెలుస్తున్నది. అలాగే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నొడవడేని అనే పద్యంలో హరిహరులు ఒక్కరేనని,

సత్యము ధర్మము జన్మ సాఫల్యానికి సాధనాలని పోతన విశ్వాసం. తనకు పూర్వులైన కవిత్రయాది మహాకవులు సంస్కృత భాగవత అనువాదానికి పూనుకోకపోవడం పోతన మహాకవి తన అదృష్టంగా తలచాడు, ముక్తిహేతువుగా భావించాడు. వనరన్ నన్నయ్య తిక్కనాది కవులియుర్విన్ పురాణావళుల్ తెనుగున్ చేసియు మత్ పురాకృత శుభాధిక్యంబుతా నెట్టిదో తెనుగున్ సేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి మత్ జననంబున్ సఫలంబు చేసిత పునర్జన్మంబు లేకుండగన్ అని ఐహిక ఫలాపేక్షతో కాక మోక్షకాంక్షతో తానా పనికి పూనుకున్నట్లు చెప్పుకుంటాడు పోతన. ద్వాదశ స్కందాలు గల మహాభాగవతంలో ఆణిముత్యాలు లాంటి ఎన్నో పద్యాలు ఆంధ్రుల హృదయాన్ని ఆకట్టుకున్నాయి. ఎంతోమంది తల్లులు తమ పిల్లలకు పోతన మహాభాగవతంలోని పద్యాలను నేర్పించి తమ తమ ముద్దు ముచ్చట తీర్చుకున్నారు. ఉదాహరణకు, ఓ అమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగుమననీడమ్మా, పోయద మెచ్చటకైనను మా అన్నుల సురభులాన మంజులవాణి. అలాగే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే గలుడు దానవాగ్రిన్ వింటేన్. ఇలాంటి ఎన్నో పద్యాలు చిన్నపిల్లల నోటిలో నర్తించుచున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక పోతన భాగవతం సత్యభామ పాత్ర చిత్రణ అనే అంశం గురించి విశ్లేషించినట్లయితే, ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్ అని చిలకమర్తి వారన్నట్లుగా సత్యభామ విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు. పురాణకాలము నుండి నేటి వరకు స్త్రీలు ఆయా రంగాలలో తమ ప్రతిభా నైపుణ్యాలను చాటుతూ చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందారు. ఆ కోవలోకి చెందిన స్త్రీ రత్నం స్వర్ణకమలం సత్యభామ. పురాణాలు గ్రంథాలు సత్యభామను అహంకారిగా గర్విష్టిగా జానగా చిత్రీకరించినప్పటికీ ఆమె అహంకారానికి గర్వానికి జానతనానికి ఓ అర్థము పరమార్థము ఉంది. సత్యభామను మనం అహంకారిగా మాత్రమే కాదు చూడాల్సింది సుమా. ఆమె మాటలోని వినయం, ఆమె ప్రవర్తనలోని ధైర్యం ఆమె స్వభావానికి ఆభరణాలు. భాగవతం దశమస్కందం ఉత్తర భాగములోని ఈ కథ పోతన పుణ్యమా అని తెలుగు ప్రాంతాలలో చాలా ఖ్యాతి గడించింది. నరకాసుర వధతో సత్యభామ ఓ రౌద్ర స్వరూపిణిగా శృంగార దేవతగా సత్యభామను అర్థం చేసుకుంటాం. పూర్వం ప్రాగ్జ్యోతిషపురమును భౌముడనే రాజు పాలించేవాడు. అతడే నరకాసురుడుగా ప్రసిద్ధి. తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలు పొందాడు. వరాలను పొంది మిక్కిలి అహంకారంతో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా దేవతలను మనుష్యులను హింసించసాగాడు. తన తల్లి చేత తప్పితే మరెవ్వరి వల్ల మృత్యుభయం ఉండరాదని బ్రహ్మ నుండి వరం పొందాడు. ఇంకేం, వరప్రభావంతో విర్రవీగుతున్నాడు ఆ అసురుడు. నరకుడి బాధలు పడలేక దేవతలందరూ అతని దుశ్చర్యలను శ్రీకృష్ణుడితో చెప్పుకున్నారు. నరకాసురుడు అభేద్యమైన దుర్గాలలో ఉండేవాడు, లోకకంటకుడిగా మారాడు. నరకుడు అమరావతిపై దండెత్తి దేవమాత అదితి కుండలాలను స్వర్గంలోని ఇతర సంపదలను అపహరించాడు. శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు సత్యభామ తాను వస్తానని అడిగింది. అలా సత్యభామ చెప్పడములో కృష్ణునిపై గల తనకున్న నమ్మకము గౌరవము ప్రధాన కారణాలు. కృష్ణుడు యుద్ధమంటే సరస్సులు నౌకావిహారము రాజమర్యాదలు చెలికత్తెల సేవలు కావని నువ్వేమిటి యుద్ధానికి రావడమేమిటని నరకాసురుడి సైన్యములో దానవులు దైత్యులు ఉన్నారు, నీవు రావడం విరమించుకోమంటాడు కృష్ణుడు. ప్రాణేశ, నీవు ప్రతాపవంతుడవై రాక్షస సమూహాన్ని చీల్చి చెండాడుతుంటే నీ రణ కౌశలాన్ని వీక్షించాలని ఎంతో కుతూహలంగా ఉంది. దేవా, కరుణామూర్తివై నన్ను కూడా నీ వెంట తీసుకొని పో. నీ శౌర్య ప్రతాపాలను తేజస్సును కళ్ళారా చూసి ద్వారకకు వచ్చి నా ఆత్మీయులందరితో చక్కగా చెప్తానని విన్నవించింది. దానికి కృష్ణుడు, ఓ కన్యకామణి, సుందర సుకుమార గాత్రమైన నీవెక్కడా, ఆ రణరంగమెక్కడా, నీవు రణరంగానికి రావడమేమిటి? యుద్ధభూమి అంటే తొమ్మిదల జుంకారమూ కాదు, ఏనుగుల ఘీంకారము, దానవుల ఆహాకారాలు ఉంటే ఉండని నాకేమిటి భయం అంటుంది సత్యభామ. దానవులైననేమి, దైత్య సమూహములైననేమి, నీ మానిత బాహుదుర్గముల మాటున ఉండగా ఏమి శంక, నీతో నరుదెంతు నీ బాహువులే నాకు రక్షణ కల్పించే కోటలు, వాటి చాటున నేను సురక్షితంగా ఉంటాను, ఏమాత్రం భయం లేదు, నేను తప్పక యుద్ధానికి వస్తున్నానని ఖచ్చితంగా అంది శ్రీకృష్ణునితో. నరకుడితో పోరు సిద్ధమైంది. ఇక చేసేది లేక ఆమెను వెంటబెట్టుకుని గరుత్మంతుడి మూపును అధిరోహించి శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషపురంపై దండెత్తాడు. నరకాసురుడితో తలపడ్డాడు. బలవంతుడు ధరాసు

ಮುನಿಯೊಡಗನೆ ಶುಂಭದ್ರಾಜ ಬಿಂಬೋ ಪರಿಸ್ಥಲ ಶಂಪಾನ್ವಿತ ಮೇಘಮೋಯನ ಖಗೇಂದ್ರ ಸ್ಕಂದ ಪೀಠಂಬು ಪೈ ಲಲನಾರತ್ನಮುಗೂಡಿ ಸಂಗರ ಕಥಾಲಾಪಂಬುಲಂಜೇಯು ನುಜ್ವಲ ನೀಲಾಂಗುನ್ಗನಿ ನಿಶಂಗು ಗುಹನಾ ಚಂಗುನ್ ರಣಾಭಂಗುನೇನ್. ಓಟಮಿ ಎರುಗನಿವಾಡು, ವೀರಾದಿವೀರುಡುಗಾ ಪ್ರಕಾಶಿಸ್ತುನ್ನವಾಡು, నిగనిగా నీలవర్ణముతో మెరిసిపోతున్న శ్రీకృష్ణుణ్ణి తేరిపారా చూశాడు నరకుడు. ఏమాత్రము చలించకుండా శౌర్యశాలినిగా కృష్ణుని ముందు నిలబడి వీరనారి మూర్తిలా జడ ముడి వేసుకొని వడ్డానం సర్దుకొని పైట కొంగు నడుముకు బిగించి నగలు సరిచేసుకుంది. చంద్రబింబము వంటి ఆమె ముఖకాంతులు నలుదిక్కులా ప్రసరించగా ఆ వీరనారీమణి వీరరసం ఉట్టిపడేట్టుగా కృష్ణునికి ఎదురుగా వచ్చి ఆయన వైపు చూస్తూ రాక్షసుల దౌర్జన్యాలను అణచివేయాలని నిశ్చయించిన శౌర్యఖణి సౌజన్యమూర్తిని అయిన సత్యభామను చూచి శ్రీకృష్ణుడు ఆనందోత్సాహంతో ఇలా సరసవచనాలు పలుకుతున్నాడు. లేమా ధనుజుల గెలవగా, లేమా నీ వేల కడగి లేచితి ఇటురా, లే మాను మానవేనిన్, లేమా విల్లంది కొనుము లీలన్ కేలన్. సత్యా, రాక్షసులను గెలవడానికి వీరులమైన మేము లేమా? సుకుమారివైన నీవు ఎందుకు యుద్ధం చేయాలి? యుద్ధం మాను, మానవా అయితే మా చేతిలో ఉన్న విల్లును గ్రహించు, ప్రయోగించమన్నాడు కృష్ణ పరమాత్మ. అందించిన విల్లుతో పాటు అనంతమైన అమేయమైన తేజస్వామిలో శోభించింది. దానితో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వీరలోకానికే మొగటాయమానంగా ఆమెలో రణోత్సాహం పెల్లుబుకింది. వెంటనే విల్లందుకొని అల్లెత్రాడును సవరించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వని రాక్షసుల సతీమణుల మెడలోని సూత్రాలు తెగిపోయాయా అన్న సందేహం కలిగిందనడంలో సత్యభామ ధైర్యం, ఆమెలోని ఆత్మస్థైర్యం, వీరత్వం ద్యోతకమవుతుంది. శత్రువుల బలగమంతా మూర్చపోయిందన్నట్లుగా నారీ మ్రోగించిందని వర్ణించడంలో ఆమె యుద్ధపేరి, మ్రోగించడంలో ఎంతో నేర్పరి అని తెలుస్తున్నది. శౌవర్ణ కంకణ జనజన నినదంబు సింజనీరవముతో చెలిమిసేయ తాటంక మణిగణ దగదగ దీప్తులు గండ మండల రుచి గప్పికొనగా ధవళ తరాపాంగ దళధళ రోచులు బాణజాల ప్రభా పటలి నడప శరఘాత గుమగుమ శబ్దంబు పరిబంధి సైనిక కలకల స్వనము నడుప అన్నట్లుగా వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో ఆమె ధనుష్టంకారం చేతి సువర్ణ కంకణాల చప్పుళ్ళు కలిసి స్నేహం చేస్తున్నాయా అన్నట్లుగా ఉంది. ఆమె చూపులు బాణకాంతులతో సయ్యాటలాడినాయి. బాణ ప్రయోగం చేసే ధ్వని శత్రుసేనల శబ్దాలను అణచినట్లున్నది. సత్యభామ యుద్ధం చేసే తీరు పోతన వర్ణన గమనించినట్లయితే రౌద్ర స్వరూపిణిగా లోకోక వీరనారిగా తెలియచున్నది. ఆమె చేసిన యుద్ధం చూడముచ్చటగా ఉంది. వీర శృంగార రసాలను ఒకే సమయంలో ప్రదర్శిస్తూ విలాసంగా ఓ ఆటగా యుద్ధం చేసింది. శత్రువును చూచినప్పుడు ఈమె చేతిలో సస్తానేమో అన్నట్లుగా ఉంటాయి ఆ చూపులు. అదే సమయంలో కృష్ణుని చూసినప్పుడు ఆ చూపులలోని ప్రేమ అతనిని అలరించేట్టుగా చూస్తుంది. నరకుని పట్ల కోపం, పతి పట్ల ప్రేమ ఆ చూపులో కనపడుతుంది. తీవ్రమైన శస్త్రస్త్రాలతో నరకుని బాధిస్తూ ప్రయోగించే బాణ పరంపర వంపు సొంపులు కురిపిస్తూ ప్రియసతిని, ప్రియపతిని సరసమైన చూపులతో ఆనందింపచేస్తూ చిత్రాతి చిత్రంగా యుద్ధం చేస్తుంది సత్యభామ. యుద్ధం చేయడంలో ఏమాత్రం జంకు గుంకు లేకుండా అది ఒక విలాసంగా, క్రీడగా ఆమె భావించింది. ఆమె ఒక యుద్ధ నిపుణురాలిగా, నైపుణ్యం గల దిట్టగా ఆమెను భావించవచ్చు. నల్ల తుమ్మెదల రెక్కల వంటి ముంగురులు గల సత్యభామాదేవి ఎడమ పాదం ముందుకు పెట్టి కుడికాలు కొద్దిగా వంచి నిలబడి ఉంది. స్వేదం వల్ల నుదుటియందు చెల్లా చెదరై ఉన్న ముంగురులతో చెవిదాకా నారిని లాగడం వల్ల ప్రకాశిస్తున్న చేతి గోళ్లకాంతులతో లక్ష్యం వైపే దృష్టి సారించి శత్రువులను హతమారుస్తూ చూడముచ్చటగా యుద్ధం చేస్తోంది సత్య. పోతనగారు సత్యభామ యుద్ధం చేసే తీరుకు విస్మయం చెంది ఇలా అంటున్నారు. బొమ్మ పెళ్ళిళ్లకు పోనొల్ల ననుబాల రణరంగమునకెట్లు రాదలంచే మగవారిగనినదా మరుగు చేరుడు నింది పగవారి గెల్వనే పగిదిజొచ్చే పసిడి యుయ్యల లెక్క భయమందు వీరువు గగపతి స్కందమే కడిది నెక్కే సకుల కోలాహల స్వనము లోర్వని కన్య పటాహ బాంకృతులకెబ్బంగి నోర్చే నీలకంఠములకు నృత్యంబు గరచుచూ అలసి తలగిపోవు నలరుబోడి ఏ విధమున నుండి నెలమి నాలీడాది మానములను రిపుల మానమడప సున్నిత హృదయరాలు స్నిగ్ధ సుకుమారి అయిన సత్యభామ ఎలా యుద్ధం చేయగలిగిందని తాను విస్మితుడై మనలను ఆశ్చర్యపరచను. మరియు వీణ ఎలా పట్టుకోవాలా కూడా తెలియని ఆ అబల ధనస్సును పట్టుకోవడంలో ఎప్పుడు ఎలా నేర్చుకుందని చెట్టుకు తీ

0: మగను అల్లుకునేట్లు కూర్చలేని ఆ భామ ధనుసుకు అల్లెత్రాడును ఏ విధంగా అమర్చి పట్టుకుందో కదా అని ఆలోచించసాగాడు. ముత్యాలహారములు ముత్యాలు గుచ్చలేని తన్వి వాడి బాణాన్ని ఏ విధంగా సంధించిందో కదా. చిలుకకు మాటలు నేర్పలేని ఆ సుకుమారి అస్త్రమంత్రాలను ఎలా నేర్చుకుందోనని ఆశ్చర్యచకితుడయ్యాడు. మనలను ఆశ్చర్యపరిచాడు. మౌనంగా ఉండి ఆ స్త్రీమూర్తి సింహ గర్జనమెలా చేసిందోనని విస్తుపోయాడు. సద్గుణ నిలయ త్రిలోక సుందరి అయిన ఆ సత్యభామ రణరంగంలో స్వైర విహారం చేసింది. శ్రీకృష్ణుడు మేఘంలా తాను మెరుపు తీగగా రాక్షసులనే దావాగ్నిని ముంచివేసే బాణ వర్షాన్ని కురిపిస్తూ, సత్యభామ ఇది వర్షాకాలమా అన్నట్లుగా సంగ్రామ రంగంలో తన యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించింది. ఇంతేకాదు, కేవలం యుద్ధ కౌశలమే కాదు, యుద్ధం చేసేటప్పుడు ఆమె హావభావాలను స్వభావ చిత్రణను ఎంతో రమణీయంగా అత్యద్భుతంగా వర్ణించాడు. ఎలాగంటే సత్యభామ చేస్తున్న యుద్ధంలో ఆమె హావభావాలు శ్రీకృష్ణుడికి శృంగార రసాన్ని, నరకునికి వీరరసాన్ని కనిపింపచేస్తున్నాయి. సత్యభామ వదనం శ్రీకృష్ణుని చంద్రబింబంలా కనిపిస్తూ ఉంటే నరకునికి తీక్షణమైన సూర్యబింబంలా భాసిస్తుంది. ఆమె చీర కొంగు కృష్ణునికి మన్మద పతాకంగా తోస్తే నరకునికి తోగచుక్కలా తోస్తుంది. బాణం ఎక్కుపెట్టి వదిలేటప్పుడు ఉండే ఆమె ధనుస్సు కృష్ణునికి మన్మధుని చుట్టి ఉన్న పరిధిగాను, నరకుడికి ప్రచండ బాణుని చుట్టి ఉన్న పరిధిగా గోచరిస్తుంది. సత్యను చూడగానే కృష్ణునికి అమృతమూర్తిలా, నరకుడికి అగ్నిగుండంలా అనిపిస్తుంది. ఆ స్నిగ్ధ సుకుమారి బాణ పరంపర కృష్ణునికి ఆశ్చర్యము ఆనందం కలిగించేదిగా ఉంది. నరకుడికి మహారోషాన్ని కలిగిస్తోంది. ఈ విధంగా సత్యాదేవి ఎడతెరిపి లేకుండా కురిపిస్తున్న బాణ పరంపరకు రాక్షస వీరులందరూ పెంపు కోల్పోయి యుద్ధ విధానం తెలియని వారులాగా నరకుని చాటున దాగారు. సైన్యమంతా చెల్లా చెదరై దిక్కుతోచని స్థితిలో అచేతనులయ్యారు. ఆ సమయాన శ్రీకృష్ణుడు సత్యభామను చూచి మిక్కిలి సంతోషముతో కరుణాదృష్టితో ఆమెను యుద్ధము నుండి విరమింపచేయాలని తేనె వంటి పలుకులతో ఇలా చెప్పాడు. ఓ ప్రియసఖి సత్యభామ, నరకాసురుడి బలగమంతా యుద్ధం చేయకుండా భయభ్రాంతులతో వెన్ను చూపిరి. నీ ప్రతాపానికి తట్టుకోలేక నరకాసురుని సేన చిన్నాభిన్నమయ్యింది. నీ శౌర్య పరాక్రమాలు అనన్యమైనవి. నీకిష్టమైన కోరికలను ఆభరణాలను కోరుకొమ్మవు, అవన్నీ ఇస్తానన్నాడు. అలా కృష్ణుడు సత్యభామను ఎంతగానో గౌరవించి ఆమె సుతిమెత్తని చేతి ముందు ధనుస్సును తీసుకుని నరకాసురుని యోధులపై శతజ్ఞి అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడి ధాటికి తట్టుకోలేక ఆ యోధులంతా చెల్లా చెదరయ్యారు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో నరకుడిని ఖండించి భూభారమును తగ్గించాడు. పోతన చిత్రీకరించిన సత్యభామ పాత్ర చిత్రణ ద్వారా మనం గమనించాల్సింది ఏమనగా, సత్యభామలోని వినయం వీర ప్రతాపాలు కలిగిన స్త్రీమూర్తిగా, భర్తచాటు స్త్రీగా, మిక్కిలి సుకుమారిగా, బంగారంలోని కాఠిన్యము తామరలోని సౌకుమార్యమో కలిసి పోతనగారు రూపొందించిన స్వర్ణకమలం మన సత్యభామ.
1: భాగవతం సత్యభామ పాత్ర చిత్రణ గురించి శ్రీమతి జి వనజకుమారి గారి ప్రసంగం విన్నారు. ఈనాటి మహిళా ప్రభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం సంగీతం ఇళయరాజా

వాసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం, గీత రచన పోతుల రవికిరణ్, సంగీతం హారిస్ జయరాజ్

కార్యక్రమంలో చివరిగా గోదావరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం, గీత రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: देखनी है आकाशवाणी को बदलते स्वरूप में, इसकी पहुंच को लोगों तक, और आज के जो आप कॉलेज में पढ़ाती हैं तो वहां
1: అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల పాలనా ప్రయాణాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడటమే తమ నిరంతర ప్రయత్నమని తెలిపారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేసేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బహుళ రవాణా మార్గాల అనుసంధానం, నమ్మకమైన వినియోగ వ్యవస్థలు, డిజిటల్ పాలనా యంత్రాంగాలు, కార్మికులకు మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది లక్షణాలతో కూడిన సమీకృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను సృష్టించడమే ఈ పోర్టల్ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారతదేశ ఉత్పాదక రంగన వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చొరవ ఒక పరివర్తనాత్మక సాధనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోర్టల్ రాష్ట్రాలకు పారదర్శకత, సామర్థ్యం, భాగస్వామ్య సౌలభ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
2: To develop the industrial ecosystem and promote large-scale job creation through greater investments, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. Depending on our need assessment, depending on the state's own availability of land, the land will be provided by the states. The government of India

0: will provide the money for infrastructure creation, but the idea is to have plug and play industrial parks.
1: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్లో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువుల సరఫరా స్థిరంగా కొనసాగుతోందని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారించడానికి, ఇంధన భద్రతను కాపాడటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రవీణ్ కొనజా వివరిస్తూ,
2: We haven't had any news of dry out at LPG distributorships. LPG backlogs have now reached less than 4 days. Online LPG cylinder bookings have reached 99% and DAC, delivery authentication code, is about 96%. During the last 4 days, the gap between the last conference and today, LPG cylinder bookings were about 42 lakhs per day. Deliveries were 44 lakhs per day.
1: అదేవిధంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల నిల్వలు తగినంత ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల స్టాక్ను వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అందుబాటులో ఉంచిందని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన అన్ని సహాయక చర్యలను అందిస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: ఇప్పటి వరకు దాదాపు మనకు అందినటువంటి సమాచారం 8 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కాబట్టి దీని మీద తట్టుకొచ్చిన నేను కూడా బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాను. క్షత్రదాతుల విషయంలో వారి ప్రాణాలను కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నామండి. అలాగే కేంద్రం నుంచి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కూడా ఇప్పుడే ఈ సంఘటన గురించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వారికి అన్ని విధాలుగా కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి మేము
1: ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలు కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS 1 పరిధిలోని CCD విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:15 జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలను ఈరోజు జరుపుకుంటోంది. దేశ సాంస్కృతిక, సమాచార, ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో మరల ఆకాశవాణిగా నామకరణం చేశారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అమల్లోకి వచ్చి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణీ స్త్రీలందరికీ ఉచితంగా, హామీతో కూడిన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్9 ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా పథకం కింద లభించే 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని భారత్ నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 564 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలోఆన్ ఆడాలని భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్దేశించింది. తదుపరి ఇన్నింగ్స్ లో కూడా ఆ జట్టు 112 పరుగులకే ఆల్అౌట్ అవడంతో

0: మూడు రోజుల్లోనే భారత్కు రికార్డు విజయాన్ని అందించింది. ఆరంగరేటంలోనే యువ స్పిన్నర్ మానవ్ సుతోర్ 6 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. సముద్రాలను సముద్ర జీవరాశిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలని కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు. సముద్రం అన్ని తీరాలను దేశాలను కలుపుతుందని ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సాయుధ దళాలు పోలీసులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: స్టిక్కర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో, కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. మన శ్రోతలు ఆల్రెడీ రెడీగా ఉన్నారు, మరి వారిలో ఇప్పుడు పలకరిద్దాం. హలో హలో హలో, నమస్కారం అండి. కర్నూలు ఎఫ్ఎం రేడియో, హలో బబ్లు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: వరంగల్ అండి.
0: వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారా? చెప్పండి, మీకు ఏ చిత్రం నుంచి పాట అన్నారు?
1: నాకు హనుమాన్ జంక్షన్ నుంచి ఖుషి ఖుషిగా ఉంది సుమా పాట వేయండి. హనుమాన్ జంక్షన్.
0: హనుమాన్ జంక్షన్, ఓకే. ఏం చేస్తుంటారండి మీరు?
1: డిగ్రీ అయిపోయిందండి.
0: అచ్చా, మీరు ఇంతకుముందు కాల్ చేసినట్టున్నారు కదా ఆ టైంలో. అవునవును, దీంట్లో ఏ ఖుషి ఖుషి కదా, ఓకేనండి. మొత్తం బాగా తెలుసు మీకు అన్ని విషయాలు. ఓకే ఓకేనండి, మరి మీరు అడిగిన ఆ పాటనే ప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి బొబ్బు గారు.

0: Hello? Hello? హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. కడలూరు ఎఫ్ఎం రేడియో, మీ పేరు చెప్పండి.
1: మా పేరు వెంకటేష్ సార్, గుత్తి సార్. మాది
0: వెంకటేష్.
1: అవును సార్.
0: గుత్తి నుంచి కాల్ చేస్తున్నారా?
1: అవును సార్.
0: ఓకేనండి. మరి మీకు చిత్రం చెప్పండి.
1: అది మనుషులంతా ఒకటి సార్,
0: మనుషులంతా ఒకటే.
1: అనుభవించరా కానీ పాట సార్.
0: అచ్చా, మనుషు ఏమండి
1: మనుషులంతా ఒకటి సార్,
0: దాంట్లో ఏ పాట అన్నారు?
1: అనుభవించరా రాజాని సార్.
0: ఓకే, అనుభవించు రాజా అనే పాటనా? ఓకే ఓకే. ఏం చేస్తుంటారండి మీరు? టైలరా? అచ్చా, టైలర్ అయితే మనకు బాగా మంచి మిత్రులు. ఓకేనండి, మీకోసం ఆ పాటను ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి. ఓకేనండి, గుడ్ నైట్ అండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా

0: బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హలో హలో, నమస్కారం అండి. కరూర్ ఎఫ్ఎం రేడియో, మీ పేరండి?
3: నమస్కారం.
2: నమస్కారం, చెప్పండి మీ పేరండి.
3: నా పేరు వెంకటేశ్వర్లు సార్.
2: వెంకటేశ్వర్లు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: కల్లూరు మండలం, నెరవాడ గ్రామం.
2: కల్లూరు మండలం, నెరవాడ గ్రామా?
3: అవును సార్.
2: ఓకే, మరి మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
3: జ్వాల సార్.
2: జ్వాల? అచ్చా, అంటే మనకు ఎక్కువ మంది కాల్ చేస్తుంటారు కదా, దాంతో మనకు దొరకడం కొంచెం కష్టమవుతుంది. దీంట్లో ఏ పాట అన్నారండి?
3: ఏవేవో కళలు అన్నారు.
2: ఏవేవో కళలు? అచ్చా, ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీరు?
3: వ్యవసాయం సార్.
2: వ్యవసాయం అంటే రైతు? ఓకేనండి. మరి మీరు అడిగిన పాటను ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి. మీ వెనకాల మీ ఎవరో మాట్లాడుతున్నారండి, లేడీస్ ఎవరు?
3: మా భార్య.
2: అచ్చా, ఇవ్వండి ఒకసారి. మీకు కూడా అమ్మా, మీకు మా ప్రోగ్రామ్స్ అన్ని బాగా నచ్చుతున్నాయా? ఓకే ఓకే. అచ్చా, చేస్తుండండి, ఇది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా తగులుతుంది అనమాట. ఓకేనా అండి? ఓకే.

0: హలో హలో నమస్కారం అండి, కర్నూలు ఎఫ్ఎం రేడియో. నమస్కారం అండి, మీ పేరండి?
1: నా పేరు ధర్మరాజు సార్.
0: ధర్మరాజు.
1: ధర్మరాజు.
0: ధర్మరాజు. ఓకేనండి. ధర్మరాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మాది కృష్ణగిరి మండలం సార్.
0: ఎక్కడ ఎక్కడండి?
1: కృష్ణగిరి మండలం, మాదాపురం.
0: ఓకే ఓకే. కృష్ణగిరి మండలం అంటే మన కర్నూలు కదా? ఓకే. మీకు మరి ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: గ్యాంగ్ లీడర్.
0: గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్లో ఏ పాట అండి?
1: భద్రాచలం కొండ.
0: అచ్చా అచ్చా, భద్రాచలం కొండ. ఏం చేస్తుంటారండి మీరు? రైతు కదా. ఓకే. ఏం పండిస్తుంటారండి మామూలుగా పంట? అచ్చా, పత్తి, బుడ్డలు, కంది, ఆముదం. ఏమండి? నా పేరు రామచంద్ అండి. ఓకేనండి, మరి మీ పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి. ఓకేనండి, గుడ్ నైట్ అండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో.
4: హలో, నమస్కారం.
3: నమస్కారం అండి, మీ పేరండి? మల్లికార్జున్ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నందికొట్కూరు నుంచి కాల్ చేస్తున్నారా? ఇప్పుడు అది నంద్యాల జిల్లాలోకి వెళ్ళిపోయింది కదా. ఓకే ఓకే, చెప్పండి. మీకు చెప్పండి, ఆపద్ బాంధవుడు. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? వ్యవసాయం అంటే రైతు అంతే కదా. అంటే మరి ఎందుకు రైతు అని చెప్పకుండా మీరు అందరు వ్యవసాయం అని చెప్తుంటారు? అంటే ఎందుకు, ఏం చేస్తుంటారు అన్నందుకు ఆ మాట చెప్తారా? అచ్చా. ఓకే, అయిపోయిందండి. మీరు భోంచేశారా? మామూలుగా అంటే ఏమండి? కర్నూలులో అంటే ఈరోజు పడలేదు, నిన్న పడింది. ఏమండి, అక్కడ కూడా పడింది. అంటే మనకి ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయింది కదా, మెల్లగా మొదలైతే అనమాట వర్షాలు ఏమి. దీంట్లో ఆపద్ బాంధవుడిలో మీరు ఏ పాట అండి? ఓకే ఓకే ఓకే, ఆపద్ బాంధవుడు. ఏం మీరు అంటే మామూలుగా ఏం చేస్తుంటారంటే, అది పంట ఏది వేస్తుంటారు? మొక్కజొన్న శనిగేస్తారా? ఓకే ఓకే. మనకి ఆపద్ బాంధవుడు ఆపదలు కలిగిస్తున్నాడు మనకు. ప్రస్తుతము అందుబాటులోకి కనిపించడం లేదు ఆపద్ బాంధవుడు. చూస్తానండి మీరు అడిగినట్లుగానే ఆ పాటను ప్రసారం చేయడానికి. ఓకే, ఇప్పుడు వచ్చేసాడు. ఏది దీంట్లో? అవురా అమ్మకు చెల్ల. అదేనా? ఓకే ఓకే. ఆపద్ బాంధవుడు అంటే ఆపద్ బాంధవులు వచ్చేసింది మనకు. దీంట్లో అవురా అమ్మకు చెల్ల కదా. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, మీ పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి. ఓకేనండి. ఓకే, గుడ్ నైట్ అండి.

0: హలో
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీ పేరండి?
1: నా పేరు రాఘవేంద్ర సార్.
0: రాఘవేంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మహబూబ్ నగర్ నుంచి.
0: మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారా? ఓకేనండి. మరి మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: శ్రావణ మాసం ఉందా
0: సార్? ఏమండి?
1: శ్రావణ మాసం.
0: శ్రావణ మాసం ఉందండి.
1: దాంట్లో గోలుకొండ కట్టినోడు ఆడు గొప్పవాడు అనే పాట ఉంటుంది.
0: ఏదండి? గోలుకొండ. ఓకే,
1: సాంగ్ కావాలి సార్.
0: ఓకేనండి, ఆ పాటనే మీకోసం ప్రసారం చేస్తున్నాం బిర్యానీ. ఓకేనండి, మీరు అడిగిన ఆ పాటను మన రేడియో శ్రోతలందరి కోసం మీ తరపున ప్రసారం చేస్తున్నాం. ఓకేనండి. ఓకేనండి, గుడ్ నైట్ అండి.

హలో, కర్నూలు ఎఫ్ఎం ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఏకచిత్ర గానం శీర్షికన ప్రేమసాగరం చిత్రం నుంచి పాటలు వింటారు. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ, ఎం రమేష్, ఎస్ జానకి, కళ్యాణం. సాహిత్యం రాజశ్రీ, టి రాజేందర్. సంగీతం టి రాజేందర్. వినండి ప్రేమసాగరం.

అందరు లడ్డలెవున్నా బుల్లే కన్నె సుందరివే, రోజు రాత్రి కల్లోకొచ్చి మనసు దోచావే. అందరు లడ్డలెవున్నా బుల్లే కన్నె సుందరివే, రోజు రాత్రి కల్లోకొచ్చి మనసు దోచావే. సోడబుడ్డి అద్దాలు పెట్టుకున్న పాపాయి, సోడబుడ్డి అద్దాలు పెట్టుకున్న పాపాయి, రుగురలు ఇందిరా సూర్యకాంతం కూతుర్రా, బుల్లెమ్మ నడిచొస్తే భూకంపం రాదా, ఉషాదేవి నన్ను మరిచిపోతే నా ప్రాణం పోదా. నీ అందాలు నా వేగ బుల్లెమ్మ, నా సరదాలు నీ వేగ చిట్టమ్మ.

మల్లె పూలు తెచ్చానే మల్లిక, నీ మైకల్లో ఉన్నానే మేనక. అశర్మిల లవ్లీ నిర్మల.

శీర్షికన మీరింతవరకు ప్రేమసాగరం చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ, ఎం రమేష్, ఎస్ జానకి, కళ్యాణం. సాహిత్యం రాజశ్రీ, సంగీతం టి రాజేందర్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుడి కథ ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం, గీత రచన పింగళి, సంగీతం పెండ్యాలా.

0: జీన తమనులాగా చీర సగము గట్టి జయమాలినిలాగా బలే పోజు పెట్టి ఆదివారం నలుపు సోమవారం ఎరుపు ఆదివారం నలుపు సోమవారం ఎరుపు.
1: ఏకచిత్ర గానం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జై భేరి చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం, సంగీతం పెండ్యాల

கொங்குத்தா கிண்டல் கூயி கூயி கூயிலே யாழலூர்.

నిజంట ఉంటాను, ఏ నీ వెంట వస్తాను, నిజంట ఉంటాను. కయ్యంటి బావా అంటే మావా, కయ్యంటి బావా అంటే మా, తెలియని బలి అని సరే అని చలామణి నా వెంట.

ఇప్పుడు వినండి పాండురంగ మహాత్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం, సంగీతం టీవీ రాజు.

ما ما ما ما ما

0: 나나 엄마.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో చివరిగా పాండవ వనవాసం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం ఘంటసాల

శ్రోతలు ఇంతవరకు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం భారత ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం

ആകാശവാണി കർണൂൽ കേന്ദ്രം നിലയമൊരു സമയം സരിഗ്ഗാ 11:45:06 ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై ప్రభాత ప్రసారములు కలుద్దాం. మరి అందాక సెలవు, మీ రామ్ చంద్. జై హింద్.